ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026 మే 15 శుక్రవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్జ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం.

ఆకాశవాణి నిలయంలో సమయం 5:59 దాటి 30 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఇప్పుడు వినండి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ సుప్రభాతం, అనంతరం కొన్ని భక్తి గీతాలు.

0: కనకదుర్గ సుప్రభాతం విన్నారు. మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్

0: యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెచ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు వింటున్నారు. తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని అమ్మవారి భక్తి గీతాలు విందాం.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి
1: కార్యక్రమంలో ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే సుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి, ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారు. సుమారు 15,803 కోట్ల రూపాయల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. భారతదేశపు తొలి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ది లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. యుద్ద విమానాల తయారీతో పాటు పరీక్షలు కూడా పుట్టపర్తిలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు ఆదాయాన్ని పెంచేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అభినందనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉమ్మడి కృష్ణ

0: గుంటూరు జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. విద్యార్థులు అధిక మార్కులు సాధించడంలో విద్యారంగంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చేసిన కృషి కీలక పాత్ర పోషించాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుపుతూ,
1: ప్రభుత్వం కూడా ఎంతో చేస్తా ఉంది. టీచర్లను రిక్రూట్ చేయడం గానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం గానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం గానీ, మంచి టీచర్స్ సింగపూర్ కు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇవ్వటం గానీ, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం గానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయడం గానీ, అసెంబ్లీలో వాళ్ళని ప్రమోట్ చేసే విధానం గానీ, ఇవన్నీ మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
0: దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ 2026 పరీక్షకు సంబంధించి వచ్చిన ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలు, పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా విచారణ చేపట్టాలని నిన్న ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు, సాంకేతిక రక్షణ చర్యలు, జవాబుదారీతనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మూత్రపిండాలు, కాలేయ, గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం 895 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఈ పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కొత్త పింఛన్లతో ప్రభుత్వంపై ప్రతీ నెల 86,34,000 రూపాయల అదనపు భారం పడనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న మంత్రి మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణలో రాష్టం గత 2 ఏళ్లుగా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలుపుతూ,
2: ఇండస్ట్రీస్ పరంగా తెచ్చే విషయంలో కానీ, ఐటీ కంపెనీస్ తెచ్చే విషయంలో కానీ చాలా కష్టపడుతున్నాము. ఇండస్ట్రీస్ వచ్చేకి ఈ రోజు ఆల్ ఇండియాలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలా ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం దాదాపు 25% ప్లస్ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. సో దాని భాగంగా వీ హీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్ లో కానీ ఎస్ఐబిబిలో చూస్తే దాదాపు 100,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం.
0: సమాజంలో ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్ల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్లకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకం పీఎస్ఎస్లో చేర్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పంట దిగుబడుల్లో 75% వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు అందాలంటే కనీస మద్దతు ధరలు ఎంఎస్పీని 30 నుంచి 40% వరకు పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా ఇతర పంటల విషయంలో కూడా రైతులకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆధునిక సమాజంలో కుటుంబాల ప్రాధాన్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. కుటుంబ విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థను బలపరచడం, సమాజంలో కుటుంబ పాత్రను గుర్తించడం, సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కలిగించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

0: రవాణా రంగం ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం రవాణా రంగ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బస్ ఆపరేటర్స్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవాణా రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశముందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవహన వర్షపాత పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 4 రోజులు కనిపించట్లేదు. కానీ 5వ రోజు తర్వాత 7వ రోజు లోపల క్రమేపీ పెరుగుదల కనిపించి 2-3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణి ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ఇప్పుడు ప్రసార విశేషాల్లో. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మానసిక సమస్యలకు పరిష్కారం గురించి డాక్టర్ వైనాల కళ్యాణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
3: తగాదాలు ఉండడం కానీ, ఇంట్లో ఎవరైనా మత్తు పదార్థాలు మందుకి బానిస అయిపోయి ఉండడం కానీ, ఏదైనా రిలేషన్షిప్ ఇష్యూసే కానీ, ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో, లేకపోతే ఒంటరితనంతో బాధపడే వాళ్ళు, తీవ్రమైనటువంటి స్ట్రెస్కి గురయ్యే వాళ్ళు, అంటే ఎగ్జామ్ గురించి అని కానీ వేరే ఇతర స్ట్రెస్ గురించి, ఇవన్నీ దోహదపడతాయన్నమాట.
4: ఇట్లా టెన్షన్ పడటానికి, ఇట్లా ఇబ్బంది పడటానికి ఏమన్నా జన్యుపరంగా ఉంటుందా, లేకపోతే కొంతమంది ఊళ్ళోనే ఇట్లా?
2: వినండి డాక్టర్ వైనాల కళ్యాణ్ కుమార్ గారితో శ్రీ ఇల్లెందుల రవికుమార్ గారి పరిచయం, మానసిక సమస్యలకు పరిష్కారం గురించి ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది, 9:00 చిత్రసీమ, 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఇక 10:30 నుండి 3:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ప్రతిరోజులాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఉత్సర విశేషాలు వింటున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వింటారు. సాయంకాలం 5 గంటలకు చిత్రసీమ, 6 గంటలకు దేశభక్తి గీతం, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వినవచ్చు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు ప్రసార విశేషాలు, 6 గంటల 25 నిమిషాలకు సమాచార దర్శిని, 6 గంటల 30 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ దండు అబ్బసాయిలు బృందం ఆలపించిన చెక్క భజన వింటారు. అనంతరం శ్రీ ఎరుకల వెంకట నర్సు బృందం అందించే పంబాల కథ కూడా వింటారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఈ సాయంకాలం 6 గంటల 30 నిమిషాలకు. 7 గంటలకు ఉద్యోగవాణి, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ఉంటుంది, 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్, 8 గంటలకు శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం మనోరంజన వింటారు, 9 గంటలకు న్యూస్ 89, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్, 9 గంటల 30 నిమిషాలకు కరెంట్ అఫైర్స్, 10 గంటలకు పాత తెలుగు సినీ గీతాల కార్యక్రమం, మధుర గీతాలు వింటారు. ఇవి వరంగల్ ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాల్లో తెలుసుకున్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోస్లో సమయం 7 గంటలుగా వస్తుంది. మరి కాసేపట్లో జిల్లా సమాచార లేఖ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ అందించేవారు శ్రీ పి నరేంద్ర బాబు.
2: అబ్ కి బార్ తెలంగాణ మే బీజేపీ సర్కార్ అంటూ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బీజేపీ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, బెంగాల్ తరహా మార్పు తెలంగాణలో కూడా కనిపిస్తోందని, కుటుంబ పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. మధ్యతరగతి ప్రజలు ఇంధన పొదుపు చేయాలని కోరుతూ, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని మోదీ ఉద్ఘాటించారు. అంతకంటే ముందు హెచ్ఐసిసిలో జరిగిన అధికారిక కార్యక్రమంలో 9,377 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అబద్దపు హామీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని, 6 గ్యారంటీలు ఏమయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించిన కిషన్ రెడ్డి, గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 12,00,000 కోట్ల రూపాయల నిధులిచ్చిందని, హైవేలు, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, సన్నబియ్యం పథకంలో 80% వాటా కేంద్రానిదేనని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రి మండలి సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణం అవకతవకలపై సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు రాష్ట వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాశాఖలో సంస్కరణల్లో భాగంగా ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్లను ఆదేశించడంతో పాటుగా హైదరాబాద్ పరిసరాల్లో 42 ఎకరాల్లో ఆధునిక కూరగాయల మార్కెట్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. భవిష్యత్ సాంకేతిక విప్లవంలో రేర్ ఎర్త్ ఖనిజాల పాత్ర అత్యంత కీలకమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో రేర్ ఎర్త్ ఖనిజాలు, ఎలక్ట్రిక్ వాహనాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించగా పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలని, అందులో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రధాన దిశగా నిలుస్తాయని తెలిపారు. గవర్నర్ కోటాలో ఎంపికైన మొహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ, మైనారిటీల సంక్షోభానికి కట్టుబడి ఉంటానని, తనపై వస్తున్న

రాజకీయ విమర్శల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కోదండరాం స్పందిస్తూ, పదవులు అలంకారాలు కావని, నిరుద్యోగ సమస్యలు, ఆదివాసీల భూ సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రక్షాళనకు అధినేత కేసీఆర్ శ్రీకారం చుట్టారు. పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపు వేళ పార్టీ కమిటీలన్నింటినీ తక్షణమే రద్దు చేస్తున్నట్టు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగిస్తూ త్వరలోనే కొత్త కమిటీలు, శిక్షణా తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట రాజకీయాలపై మాట్లాడిన ఆయన, ధాన్యం కొనలేని అసమర్థ పాలన

0: నిర్మాణ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగిస్తూ త్వరలోనే కొత్త కమిటీలు, శిక్షణా తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట రాజకీయాలపై మాట్లాడిన ఆయన, ధాన్యం కొనలేని అసమర్థ పాలన సాగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా కీలక నిర్ణయాలు వెల్లడించారు. డ్రగ్స్, నార్కోటిక్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ ర్యాగింగ్ నివారణకు ప్రత్యేక కమిటీలు వేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ ప్రియాంక అలా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి అందాలని ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వ పరమైంది. పీపీపీ విధానం నుంచి వైదొలుగుతూ ఎల్ఎన్టీ సంస్థలోని 100% ఈక్విటీని కొనుగోలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా నష్టాల నేపథ్యంలో ఎల్ఎన్టీ తప్పుకోవడంతో ప్రభుత్వం ఈ బాధ్యతలను స్వీకరించింది. మెట్రోపై ఉన్న 13,538 కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం రీఫైనాన్స్ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఎల్ఎన్టీ చైర్మన్ భేటీ అనంతరం ఈ ప్రక్రియ వేగవంతమైంది. జూన్ 30 కల్లా ఈ బదిలీ ప్రక్రియ పూర్తి కానుంది.
1: హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. అందించిన వారు శ్రీ పి నరేంద్రబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదట యుఏఈ చేరుకుని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత ప్రధానాంశంగా ఉండనుంది. భారత్ అవసరాలకు కావలసిన 11% ముడి చమురును, 40% ఎల్పీజీని యుఏఈ అందిస్తోంది. ప్రస్తుతం యుఏఈ నుండి అత్యధికంగా ఎల్ఎన్జీ కొనుగోలు చేసే దేశంగా భారత్ నిలిచింది. అబుదాబీలోని చమురు క్షేత్రాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధాని నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ

0: ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. విమానాల ఏకీకరణ, పరీక్షలు, ధృవీకరణ కోసం ఉద్దేశించిన ఈ కేంద్రం అత్యాధునిక మధ్యశ్రేణి యుద్ద విమానాల ప్రాజెక్టును వేగవంతం చేస్తుంది. దీంతోపాటు అనకాపల్లి జిల్లా టీ సిరసపల్లిలో భారత డైనమిక్స్ లిమిటెడ్ నిర్మించనున్న నూతన నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయానికి కూడా మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వులు పాల్గొంటారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చే నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న సాయంత్రం తన నివాసంలో ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక భేటీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, సిబిఎస్ఈ చైర్మన్, కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ సమితి కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, పారదర్శకత, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్య దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి బహుపాక్షికతను బలోపేతం చేయడానికి, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు మద్దతుగా నిలవడానికి కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచ సవాళ్ల దృష్ట్యా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చర్చలు దౌత్యంగానే నెరవేర్చుకోవాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, ఆహార భద్రతపై పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఈ చర్చల్లో బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఇండోనేషియా వంటి పలు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
1: There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation. There is a growing expectation, particularly from emerging
0: Ratnalu Abharanala Egmatidarulaku Uratanichche అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఏఏఎస్ కింద దిగుమతి చేసుకునే బంగారంపై ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ పథకం కింద ఎగుమతిదారులు ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండగా, ఇకపై గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ ఒక నోటీసు జారీ చేస్తూ, బంగారం దిగుమతి కోసం జారీ చేసే అడ్వాన్స్ ఆథరైజేషన్ అనుమతులు 100 కిలోల పరిమితికి లోబడి ఉంటాయని వెల్లడించింది. దేశీయ మార్కెట్ క్రమబద్దీకరణ, దిగుమతుల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతిదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా మరో 200 మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల చెట్లు నేలకొలి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షం, వడగళ్ల వాన వల్ల పంటలకు కూడా

0: తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టాలపై చెట్లు పడిపోవడంతో పట్నా రాజధాని ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్, భదోహి, మిర్జాపూర్, ఫతేపూర్, వారణాసి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందించే పరిహారం వివరాలను ప్రతి 3 గంటలకొకసారి అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ഉദയ തരംഗിണി. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విందాం మానసిక సమస్యలకు పరిష్కారం గురించి డాక్టర్ వైనాల కళ్యాణ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. మనము చూస్తూ ఉంటే కొంతమంది ఈ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కొంతమంది ఆత్మహత్యకు కూడా దారి తీసుకునే పరిస్థితులు ఎదురవుతాయి. మరి ఇట్లాంటి మానసిక సమస్యలు ఎదురైనప్పుడు వీళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఒక సైకియాట్రిషియన్ సంప్రదించాలి. మరి అసలు ఈ మానసిక సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఆత్మహత్యకి దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి, ఇంకా మానసిక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి చేస్తారు, ఇలాంటి విషయాలపై మనకు అవగాహన కల్పించడానికి ఈ రోజున మన ఆకాశవాణి కేంద్రానికి డాక్టర్ వి కళ్యాణ్ గారు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వీరిని అడిగి తెలుసుకుందాం. వీరు నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ రెసిడెంట్గా ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: అసలు ఒక సైకియాట్రిస్ట్ని ఎవరు కలుస్తారండి, ఏ ఏ పరిస్థితుల్లో కలవాల్సి వస్తుంది?
2: సైకియాట్రిస్ట్ని మామూలుగా ఎవరైనా కానీ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు, మందుకి మత్తు పదార్థాలకి బానిస అయిన వాళ్ళు, ఇంకా డిప్రెషన్ వంటి ప్రాబ్లమ్స్తో బాధపడేవారు, ఆందోళన, యాంగ్జైటీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ సైకియాట్రీ అవసరం పడుతుంది. ఏ ఏజ్ గ్రూప్లో అయినా కానీ, పిల్లల నుంచి మొదలు పెడితే వృద్ధాప్యం వరకు ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే పిల్లలకి ఆటిజం, ADHD ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పెద్దలలో చూసుకుంటే డిప్రెషన్, యాంగ్జైటీ ఇవంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎల్డర్లీ ఏజెస్లో క్యాన్సర్ లాంటి తీవ్రమైనటువంటి పెయిన్తో ఉండే సమస్య ఉన్న వాళ్ళలో కూడా డిప్రెషన్ లాంటివి వస్తూ ఉంటాయి.
1: సాధారణంగా ఇప్పుడు బిగినింగ్ ఏజ్ ఎవరు ఎక్కువగా ఏ స్టేజ్ నుంచి మొదలవుతుంటారండి ఇట్లా మానసికంగా మనం ఇట్లా డిప్రెషన్కి లోనయ్యేవాళ్ళు?
2: మానసికంగా సమస్యలు ముందుగా మొదలయ్యేది 15 ముందు నుంచే మొదలవుతుంది. ఎల్డర్లీ ఏజ్లో అడలోసెంట్ ఏజ్ అంటాం మనము. ఈ టెండర్ ఏజ్ నుంచి చుట్టుపక్కల పరిస్థితులు వల్ల, వాళ్ళ జన్యుపరంగానే కావచ్చు, ఇలాంటి సమస్యలతో వాళ్ళకి మానసిక సమస్యలు మొదలవుతాయి.
1: అట్లనే ఇప్పుడు మనం 15 సంవత్సరాల ఏజ్ అనేది చూసుకుందాం. చూసుకున్నప్పుడు జనరల్గా అంటే ఏ ఏ పరిస్థితులు దోహదపడతాయి మనకి, చుట్టుపక్కల వాళ్ళు గమనించటమా, లేకపోతే ఎందు

0: ఏ కారణాలు ఏర్పడుతుంటాయి, లక్షణాలు, కారణాలు ఏమైతాయి డిప్రెషన్కి వెళ్ళటానికి వాళ్ళు? ఒక 15 ఇయర్స్ ఏజ్ చూసుకుందాం, చూసుకున్నప్పుడు వీళ్ళకి ఏ ఏ కారణాల వల్ల వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది?
1: వాళ్ళు ఇంట్లో ఏమైనా తగాదాలు ఉండడం కానీ, ఇంట్లో ఎవరైనా మత్తు పదార్థాలు మందుకి బానిస అయిపోయి ఉండడం కానీ, ఏదైనా రిలేషన్షిప్ ఇష్యూసే కానీ, ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో, లేకపోతే ఒంటరిగా ఒంటరితనంతో బాధపడే వాళ్ళు, తీవ్రమైనటువంటి స్ట్రెస్కి గురయ్యే వాళ్ళు, అంటే ఎగ్జామ్ గురించి అని కానీ వేరే ఇతర స్ట్రెస్ గురించి, ఇవన్నీ దోహదపడతాయి అన్నమాట.
0: ఇట్లా టెన్షన్ పడటానికి, ఇట్లా ఇబ్బంది పడటానికి ఏమన్నా జన్యుపరంగా ఉంటుందా, లేకపోతే కొంతమందిలోనే ఇట్లా జరిగే అవకాశం ఉంటుందా?
1: అది బేసికల్లీ వాళ్ళు పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ కొంత ఉంటుంది, కొంత జన్యుపరం ఉంటుంది, అన్నీ కలిపి వస్తుంది అన్నమాట.
0: ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇట్లా మానసికంగా బాధపడుతున్నాడు అని తెలుసుకునేటానికి వీళ్ళు ఎట్లా గమనించాల్సి ఉంటుంది? ఇప్పుడు తల్లిదండ్రులు కానీ, సపోజ్ స్కూల్లో కానీ, టీచర్స్ కానీ, లేకపోతే ఇంకెవరైనా చుట్టుపక్కల బంధువులు కానీ, ఒక వ్యక్తిని ఎట్లా గమనించి ఈ లక్షణాలతో బాధపడుతున్నాడు అని వాళ్ళు తెలుసుకోగలుగుతారు?
1: మానసిక సమస్యతో బాధపడే వాళ్ళు ముఖ్యంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, నలుగురున్న చోట కలిసిపోరు. ఎప్పుడైనా కానీ వాళ్ళ ముఖ చిత్రం బాధతోనే ఉంటుంది, ఆందోళన, భయము, ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ వీళ్ళు ఒక్కరిగా ఒంటరే ఉండి తనలో తను మాట్లాడుకోవడము, కొందరు తనలో తనే నవ్వుకోవడము, మళ్ళీ ఇంకా కొందరు చేసిన పనే పదే పదే చేయడము, అంటే చేతులు కాలు ఎక్కువ సార్లు కడగడము, తాకిన పదార్థాన్ని పదే పదే తాకడము, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసామా లేదా అని పదే పదే చూసుకోవడము, ఇంటి లాక్స్ వేసుకుంటున్నాము లేదా అది చూసుకోవడము, మళ్ళీ ఇంకా ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు, ఇంపార్టెంట్ పని ఏదైనా ఉంది అనుకోండి, ఆ టైంలో అంతులేని ఆందోళనతో భయపడే వాళ్ళు, ఇవన్నీ ఉంటాయండి.
0: అయితే ఈ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు ఎవరైనా సరే డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు.
1: ఎగ్జాక్ట్లీ.
0: ఇప్పుడు ఇట్లా వచ్చిన వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు, అంటే కౌన్సిలింగ్ చేస్తారా, లేకపోతే మెడిసిన్ చేస్తారా, ఎట్లా చేస్తారు?
1: అంటే ఇప్పుడు మనం మన దగ్గరికి ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని అసెస్ చేస్తామండి. అసెస్మెంట్ చేశాక మనకి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ ప్రకారం ICD అంటాం మనం. ICD-11 ప్రకారం మనము డయాగ్నోస్ చేసి ఆ డిజార్డర్ని దానికి ఏ స్టేజ్లో ఉందో చూస్తాం, మైల్డ్, మోడరేట్, సివియర్ ఏ స్టేజ్లో ఉంది చూస్తాం. మైల్డ్గా ఉన్న వాటిలలో మనం మామూలుగా కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టుకుంటే సరిపోతుంది, థెరపీస్ అంటాం మనం వీటిని, సైకోథెరపీస్ చేస్తే సరిపోతుంది. కానీ దాని తీవ్రత పెరిగిన కొద్దీ మెడికేషన్స్ యూజ్ చేయాలి. ఎంత తొందరగా తీసుకొని వస్తే అంత తొందరగా బెటర్ అవుట్కమ్ ఉంటుంది, తొందరగా తగ్గిపోతుంది. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ సంవత్సరాలు, అంత ఎక్కువ టైం మెడిసిన్స్ వాడాల్సి వస్తాయి.
0: ఎవరన్నా ఈ పరిస్థితిని గమనించి మీరు అన్నట్టు నెగ్లిజెన్సీ చేశారనుకున్నాం, అసలు డాక్టర్ దగ్గర తీసుకోలేదు అనుకుందాం, అప్పుడు ఏం జరుగుతుంది?
1: అప్పుడు మెల్లిమెల్లిగా మనిషి తన పర్సనల్ పనులు చేసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. మొదటగా ఈ మానసిక సమస్య వల్ల వాళ్ళ దినచర్య కార్యక్రమంలో వాళ్ళు సరిగ్గా చేసుకోకపోవడము, మెల్లిమెల్లి కుటుంబంలో ఉన్న వాళ్ళతోని, ఇంటి పక్కల ఉండే వాళ్ళతోని వాళ్ళతో సరిగ్గా ఉండకపోవడం, సఖ్యత ఉండకపోవడం, గొడవలు పడటం, ఎప్పుడు చూసినా కోపంగా ఉండడం, చిరాగ్గా ఉండడం, మళ్ళీ ఇంకా వాళ్ళు చేసే జాబ్ ఏదైనా ఉందనుకోండి ఆ జాబ్లో సరిగ్గా చేయకపోవడం, ఇవన్నీ అన్ని మెల్లమెల్లగా పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్, ఆక్యుపేషనల్ లైఫ్లో ఇబ్బంది మొదలవుతుంది. అట్లా
0: అయితే ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళే ఆత్మహత్యకు దారితీస్తారా, లేకపోతే ఆత్మహత్యకు ఇంకా కారణాలు ఉన్నాయంటారు?
1: ఇట్లాంటి వాళ్ళు ఆత్మహత్యకి దారితీస్తారు, ఇంకా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో, తీవ్రమైనటువంటి బాధలు ఉండే వాళ్ళు ఎక్కువగా ఆత్మహత్య చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది.
0: అట్లనే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఈ మద్యపానానికి బానిసైన వాళ్ళు కూడా సైకియాట్రిస్ట్ సంప్రదించాల్సి ఉంటుంది అంటారు. మరి ఇట్లాంటి సంప్రదించాల్సి ఉన్నప్పుడు ఎవరైతే దానికి బానిసై ఉంటారో, అంటే వాళ్ళు కంపల్సరిగా ఇక నేను వెళ్ళాలి అనుకున్నప్పుడే మనం మీరు చేయగలరా, లేకపోతే కుటుంబం వాళ్ళు అరే పోదంపా డాక్టర్ దగ్గరికి అని తీసుకొచ్చినప్పుడు కూడా అతన్ని మీరు నయం చేసే అవకాశం ఉంటుందా, అంటే అతను అలవాటును మానిపించే అవకాశం ఉంటుందా?
1: అలవాటు మానిపించవచ్చు ఏ టైంలో, కానీ పేషెంట్ మత్తుకి బానిస అవుతున్నప్పుడు వాళ్ళకి అది తెలియదు. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి ఆ అవగాహన ఉండదు, ఇన్సైట్ అంటాం మనం దీన్ని. కొందరికి ఇన్సైట్ లేకుండా ఉంటారు, వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని వస్తూ ఉంటారు. సో వాళ్ళు హాస్పిటల్కి వచ్చాక వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ చెప్పాక మెల్లిమెల్లిగా వాళ్ళకి ఇన్సైట్ వస్తుంది, అరే అంటే నేను తప్పు చేస్తున్నాను, నేను మత్తు పదార్థానికి బానిస అయిపోయాను అనే అవగాహన తీసుకొస్తాం. మొదటిసారి వాళ్ళు హాస్పిటల్కి వచ్చాక మెల్లిగా వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తాము, ఇచ్చిన తర్వాత మెల్లిగా ఇన్సైట్ తెప్పి ఇస్తాము. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు మత్తుకి ఎంత బానిస అయిపోయి ఉన్నారు, మత్తు పదార్థం వల్ల వాళ్ళకి ఫిజికల్ డిసీజెస్, అంటే లివర్ పాడైపోవడం కానీ, కిడ్నీలు పాడైపోవడం కానీ, గుండె సమస్యలు రావడం కానీ, ఇవన్నీ వస్తున్నాయని వాళ్ళకి మనం పరీక్షలన్నీ చేసి వాళ్ళకి తెలియజేసేలా చేస్తాం. తర్వాత మత్తు అనే దానికి ఏంటి యాంటీ క్రేవింగ్ అంటాం, మత్తు పదార్థం యొక్క మీద ఇష్టం తగ్గించడానికి యూజ్ చేసే మెడికేషన్ వీటిని స్టార్ట్ చేస్తాం.
0: ఇప్పుడు కొంతమంది మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు కదా, ఈ ఎటువంటి వాళ్ళు అందులోకి వెళ్ళే అవకాశం ఉందంటారు?
1: మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిన అంటే అన్ని రకాల పేషెంట్లు అడ్మిట్ అవుతారండి, అట్లా ఏం లేదు.
0: అంటే ఇట్లా ఏమైనా నెగ్లిజెన్సీ వల్ల అట్లా మెంటల్కి దారి తీస్తుందా?
1: నెగ్లిజెన్సీ వల్ల దారి వస్తుంది, కాకపోతే కొందరికి ముందు జన్యుపరంగానే కానీ వాళ్ళ ఎన్విరాన్మెంటల్ కండిషన్లో కానీ తీవ్రమైన స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి సడన్గా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళను ఎక్కువ సైకోటిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ అడ్మిట్ అవుతూ ఉంటారు.
0: అంటే వాళ్ళకు కూడా సైకియాట్రిస్టే ట్రీట్మెంట్ చేస్తారండి?
1: వాళ్ళకు కూడా సైకియాట్రిస్టే ట్రీట్మెంట్ చేస్తారు.
0: అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు పిచ్చిగా ఏర్పడిన పరిస్థితులు కూడా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుందా మీరు మెడికేషన్ కానీ లేకపోతే మందులు కానీ వాడితే?
1: నయమవుతుందండి, ఎంత త్వరగా తీసుకొస్తే అంత తొందరగా బెటర్గా చేంజ్ అవుతారు, మళ్ళీ అంత తక్కువ డ్యూరేషన్ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.
0: అట్లానే ఇప్పుడు కొంతమందిలో మరి పిల్లల్లో ఈ బుద్ధిమాంద్యం ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి మనం మీ ట్రీట్మెంట్ ద్వారా ఏమన్నా దాళ్ళని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుందండి?
1: ఉంటుందండి తప్పకుండా. చిన్నపిల్లల్లో మనం చాలా ఇబ్బందులు చూస్తూ ఉంటాము, మొండితనం కానీ, మాట వినకపోవడం కానీ, పెద్దలని ఎదురు తిప్పి మాట్లాడడం కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. వాటికి కూడా మనము థెరపీస్ ఉన్నాయి, మెడిసిన్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా సైకియాట్రిస్టే చూస్తారు.
0: అట్లనే ఇప్పుడు కొంతమంది చూస్తుంటే ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటుంటారు, సైకిల్ చేస్తూ ఉంటారు, ఇది అసలు ఎందువల్ల వస్తుందంటారు, దీనికి కారణాలు ఏంటి?
1: మనం చూసుకున్నట్టయితే తనలో తను మాట్లాడుకోవడం, తనలో తను నవ్వుకోవడము, ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటారు కొంతమంది అంటే వారికి మన యథార్థ జీవనంలో లేని ఊహా కల్పితనట్టి గొంతులు వాళ్ళకి వినిపిస్తాయి. సో వాళ్ళు ఆ గొంతులకి ఆన్సర్ ఇస్తూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. అట్లా దీన్ని మనము సైకియాట్రీలో సైకోసిస్ అంటాము. ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము.
0: అయితే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి మీరు అన్నట్టు ఓన్లీ వాయిస్ వినపడుతుందా, ఒక దృశ్యం కూడా ఏమైనా కనపడుతుందా వాళ్ళ మనుషులు?
1: అందులో మళ్ళీ రకరకాలుగా ఉంటాయండి. కొంతమందికి వాయిసెస్ మాత్రమే వినిపిస్తాయి, కొంతమందికి బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి, ఊహా చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి, కొంతమందికి ఒంటి పైన పాకుతున్నట్టుగా, పురుగులు ఉన్నట్టుగా, అట్లా కొంతమందికి అలా అనిపిస్తూ ఉంటాయి.
0: అట్లా అట్లాంటి వాళ్ళకి ఎన్నాళ్ళలో మనం నయం చేయవచ్చు?
1: వాళ్ళలో కూడా ఎంత త్వరగా తీసుకురాగలిగితే అంత ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ మనం చేయవచ్చు. మెడికేషన్ స్టార్ట్ చేసిన 2 to 3 weeks మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి.
0: అయితే మరి ఇట్లాంటి పరిస్థితులు అసలు ఎందుకు వస్తాయండి?
1: ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే మన బ్రెయిన్లో ఎన్నో లక్షల నరాలు ఉంటాయి, ప్రతి నరంకి నరంకి మధ్యటువంటి కెమికల్స్ ఉంటాయి, వీటిని మనం న్యూరో కెమికల్స్ అంటాం, యాజ్ న్యూరో ట్రాన్స్మిటర్స్, సెరటోనిన్, డోపామిన్, గ్లూటామిన్. వీటి సమతుల్యత లేకపోవడం వల్ల మనకి మానసిక సమస్యలన్నీ వస్తుంటాయండి.
0: అట్లనే మీరు ఇందాక మనం అనుకున్నాం సూయిసైడ్ అటెంప్ట్ చేస్తారు అని అనుకున్నాం కదా, ఇది అసలు ఎట్లా ఏర్పడుతుందంటారు? ఇది సూయిసైడ్ చేసుకోవడానికి ఉపక్రమించే వాళ్ళని మనం గమనించి అంటే లక్షణాలను బట్టి మనం వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు అనేది మనం తెలుసుకోవచ్చా?
1: సూసైడ్ చేసుకునే వాళ్ళలో ముందస్తు లక్షణాలు చాలా కనిపిస్తూ ఉంటాయండి. మనం ఇవి జాగ్రత్తగా గమనించినట్టయితే తెలుసుకోవచ్చు, వాళ్ళని అప్పుడు తొందరగా తీసుకుని వెళ్తే అప్పుడు సూసైడ్ని ప్రివెంట్ చేయవచ్చు. అయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే వాళ్ళలో ఆశ లేకపోవడం, నిరాశ నిస్పృహలతో ఉండడం, ఎప్పుడు ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉండడం, అతిగా సంతోషించడం లేకపోతే అతిగా బాధపడడం, రెండు రకాలుగా చూస్తూ ఉంటాం. మళ్ళీ కొందరైతే ప్లాన్స్ చేసుకుంటారు, అంటే వీలునామా రాసేసుకోవడము, ఆస్తులు పంపిణీ చేసేసుకోవడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా సొమ్ము కానీ సొత్తు కానీ ఏదైనా ఉంటే అది దాన ధర్మాలు చేసేయడం, సడన్గా చేసేయడము, ఒంటరిగా ఉంటూ కోపంతో చిరాకుతో ఇంట్లో వాళ్ళపైన తిట్టడం, అట్లా చేయడము, ఇంకా మత్తు పదార్థాలు, మద్యపానము ఎక్కువగా తీసుకోవడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలో అస్సలే నిద్రపోరు, కొంతమందిలో చాలా ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. ఈ లక్షణాలన్నీ మనం చూసి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే సూసైడ్ని నివారించవచ్చు.
0: అట్లనే ఇంకా స్ట్రెస్ పరంగా కూడా మీరు కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి అన్నారు కదా, జనరల్గా అసలు స్ట్రెస్ అనేది అసలు అంటే ఎట్లా, ఏ పరిస్థితులు ఏర్పడుతుంటుంది, దాన్ని ఈ పరిస్థితికి దారితీస్తుంటారు?
1: ముందు మన స్ట్రెస్ అంటే ఏంటో తెలుసుకుందామండి. మనసు లేదా శరీరం మీద ఒత్తిడి కలిగినప్పుడు వచ్చే ప్రతిస్పందననే స్ట్రెస్ అంటాము. ఇందులో స్ట్రెస్లో రెండు రకాలు ఉంటుంది, ఒకటి యూ స్ట్రెస్, ఇంకోటి డిస్ట్రెస్. యూ స్ట్రెస్ అంటే ఏంటంటే మనం ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లాడు ఎగ్జామ్ రాయాలనుకున్నాము అది కానీ, లేకపోతే ఒక పర్సన్, బిజినెస్ పర్సన్ ఎవరో ఒకరు ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు, అప్పుడు మనకి కొంత స్థాయిలో స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ మనకి మోటివేషన్ని పెంచుతుంది, సో మనం చేయాలనుకున్నటువంటి పనిని సరిగ్గా చేసేలా చేస్తుంది, ఇది యూ స్ట్రెస్ అంటాం. ఇంకోటి డిస్ట్రెస్. ఈ స్ట్రెస్ ఏంటంటే మనలో ఉండాల్సిన దానికంటే అతిక్రమించి ఎక్కువ ఆందోళన, భయం కలగడం వల్ల ఏదైతే పని ఉంటుందో అది చేసుకోవడంలో విఫలమైపోతాం. ఇది ఎక్కువ ఉండాల్సిన కాలం కంటే ఎక్కువ కాలం ఉంటే మానసిక సమస్య.

0: వస్తూ ఉంటాయి. ఇది నెగిటివ్ స్ట్రెస్ అంటాం.
1: అట్లనే ఇప్పుడు ఈ ఒక సైకియాట్రిస్ట్ని సంప్రదించాలంటే చాలామంది అక్కడికి పోతే మందులు ఎక్కువగా రాస్తారు, ఆ మందులు వాడితే నిద్ర వస్తుంది, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. మరి దీనికి మీరేమంటారు?
0: సైకియాట్రిస్ట్ దగ్గరికి రాగానే మందులు దీర్ఘకాలంలో వాడాలి, లేకపోతే ఆ మందులకు అడిక్షన్ అయిపోతాము, లేకపోతే ఆ మందులు వేసుకుంటే మొత్తం నిద్ర వస్తుంది, అంటే ఇలాంటి అపోహలు ఉన్నాయి. కాకపోతే ఏ మెడికేషను ఎవరికి సూటబుల్ అవుతుందో వాళ్ళకే ఇస్తాము. అందరికీ అన్ని మెడికేషన్స్ ఇవ్వరు, కాబట్టి జనాలు భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ జీవితాంతం వాడాలా ఈ మందులు అని అంటే ఎక్కడా లేదండి, ఏ బుక్లోనూ లేదు జీవితాంతం వాడాలని. కాకపోతే కోర్స్ ఉంటుంది, కోర్స్ వాడాలి. ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉంటుంటే ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది, తీవ్రత తక్కువగా ఉంటే తక్కువ కాలం వాడాల్సి వస్తుంది అంతే.
1: అది ఇప్పుడు ఒక కోర్సులో వాడుతున్నప్పుడు అతను మధ్యలో బంద్ చేశాడు అనుకుందాము, అప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైతే అంటారు?
0: అయితే ఇప్పుడు మనకి కోర్సు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక యాక్షన్లోకి రావడానికి మినిమం 2 వీక్స్ టైం పడుతుందండి. అయితే వీళ్ళు చాలామంది ఏం చేస్తారు, మెడికేషన్స్ వాడి ఒక నెల 2 నెలలు వాడేసి ఆపేస్తారు. సో ఈ టైంలో ఏంటంటే మన బ్రెయిన్ సడన్గా బ్రెయిన్ కెమికల్స్ సమతుల్యత ఉంటుందని అది విచ్ఛిన్నమవుతుంది. విచ్ఛిన్నమై ఇది విత్డ్రాల్ స్టేట్ అంటాం మనం. ఈ స్టేట్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ అన్నీ ఆల్టర్ అయిపోతాయి. కొన్ని చోట్ల ఎక్కువ అయిపోవడం, కొన్ని చోట్ల తక్కువ అయిపోవడం, అంత గజిబిజిగా అవుతుంది. సో ముందొచ్చే ఈ సింప్టమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువ తీవ్రతతోటి వస్తాయి మందులు ఆపేయడం వల్ల. అట్లా
1: అట్లనే ఇప్పుడు మీరు ఇందాక సైకోసిస్ అని అన్నాడు కదా, మాట్లాడుకోవటం ఇట్లాంటి లక్షణాలు. అట్లా కొంతమంది ఏంటంటే అక్కడ తాడును చూసి అది పామ్ అని భయపడుతుంటారు, ఇట్లాంటి వాళ్ళని ఏమంటుంటారు?
0: అది ఇల్యూషన్ అంటామండి.
1: అది ఎందుకు ఏర్పడుతుంది?
0: అది అంటే ఎక్కువ భయం కానీ ఆందోళన ఏదైనా ఆలోచన మన మనసులో ఉన్నప్పుడు ఆ భయానికి అక్కడ ఉండే వస్తువు ఇంకోలాగా కనిపిస్తుంది, దీన్ని ఇల్యూషన్ అంటాం మనం. అట్లా అసలే ఏమీ లేకుండా అనుమానాలు రావడము, ఎవరు నన్ను చూస్తున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఎవరైనా వెంబడిస్తున్నారు, ఏదైనా హాని చేస్తున్నారు, ఇలాంటివన్నీ వచ్చే ఆలోచనలు మనం డెల్యూషన్స్ అంటాము. ఇవి సైకోసిస్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. డెల్యూషన్స్, హాలుసినేషన్స్ ఇవి చూస్తూ ఉంటాం.
1: వీటికి కూడా మీరు అంటే మందుల ద్వారా లేకపోతే ఏమైనా ఇట్లా కౌన్సిలింగ్స్ ఉంటాయా?
0: వీటికి మనకి మందులు ఉన్నాయండి, వీటికి సైకోథెరపీస్ కూడా చేయొచ్చు. కాకపోతే ముందస్తుగా మెడిసిన్సే ఫస్ట్.
1: అయితే కొంతమంది ఇప్పుడు సినిమాల్లోనో కొన్ని వాటిలో చూస్తుంటాం వీళ్ళకి ఏదో కరెంటు పెడతారు అనే ఒక అపోహ ఉంది. అట్లా అంటే మీ ఈ సైకియాట్రిక్ ట్రీట్మెంట్లో ఏమైనా ఇట్లా శరీరానికి కరెంటు పెట్టే ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా?
0: ఇది ఎలక్ట్రో కన్వల్స్ థెరపీ అంటామండి. ఇది సినిమాలో చూపెట్టినట్టుగా కరెంట్ షాక్ ఇవ్వడం ఇట్లా ఏమి ఉండదు. మనకి సినిమాలో చూసి భయభ్రాంతి గురి చేస్తారు, కానీ అట్లా అయితే ఏం చేయరు. మనకి ఏంటంటే ఎలక్ట్రో కన్వల్స్ థెరపీ అనేది ప్రాపర్ ఆపరేషన్ థియేటర్లో చేస్తాము. పేషెంట్ని సెడేట్ చేసి మజిల్ రిలాక్సెన్స్ ఇచ్చి అప్పుడు మనము చాలా లో వోల్టేజ్ కరెంట్ని పాస్ చేసి బ్రెయిన్లో సీజర్స్ తెప్పిస్తాము. సో ఆ సీజర్ యాక్టివిటీ వల్ల బ్రెయిన్లో ఉన్నటువంటి కెమికల్ సమతుల్యతని నార్మల్ సైజ్ స్టేజ్ చేసి అప్పుడు వాళ్ళ లోపల ఇంప్రూవ్మెంట్ని చేస్తుంది అన్నమాట. ఇది చాలా బెస్ట్ మెథడ్. మళ్ళీ ఇంకోటి చాలా సేఫెస్ట్ మెథడ్. పేషెంట్కి మనం ఏమి ఇచ్చినట్టు కూడా ఏం తెలియదు. ప్రెగ్నెన్సీలో కూడా చాలా సేఫెస్ట్ అండి ఈ మెథడ్.
1: అంటే ఎక్కువగా బిగినింగ్లో ఉన్నా చేస్తారా లేదా సివియర్గా ఉన్నప్పుడు ఎట్లా ఏమైనా చేస్తారా?
0: సివియారిటీ పెరుగుతున్న కొద్ది చేస్తామండి. నార్మల్గా బిగినింగ్లోనే వస్తే ఆ మందులతోని సరి చేస్తాము. మందులతోనే అవ్వట్లేదు అన్న వాళ్ళకి మేము ఎలక్ట్రో కన్వల్స్ థెరపీ పెడతాము. అంతేగాని అది బయట చూపెట్టినట్టుగా కరెంట్ షాక్ ఇవ్వడము, వాళ్ళకి బాధ పెట్టడం అట్లాంటిది అయితే ఎక్కడ జరగదు.
1: అదే ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు కూడా మనము ఒక్కొక్క కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఫస్ట్లో బాగానే ఉన్నా కూడా తర్వాత కూడా కొన్ని మానసిక ఒత్తిడి పరిస్థితులు ఏర్పడతాయి, మరి ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు?
0: మనకి మ్యారేజ్ కానీ ప్రెగ్నెన్సీ కానీ ఇవన్నీ చాలా ఓవర్వెల్మింగ్ స్టేట్స్. దీంట్లో కూడా మనకి కొంచెం ఒత్తిడి స్ట్రెస్ అన్నది ఎక్కువ అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, పెరిగే బిడ్డ మీద మనకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి అన్నీ పర్ఫెక్ట్ ఇవ్వాలి, అన్నీ బాగా చూడాలని చూస్తూ ఉంటాము. దానివల్ల కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన మీద ఒత్తిడి గురవుతూ స్ట్రెస్ అవుతూ ఉంటాము. సో వీళ్ళలో కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటే చాలా బెటర్ అండి ప్రెగ్నెన్సీలో బాలింత అయిన తర్వాత. అయితే కొందరు వందల మటుకు ఎలా చూస్తామంటే పోస్ట్ పార్టం అంటాము, అంటే కానిపోయిన తర్వాత వాళ్ళలో బయోకెమికల్స్ న్యూరోకెమికల్స్ చేంజ్ అవ్వడం వల్ల కొందరికి కానిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా హార్మోన్స్ అన్నటువంటివి రైజ్ అవ్వడము తగ్గిపోవడము జరుగుతూ ఉంటుంది ఫీమేల్స్లో మటుకు. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావడం వలన వాళ్ళు సడన్గా మానసిక సమస్యల్ని ఎదుర్కొంటారు. అంటే సడన్గా డల్ అయిపోవడము, ఊరికే ఏడవాలనిపించడము, ఏదో తప్పు చేశామనే గిల్టీ ఫీలింగ్ ఉండడము, తనకి తను ఏమైనా హాని చేసుకోవాలనుకోవడము, ఇట్లాంటివి మనము బాలింతల్లో చూస్తూ ఉంటాం.

0: ఈ టైంలో కూడా మందులు ఉన్నాయి, మెడిసిన్స్ థెరపీస్ అన్నీ ఇస్తే మంచిగా సెట్ అవుతారు.
1: ఇప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఒక ఎస్ఆర్గా చేస్తున్నారు కదా, అంటే జనరల్గా ఎక్కువగా ఏ కేసులు మీరు గమనించారు, అంటే ఈ కారణాల వల్ల వస్తున్నాయని, అన్నీ ఏదైనా ప్రత్యేక కారణం వల్ల ఎక్కువ కేసులు నమోదవుతాయని ఏమైనా గమనించారా?
0: అట్లా అయితే ఏం లేదండి, కాకపోతే ఎక్కువ మటుకు మత్తు పదార్థాలు మందుకి బానిసైన వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇంకా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు యాంగ్జైటీ, స్ట్రెస్, జాబ్ స్ట్రెస్ వల్ల గురవ్వడం కానీ, రిలేషన్షిప్ సమస్యలు ఉండే వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, ఇప్పుడు ఈ కాలంలో మటుకు పెళ్ళైన వాళ్ళలో మానసిక సమస్యలు ఉండడం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము, రిలేషన్షిప్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల.
1: ఈ మానసిక పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే మన నిత్య జీవితంలో ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?
0: మంచి ప్రశ్న అడిగారండి. మానసిక సమస్యలు అంటే ఎవరికైనా సమస్యలు వస్తుంటాయి, సమస్యల్ని ఎదుర్కొనే విధానము ముఖ్యం. సమస్యని ఎదుర్కొనే విధానం వల్ల మనకి మానసిక సమస్య వస్తుందా లేదా ఉంటుంది. చాలా మందికి వస్తున్నాయి సమస్యలు, కాకపోతే కొందరు అయితే తీసుకొని దాన్ని అధిగమిస్తారు, కొందరు ఎవరైతే వీక్గా ఉండి ఎవరైతే అధిగమించలేకపోతారో వాళ్ళలో మానసిక సమస్య వస్తుంది. సో వీళ్ళలో మానసిక సమస్య రాకుండా ఉండడానికి ఏం చేయవచ్చు అంటే, నిద్ర ఆకలి మనకి రెండు ముఖ్యం. రోజుకి 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, టైంకి అన్నం తినడము, ఇంకా ఇంట్లో వాళ్ళతోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి టైం స్పెండ్ చేయడము, సైకియాట్రీ కన్సల్టేషన్ ఇబ్బందిగా అనిపించినప్పుడు వాళ్ళకి అవ్వట్లేదు అన్నప్పుడు సైకియాట్రీ కన్సల్టేషన్ తీసుకోవడము, ఇలాంటి వాటిలల్లో మనము మానసిక సమస్యల్ని ప్రివెంట్ చేయవచ్చు.
1: అలాగే ఇప్పుడు స్ట్రెస్ ఇట్లాంటి వాటికి యోగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు?
0: యోగా మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు అండి. అది మనం ఇప్పుడు సడన్గా అక్యూట్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం పేషెంట్కి యోగా చేయమంటే అది తగ్గదు. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే థెరపీ కానీ మెడికేషన్స్ కానీ తర్వాత లాంగ్ రన్లో మనము మెడిటేషన్ యోగా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసి వాళ్ళ లైఫ్లో ఇన్కల్కేట్ చేసి యాజ్ ఎ లైఫ్లో పార్ట్ చేసేస్తాము. సో అప్పుడు లాంగ్ రన్లో మనకి స్ట్రెస్ని తగ్గించేస్తుంది.
1: ఇప్పుడు కొన్ని మానసిక పాఠశాలలు ఉంటాయి కదా?
0: ఉంటాయండి.
1: అంటే ఈ మానసిక పాఠశాలల్లో వాళ్ళు అంటే ఆ స్టేజ్కి ఉన్నప్పుడు అంటే చిన్నతనం నుంచి వాళ్ళకి అంటే ఎట్లా వస్తాయి, జన్యుపరంగా ఇది అవుతుందా, అట్లా ఎట్లా గురవుతుంటారు వాళ్ళు?
0: అయితే దీన్ని మనము మానసిక సమస్యగా అనమండి, ఇది తెలివితేటలు తక్కువ ఉండడం అంటాము. ఇది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. అయితే దీంట్లో మనము చిన్నప్పటి నుంచి మెదడు డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళకి అందరిలాగా మాట్లాడడము, బుద్ధి, జ్ఞానము, తెలివితేటలు అన్నటువంటి ఉండవు. ఏ వయసు తగ్గట్టుగా వాళ్ళకి ఆలోచన శక్తి ఉండదు అన్నమాట. వీళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. స్పెషల్ స్కూల్స్ వాళ్ళు చిన్న చిన్న వర్క్స్ నేర్పించడం కానీ, కొంతవరకు లాంగ్వేజ్ నేర్పించడం కానీ, వాళ్ళు చేసుకోవాల్సినటువంటి దినచర్య పనులు, ఇంట్లో చేసుకునేటువంటి కొన్ని పనులు ఎలా చేసుకోవాలన్నవి నేర్పిస్తూ ఉంటారు.
1: అంటే కానీ సైకియాట్రిస్ట్తో దానికి సంబంధం లేదు, ఆ ట్రీట్మెంట్ ఏమి ఉండదు?
0: అలా ఏం లేదండి. అంటే దాంట్లో కూడా మనకి కోపము, మొండితనము వీటికి మనము సైకియాట్రిస్టే ట్రీట్ చేస్తాము. కాకపోతే తెలివితేటలు అనేటువంటి పెంచేది మనం చెయ్యలేము, ఎందుకంటే అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ప్రాబ్లం కాబట్టి. అది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్, అంటే డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడే ప్రాబ్లం వచ్చేసింది. సో దాన్ని మనము తిరిగి తీసుకెళ్లలేము, కాకపోతే కొంతవరకు దాన్ని అరికట్టవచ్చు. దానివల్ల వచ్చే ఇబ్బందులు, అగ్రెషన్ని, మొండితనాన్ని తగ్గించవచ్చు. ఇంకా మెల్లిగా వీళ్ళకి 1-2 సార్లు చెప్పడం వల్ల, 1-10 సార్లు చెప్పడం వల్ల రోజువారి చిన్న చిన్నటువంటి పనులు వాళ్ళు వాళ్ళే సెల్ఫ్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాం.
1: సాధారణంగా ఇట్లా మానసిక స్థితి లేనప్పుడు ఏం చేస్తారంటే, ఏ భూత వైద్యుడినో ఎవరినో పిలిపించేసి వేప మండలతో కొట్టించడము, లేకపోతే ఇట్లా పొగేసి ఇట్లా హాహాకారాలు చేయటము, లేకపోతే ఒక చేతపడి జరిగిందనో ఇట్లాంటివి ఉంటాయి. మరి ఇలాంటి మూఢనమ్మకాల గురించి మీరేమంటారు?
0: మామూలుగా మన పల్లెటూర్లలో కానీ కొన్ని ప్రదేశాల్లో ఎట్లా చూస్తారంటే, మానసిక సమస్యతో భయపడే వాళ్ళని వాళ్ళకి ఏదో భూతం పట్టింది అని, లేకపోతే ఎవరో ఏదో చేతబడి చేశారని ఇట్లా అని చెప్పి దర్గాల చుట్టూ, టెంపుల్స్ చుట్టూ తిప్పుతూ ఉంటారు. అది ఒక అపోహ అండి. వీళ్ళకి వచ్చిన మానసిక సమస్య బ్రెయిన్లో కెమికల్స్ చేంజెస్ వల్ల వచ్చాయి, కానీ వాళ్ళు పొరపాటుగా ఏమనుకుంటారంటే ఎవరో చేతబడి చేశారని, లేకపోతే వీళ్ళకి ఏదో దయ్యం పట్టిందని ఇట్లాంటివి అనుకుంటారు. ఇట్లా చేయడం వల్ల మనకి ట్రీట్మెంట్ స్టేజ్ అనేది దాటిపోతుంది, తొందరగా బయటికి రాలేకపోతారు. కాబట్టి ఎంత తొందరగా ఇట్లాంటివి తగ్గించుకొని మనం సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకుంటామో అప్పుడు అంత తొందరగా వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం.
1: బాగుందండి. మరి ఒక మానసిక స్థితి ఏర్పడటానికి ఏమేం కారణాలు ఉన్నాయి, మరి ఇట్లాంటి స్థితులు ఏర్పడినప్పుడు ఏ ఏ సమయాల్లో డాక్టర్ని సంప్రదించే మంచిది? ప్రతి ఒక్కరూ ఏంటంటే ఏదైనా మానసిక సమస్య ఏర్పడినప్పుడు సిగ్గుపడకుండా, భయపడకుండా మానసిక వైద్య నిపుణులు కనుక సంప్రదించినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా ట్రీట్మెంట్ జరుగుతుందని మీ మాటలను బట్టి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని పట్ల అవగాహన పెంచుకొని మరి తగిన సమయంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది

0: ఎదురైనప్పుడు వాళ్ళు వెంటనే గనక డాక్టర్ గారిని సంప్రదించినట్టయితే దాన్ని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా చక్కటి విషయాలు మా శ్రోతలకు అందించారు. మరి మా ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసినందుకు మీకు శ్రోతల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం అండి.
1: మీరు ఇంతవరకు మానసిక సమస్యలకు పరిష్కారం గురించి డాక్టర్ వైనాల కళ్యాణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
3: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
3: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
3: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
2: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
3: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం హృదయాంజలి చిత్రం నుండి ఒక పాట. చిత్ర బృందం పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ராஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. నిన్నే ప్రేమిస్తా చిత్రం నుండి రాజేష్ చిత్ర పాడిన పాట, గీత రచన ఘంటాడి కృష్ణ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఉదయతరంగిణి కార్యక్రమంలో చివరిగా ఈ పాట విందాం. నిన్ను చూడక నేనుండలేను చిత్రం నుండి సాధన సర్గం కేకే పడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో విందాం శ్రీ పి కార్తీక్ బృందం ఆలపించిన జానపద గీతాలు.

0: ధని
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శ్రోతలు జానపద సంగీత కార్యక్రమం వింటున్నారు.

మీరింతవరకు ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ కార్తీక్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. చిత్రసీమలో ముందుగా వినబోయే పాట పార్థసారథి. చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

రాఘవేంద్ర చిత్రం నుండి హరీష్ రాఘవేంద్ర సుజాత పడిన పాట, గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం మణిశర్మ.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలేగుందే.

0: చిక్కుకున్నాడు.
1: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ముఖాన మొటిమల గజ్జా
4: బొబ్బలాడుగులో
3: తామరా
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
7: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
6: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
7: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
6: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
7: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
6: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
7: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
6: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
8: శ్రోతలు, చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట రాజ్కుమార్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

హనుమాన్ చిత్రం నుండి హరి గౌర పాడిన పాట, గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం హరి గౌరవ.

అనుమానాస్పదం చిత్రం నుండి ఇళయరాజ సంగీత సారథ్యంలో ఉన్నికృష్ణన్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట, గీత రచన వంశీ.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఖుషీ చిత్రం నుండి సిడ్ శ్రీరామ్ చిన్మయ శ్రీపాద పాడిన పాట. గీత రచన శివ, సంగీతం అసీం అబ్దుల్ వహాబ్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: కుమారి 21F చిత్రం నుండి సాగర్ పాడిన పాట, గీత రచన కృష్ణకాంత్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి రేవంత్ సుజిత్ హెగ్డే పాడిన శ్రీజో రచన, సంగీతం హిప్ హాప్ తమిళ.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: చిత్రసీమలో చివరిగా వినబోయే పాట మిస్టర్ బచ్చన్ చిత్రం నుండి శ్రీరామ్చంద్ర సమీర భరద్వాజ్ పడిన పాట. గీత రచన భాస్కర భట్ల, సంగీతం మిక్కీ జెమేయర్.

వార్తాపత్రికాభాగం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కాచిగూడ నుంచి విశాఖపట్నం వరకు ఈరోజు 07810 నెంబర్ గల ప్రత్యేక రైలు నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైల్లో స్లీపర్, జనరల్ బోగీలే ఉంటాయి. ఈరోజు రాత్రి 8:45 బయలుదేరి రేపు ఉదయం 9:30 గమ్యస్థానానికి చేరుకుంటుంది. మల్కాజ్గిరి, చెర్లపల్లి, కాజీపేట, వరంగల్, యనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటల్లో ఆగుతుంది. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్లోని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లెపాటల పండుగ పేరిట నిన్న ప్రత్యేక జానపద విభావరిని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి NH 44 పరిధిలోని 3 విభాగాల్లో 6 వరుసల విస్తరణ పనులకు NHAI తాజాగా టెండర్లు ఆహ్వానించింది. సుమారు 39 కిలోమీటర్ల మేర సాగే ఈ పనులను ఈపీపీ విధానంలో చేపట్టనున్నారు. పాత గుత్తేదారుతో ఒప్పందం రద్దు కావడంతో కొత్తగా ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఐఐటి మద్రాస్ 2026-27 విద్యా సంవత్సరం నుంచి గణితం, రోబోటిక్స్, ఏఐ వంటి పలు కొత్త యూజీ, పీజీ ఆన్లైన్ కోర్సులను ప్రారంభించనుంది. సెమీకండక్టర్, స్పోర్ట్స్ అనలిటిక్స్ వంటి వినూత్న సబ్జెక్టులు కూడా ఇందులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.iitm.ac.inను సందర్శించవచ్చు. ఎల్పీజీని భారత్కు రవాణా చేస్తున్న సైమీ, ఎన్వీ, సన్షైన్ 2 ట్యాంకర్ నౌకలు సురక్షితంగా హార్మోజ్ జలసంధిని దాటాయని అధికారులు నిన్న వెల్లడించారు. దీంతో పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి జలసంధిని దాటి భారత్కు చేరిన సరుకు రవాణా నౌకల సంఖ్య 13కు చేరింది. తెలంగాణలోని మాచారంలో కొత్తగా కాస్టింగ్ మెషిన్డ్ కాంపోనెంట్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు 290 కోట్ల రూపాయల మూలధన వ్యయానికి పిట్టి ఇంజనీరింగ్ లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టెన్నిస్ నెంబర్ 1 ఆటగాడు యానిక్ సినర్ ఇటలీ ఓపెన్ సెమీస్లో అడుగుపెట్టాడు. నిన్న క్వార్టర్ ఫైనల్లో ఆయన 6-2, 6-4 స్కోరుతో రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్పై గెలిచాడు. ఈ క్రమంలో మాస్టర్స్ 1000 టోర్నీల్లో వరుసగా 32వ విజయం సాధించిన ఆటగాడుగా ఇటలీ స్టార్ సినర్ నిలిచాడు. దిగ్గజ ఆటగాడు నోవాక్ జోకోవిచ్ను అధిగమించాడు. ఈరోజు ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఏక్నాథ్ స్టేడియం వేదికగా నిర్వహిస్తారు. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో వయోలనిస్ట్ ద్వారం దుర్గా ప్రసాదరావు గారితో పరిచయం వింటారు.
1: దుర్గా ప్రసాదరావు గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మీరు కర్ణాటక సంగీత రంగంలో వయోలినిస్ట్గా, అధ్యాపకుడిగా ప్రసిద్ధులు, రచయితగా మీరు రాస్తారు వ్యాసాలని చాలామందికి తెలియదు. ఇటీవలే జీవాళి అనే ఒక 90 వ్యాసాలు

0: రాసి ఒక పెద్ద పుస్తకాన్ని వెలువరించారు మీరు. ఈ పుస్తకాన్ని అందుకొని దీన్ని చదివి చూసిన వాళ్ళందరికీ కూడా దీని గురించి ప్రస్తుతిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక విలక్షణమైన పుస్తకం, ఒక అద్భుతమైన అనుభవం అని. ఎందుకు రాయాలనిపించింది 83 ఏళ్ల వయసులో?
1: ఈ సందర్భం ఏదో నాకు తెలిసినవి ఏవో కొన్ని విషయాలు రాసిన మాట నిజమే. వాటిని సంబంధించుకొని నన్ను ఇక్కడికి ఆహ్వానించి మాటలు చెప్పమని అడగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆకాశవాణి ఈ అదృష్టం నాకు

0: మన ఆధునిక పరిస్థితుల్లో ఒక సంస్థ, అది కూడా దేశమంతా వాటి శాఖలతోటి అల్లుకొని ప్రపంచమంతా మన కల్చరు, మన సంగీతం, మరి మన పరిస్థితులు అన్నీ తెలియజేసే సంస్థ ఆకాశవాణి ఒక్కటే మన దేశంలో. ఒక ప్రాథమికమైన సంస్కృతిని వ్యాపింపజేయడం ఇన్ని భాషల ద్వారా, ఇన్ని భాషలకి ఒకే దృక్పథం వచ్చేలాగా చేయడం, ఇంత ఏ సంస్థ ప్రపంచంలో ఇంత పని చేయలేదు అనుకుంటున్నాను.
1: ఒక జాతికి
0: ప్రపంచానికే చేసిన సంస్థలు కొన్ని అంశాల్లో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మనకి కొద్దిగా కొంచెం లేటుగా ఆలస్యంగా వచ్చింది అనుకోండి, కానీ మన దేశ పరిస్థితులు వాటిని చూసి, మన ప్రజల స్థితిని చూసి దానికి అనుగుణంగా ఇంత సేవ చేసింది, ముఖ్యంగా మా సంగీతానికి. ఇంకా మరి దిక్కుతోచిన వేళలో ఆకాశవాణి చేసిన పోషణ సంగీతానికి అన్ని విధాలుగానండి, గొప్ప గొప్ప విద్వాంసులు, మారుమూల ఉండిపోయిన విద్వాంసుల్ని తీసుకొచ్చి గౌరవంగా వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థితిని కల్పించింది ఆకాశవాణి. అంతేకాకుండా సామాన్య ప్రజలకి చాలా విద్యల్లో, చాలా శాఖల్లో, అందులో సంగీతానికి ముఖ్యంగా మరియు ఒక సంస్కృతిని ఇచ్చింది. దీనికి మేము ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటాము. నాకు 14 ఏళ్ళప్పటి నుంచి నేను ఆకాశవాణిలో పాల్గొనడం, నన్ను అసలు ఒక గుర్తింపు ఇవ్వడం ఆకాశవాణితో ప్రారంభమైంది. కానీ 7-8 వయస్సు నుంచి కూడా ఆకాశవాణి తోడ్పడుతూనే ఉంది నాకు. దానికి ఒక దృష్టాంతం చెప్తాను. ఒక గొప్ప విద్వాంసుల కాన్సర్ట్ అవుతుంది అనుకోండి మెడ్రాస్ నుంచి, ఆ రోజుల్లో నాకు 7-8 ఉన్నప్పుడు, అప్పటికి కొంచెం వయలిన్ వాయిస్తున్నాను నేను. ఒక ఆ మహానుభావులు, సంగీత కళాంధులు, సంగీత రత్నాకరుడు ఎవరు, అరేకుడి రామానుజయం గారు, లేకపోతే రాజరత్నం పిళ్ళేవో ఎవరో పాడుతున్నారు కాన్సర్ట్, గంటన్నర కాన్సర్ట్ పాడతారు. మా నాన్నగారు, రే నువ్వు వయలిన్ తీసురా, రేడియో పక్కన కూర్చో, వాళ్ళకి పక్క వాయిద్యం వాయించు, ఇది నీకు నేర్పుతుంది. అది ఎంత అవకాశం అది,
1: అలా చేసేవారు.
0: అట్లా చేసేవారు, మేము పెరిగాము అట్లా. ఆకాశవాణి తోడ్పాటు మరి మా జీవితం అంతా ఉన్నట్టే కదా, అంతకు ముందు నుంచి ఉంటూనే ఉన్నాము రేడియో మేము. అందుకని అలాంటి జ్ఞాపకాలు, అలాంటి జీవన విధానాలు, మరి ఆకాశవాణికి ఉండే ఆ స్థితి, అవన్నీ నాకు మా ఆలోచన విధానానికి పునాదులు. వాటి గురించి చెప్పుకోవాలి కదా, కృతజ్ఞత అయినా చెప్పుకోవాలా, ఎవరికో పై వాళ్ళకి తెలియాలని కాదు నేను చేసిన. ఈ ఆకాశవాణి సంస్థ చాలా గొప్ప సేవ చేసి ఉండవచ్చు, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా చేసి ఉండవచ్చు, కానీ అప్పటికీ మన దేశంలో ప్రఖ్యాతంగా బీబీసీ వాళ్ళ ప్రసారాలు ఉన్నాయి. మన జాతిలో ఉండే మేధావులు, ఎంతో ప్రతిభ ఉన్న కవి పొంగవులు అందరూ ఆ బీబీసీని విన్నవాళ్లే. మా చిన్నతనం నుంచి కూడా ఆ బీబీసీ, ఇతర సాహిత్యాల గురించి, ప్రపంచ పరిస్థితుల గురించి కొంతైనా జ్ఞానం ఇచ్చింది మాకు. ఎందుకంటేనండి, నేను అంటున్నది చదువుకొని ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడం వేరు, మాట వినికిడి ద్వారా అర్థం చేసుకోవడం వేరు. ఇది ఆకాశవాణి చేసిన పని. సంగీతం కానీ మరి ఇతర విషయాలు కానీ ఒకరు గురువు చెప్తుంటే, వింటూ ఉంటే ఆనందంతో పాటు జ్ఞానం వస్తుంది. చిన్నప్పటి నుంచి మా చదువులో కూడా ఒక భాగం రేడియో అనే ప్రక్రియ, అందుకని వాటి గురించి కూడా మా గురువులు చెప్తుండేవారు, మేము చదువుకున్నాము, అవి విన్నాం కాబట్టి అవి ఆ ఫారమ్స్ కూడా కొంచెం ఉద్రేకపరుస్తాయి మనిషిని. పెద్ద సృజన వైపు మళ్ళించకపోయినా ఒక రకమైన భావోద్వేగం కలుగుతుంది కదా.
1: సంగీతం గురించి, సంగీత సంప్రదాయం గురించి, మీ ద్వారం కుటుంబంలో సంగీతం ఎలా వచ్చింది, ఎలా నెలకొంది, దానికి మీ కుటుంబ వాతావరణం, కుటుంబంలో ఏర్పడిన అనేక నిర్వహణ పద్ధతులు, వాటన్నిటి గురించి కూడా మీరు చాలా వివరంగా చెప్పారు. మీకు తెలిసిన, మీకు నచ్చిన సంగీతకారులు, ప్రత్యామ్నాయ పద్ధతులు అని మీరు ఆ శీర్షికతో చాలా వ్యాసాలు రాశారు. ఆ పద్ధతుల్లో పోయిన కళాకారుల గురించి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం పట్టణం

0: ఆ సంస్థానం యొక్క ప్రత్యేక పరిస్థితి, అక్కడ తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆధునిక కాలంలో ఆధారమైన పరిస్థితులు, అది ఎలా ఉండేది ఆ వాతావరణం, దాన్ని కూడా ఉబికి వచ్చేటట్టుగా చక్కగా రాశారు. ఇందులో సాహిత్య విమర్శ ఉంది, మీ సొంత రచనలు ఉన్నాయి, కవితలు ఉన్నాయి, మీ కవితలు ఉన్నాయి, మీరు చేసిన అనువాదాలు ఉన్నాయి, అట్లాగే కళారంగం గురించి, ఆర్ట్ గురించి కూడా మీ వ్యాసాలన్నీ ఉన్నాయి.
1: ఈ పుస్తకం గురించి కొద్దిగా వివరణ ఇవ్వాలంటే, నా అనుభవాలు, చిన్నప్పటి అనుభవాలు, నా ప్రయాణంలో అనుభవాలు, పుట్టిందే 1942. కాస్త జ్ఞానం వచ్చి ప్రపంచాన్ని చూస్తున్నది ఎప్పటికే 10 ఏళ్ళు అవుతాయి, కానీ ఆ పాటి జ్ఞానం రాదు. అప్పటి పరిస్థితుల్లో చాలా గొప్ప విద్వాంసులు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నిటినీ అబ్జర్వ్ చేసి అంతో విశ్లేషణ చేసుకుంటే కానీ అర్థం కాని పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. 1919 మా విజయనగరంలో సంగీత కళాశాల, మొట్టమొదటి సంగీత కళాశాల దక్షిణాదినే ప్రారంభమైంది. అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి? మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది, ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ అది ఇలా ముగిసింది. మహమ్మారులు వచ్చి పడ్డాయి, మన దేశం కూడా కొన్ని వేల మంది సైనికులు చనిపోయారు. ఆ తర్వాత పెద్ద మహమ్మారి వచ్చి అనేక వేల మంది ప్రాణ నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మహారాజా వారు ఒక సంస్కృత కళాశాల, ఒక సంగీత కళాశాల, సైన్స్ కాలేజ్ ఇవన్నీ ప్రారంభించి నడిపిస్తున్నారంటే, ప్రపంచ పరిస్థితులు అన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఇంకా ఆనందం అనేది దొరుకుతుందా? మళ్ళాను ఈ కవులు ఉంటారా, విద్వాంసులు ఉంటారా అని ఒక ఆందోళన చెందే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కానీ అప్పటికీ ఇప్పుడు ఆశాజీవి కదా మానవులు, అందులో కాస్త ఆలోచించేవాళ్ళు, మేధావులు తప్పకుండా ఉంటారు. అందుకని వాళ్ళ మధ్య పెరిగానండి నేను. చాలా గొప్ప పండితులు, విద్వాంసులు, గంధర్వులు వీళ్ళు అనుకునే విద్వాంసులు సంగీతం వింటూ చిన్నప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి పెరిగిన వాడికి ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. అందుకని ఒక మనకి సాధన తక్కువయ్యో జ్ఞానం తక్కువయ్యో మనం ఆ స్థాయి రీచ్ అవ్వలేం కానండి, ఒక గోల్ సెట్టింగ్ ఉంటుంది కదా, ఒక ఇదిగో మనకి ఆదర్శం కనిపిస్తోంది పొద్దుట ఎదుట లేవగానే.
0: ఈ మహాకళాకారుడు, ఈ మహారచయిత
1: అందరూ ఉన్నారు, పండితులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఈ పరిస్థితులకి దోహదం చేసింది కూడా ఈ మీడియా, ఆకాశవాణి. ఇప్పుడు పరిస్థితుల్లో ఏమో నాకు తెలియదు కానండి, ఒక్కప్పుడు బిస్మిల్లా ఖాన్ ఢిల్లీ నుంచి వస్తున్నారు అనుకోండి, వాయిస్తున్నారు అనుకోండి, ఏ 9:30 ఆ షెడ్యూల్ కాన్సర్ట్, రాత్రి 12 కూడా అది పూర్తయ్యేది కాదు. మా పెద్దవాళ్ళు వచ్చి ఇంకా పడుకో చాలు అని మా నాన్నగారు దెబ్బలాడేవారు. అదే బిస్మిల్లాగా వస్తుందండి ఇంకా అంటే, వస్తుంది బాగానే ఉంది కానీ రేపు పొద్దున నువ్వు అందులో ఒక్క సంగతి అయినా వాయిస్తున్నావా పొద్దున్న అని అడిగే దెబ్బలాడేవారు. అలాంటి పరిస్థితి ఉండేది అన్నమాట. నేను అంటున్నది ఏమిటంటే, దేశమంతా పరిస్థితే కదా ఈ ఆకాశవాణి ద్వారా కుదిరింది. అంతేకాకుండా విద్వాంసులు అందరికీ అదే పరిస్థితి ఉండేది. దేశంలో చదువుకున్న వాళ్ళు సాహిత్యంలో, మా మిగతా వాళ్ళు మిగతా కళలలో,
0: దేశమంతటా కూడా ఒక గొప్ప సాంస్కృతిక పునరుజ్జీవనానికి అవకాశం ఉన్న పరిస్థితి అప్పుడు ఉండేది. దానికి ఆకాశవాణి కూడా చాలా తోడు. ద్వారం కుటుంబం సంగీతంలో ఏదైతే సాధించిందో, ద్వారం శైలి లేక ద్వారం సంప్రదాయం అంటూ ఏదైతే ఉందో, మీ వయలినం మీద ఏదైనా ఒక చిన్న రచన వినిపిస్తారేమో.
1: ద్వారం సాంప్రదాయం అనేది నిన్న ఏమి మంచి ఉందో ప్రపంచంలో, అది ఇవాళ కూడా లభించేటట్లు చేయడం అనేది సాంప్రదాయం. సంప్రదాయం అని నిన్నటి నుంచి మనకు వచ్చినది, ఇచ్చినది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన దాకా ఆ సంప్రదాయం కర్ణాటక సంగీత సాంప్రదాయం. ఈ దక్షిణ దేశం అంతా అది ఒక్కటే ఉంటుంది. ఆ సంప్రదాయం దేన్ని బట్టి వస్తుందంటే, ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని ప్రతి వాళ్ళు పాడతారు, కీర్తన చేస్తారు. అందులో ముఖ్యంగా ఆ రోజుల్లో ఏదైతే భక్తి మూమెంట్, భక్తి విప్లవమో, భక్తి మార్గాల్లోకి రావడమో జరిగిందో, అది ఒక గొప్ప సాంప్రదాయం. 400-500 ఏళ్ళగా అది దేశమంతా అల్లుకొని ఉంది, సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ. ఈ భక్తికి మన కర్ణాటక సంగీతంలో కీర్తన ఆధారం. ఆ కీర్తనలో ఉండే సాహిత్యం, దానికన్నా ముఖ్యంగా సాహిత్యం అంటే పెద్ద కావ్యం ఏం కాదు కదండి. కీర్తన అంటే 4 లైన్లు ఉంటాయి, అయ్యప్ప మహా ఉంటే 6 లైన్స్ ఉంటాయి. దాంట్లో ఒక థీమ్ ఉంటుంది, అది భగవ

0: పరంగా కావచ్చు కానీ అంతర్లీనంగా ప్రపంచం మానవుడి ఆలోచనల పరంగానే ఉంటుంది. ఆ కీర్తన వాయించడానికి ఒక పద్ధతి కర్ణాటక సంగీతంలోనే కాదు, అసలు కీర్తన సంగీతం అంటే ఆ భక్తి మూమెంట్లో నుంచి వచ్చినది. అది అది అస్సాం దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఒకే రీతిగా ఉంది. ఆ కీర్తన గురించి మాత్రమే ఒక పల్లవి వాయించి మీకు చూపిస్తాను. అంటే మేము ఎలాగా ఆ భక్తి మూమెంట్ని దాంట్లో ఉండే సంగీత యొక్క ప్రభావాన్ని సాహిత్యాన్ని మాటలతో సంబంధం లేక ఎలాగ ఇవ్వగలమంటే చగరాస్వామి వారి కీర్తనలే ఒక 600-700 దొరుకుతున్నాయి. చాలామందికి అవి పరిచయాలు బాగా అందులో ప్రవేశం ఉండేవాడు, ప్రవేశం అంటే వినికిడి ప్రవేశం ఉన్నవాళ్ళకే వాటి గురించి తెలుసు, అందులో ఉండే థీమ్ గురించి. అందుకని వాళ్ళకి ఎలాగూ ఇది ఫలానా కీర్తన నగుమొమ్మ వాయించామనుకోండి, ఇది వెంటనే వాళ్ళకి కనీసం థీమ్ అయినా గుర్తొస్తుంది. అందుకని మాటకి అక్కర్లేదు పెద్దగా సంబంధం అది వాయిస్తున్నప్పుడు. అలా ఉండాలి. అలాంటిది ఏదో ఒక కీర్తన మీకు వాయించి చూపిస్తాను. అంటే దాంట్లో ఎలాగ వాయిస్తున్నాను కాబట్టి ఒక రకమైన మార్పు చగరాస్వామి అని తీసుకొచ్చారు, అది కూడా సైమల్టేనియస్గా చూపించవచ్చు కదా అని ఆశపడుతున్నాను నేను. అనాథుడను గాను మరి నువ్వు పలానంతటి వాడివి, నీ మీద నాకు గురి ఉంది అని రాముడితో చెప్పుకుంటున్నారు ఆయన. అందుకని అది జింగ్ల అనే రాగం చేశారు. జింగ్ల మంది కాదు, నార్త్ ఇండియన్ తీసుకున్నారు ఆయన. దానికి ఒకటి వేరే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. మనం ఎక్కడి నుంచో తీసుకోవచ్చు, మనకి పూర్తిగా కొత్తదై ఉండొచ్చు, కానీ దానికి మనకి అనుకూల ప్రజానుకూలమైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగి ఉండాలి గొప్ప కంపోజరో ఎవరైనా. దానికి కారణం అనుకూలత ఎక్కడి నుంచి వస్తుందండి, వాళ్ళ జీవన విధానంలోంచి వస్తుంది. సౌత్ అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, నార్త్ అంటే ఒకటి ఉండవచ్చు, కానీ వాళ్ళకి ఇవన్నీ కామన్ అందరికీ వర్తించే మౌలికమైన విషయాలు, మౌలికమైన అభిరుచులు ఉంటాయని నమ్ముతారు వాళ్ళు. అందుకని ఆ జింగ్ల రాగంలో అనాథుడిని గాను అనేది ఒక 2 నిమిషాలు పడుతుంది. అది మీకు వాయించి ఒక పల్లవి అని పల్లవి చరణం వరుసగా వాయించేస్తే ఎక్కువసేపు పట్టదు.
1: సరే,
0: అసలు ఇలాగ 2 నిమిషాల్లో నేను వాయించేస్తాను అని నేను ఎందుకు అనుకోగలుగుతున్నాను? కచేరీలో అయితే నేను 10 నిమిషాలు 20 నిమిషాలు వాయిస్తాను. ఇది ఆకాశవాణి వారు ఏం చేశారంటే నాయుడు గారి చేత 2 కీర్తనలు వాయించారు. అది స్టాప్ గ్యాప్ కింద వేసేవారు, అది అప్పుడు డిస్క్ రికార్డింగ్స్ ఉండేవి, ఫిలప్ మ్యూజిక్ లాగా వాయించే వాడేవారు. అది ఎంతో ఆనందం కలిగించేది జనానికి కూడాను, అంత గొప్ప వాద్యం అది. అలాగే రవిశంకరు అలాగే చాలామందిని పాడింది ఆకాశవాణి. కానీ అక్కడి నుంచి మాకు తెలిసి వచ్చిందనమాట, అంతా మనం భోంచేయక్కర్లేదు, ఒక ముద్దలో కూడా మనకి కడుపు నిండడం, ఆకలి తీరడం, మన రుచి తెలియడం, అది అది వాయించి చూపిస్తాను. మన సాంప్రదాయం అక్కడే మా స్కూల్కి సాంప్రదాయానికి అన్నిటికీ స్టైల్కి అన్నిటికీ దొరుకుతాయి. ఒక కీర్తన వాయించే ముందు కొద్దిగా రాగం పరిచయం చేస్తాం, ముందు కొంచెం రాగం వాయించి తర్వాత కీర్తన వాయిస్తాను చూడండి.

0: ఇందులో మా స్కూల్, మా ద్వారం స్కూల్ ఏదైతే అనుకుంటున్నామో దానికి మూల కారణం ఏమిటంటే అభిప్రాయం అని ఒక మాట వాడతారు మన దక్షిణాదిన. అంటే ఏంటంటే మొత్తం ఎలాగ చూడాలి ఈ పెర్ఫార్మెన్స్ని, లేకపోతే అందులో ఉండే కంటెంట్ని, అందులో ఉండే స్టైల్ని కానీ, రచనా విధానాన్ని కానీ, దాంట్లో వెనకాతల ఇచ్చిన మెసేజ్ని కానీ, ఈ వీటన్నిటి గురించి ఒక స్థిరమైన అభిప్రాయం కలిగి ఉంటుంది పెద్ద ఆర్టిస్టులకి. అది సంపూర్ణమైన అవగాహన అన్నమాట, ఆ రచన గురించో లేకపోతే ఆ దానికి ఉపయోగించవలసిన టెక్నిక్స్ గురించి కానీ, ఇవి అన్నీ సాంప్రదాయకంగా వస్తాయి. కానీ వాటి మీద ఒక రకమైన ముద్ర ఈ కళాకారుడు వేస్తాడు. అది సంప్రదాయం. ఈ టెక్నిక్ ఆ కళాకారుడికి ఎక్కడి నుంచి, ఆ గురు పరంపర తర్వాత శిష్యవర్గంకి వచ్చేది, అది స్కూల్.
1: స్కూల్ అంటే హిందీలో ఘరానా.
0: ఘరానా చాలా గొప్ప పదం అది. ఘరానా అన్నమాట. ఇంటికి తిరిగి ఎంత తిరిగినా ప్రపంచం, ఇంటికి వచ్చి గుమ్మంతం చేసి పడిపోయే వాళ్ళు ఉంటారు, వీరవిహారం చేస్తారు వీధిలో, ఇంటికి వచ్చి గుమ్మంతం చేసి వాళ్ళ గుమ్మమే వాళ్ళు మర్చిపోతారు. అంటే ఏంటి, బేసిక్ థింగ్స్ ఏమిటి, మన అసలు స్థానం ఎక్కడ ఉన్నది, ఎక్కడ మన హృదయం ఉన్నది, ఎక్కడ మన మైండ్ పని. తిరిగినా పర్వాలేదు, మైండ్కి ఏముందండి, ఎక్కడ ఎవరు చెప్పినా అది ఆలోచన వెళుతుంది. కానీ దేన్నైతే మనం హృదయం అంటున్నామో అది భావన, అది అది హృదయం అనేది వేరే ఎక్కడా లేదు. అంటే అది శరీరంలో, మన నాడీ మండలంలో, అన్నిట్లోనూ కలిసి ఉంటుంది. దానివల్ల ఏమిటవుతుందంటే మనిషికి మనిషికి తేడా వస్తుంది. ఎవరి శైలి వాళ్ళది, శైలి అంటే ఏం లేదు, మనని మనం ఏ విధంగా ప్రపంచానికి ప్రజెంట్ చేసుకోవడం, అది శైలి. అందుకని మా భావనలో, మా పెద్దవాళ్ళని వినడంలో నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే, గొప్ప అభిప్రాయం అది. మాకు ఏంటి ప్రధానం వీళ్ళకి జీవితంలో అనేది ఆలోచిస్తే, మా నాన్నగారు నరసింహరావు గారు కానీ, మా నాయుడు గారు కానీ, మా సీనియర్ విద్వాంసులు చాలా, మారేళ్ళ కేశవరావు గారు ఉన్నారు, మంగ తయారు గారు ఉన్నారు, వీళ్ళందరూ మా సీనియర్స్. అలా కాకుండా కొంచెమే అబ్బిన విద్వాంసుల దగ్గర కూడా కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ స్కూల్ వల్ల వస్తాయి కదా. వీళ్ళందరికీ ఏమిటి కావాలని ఇలా వాయించేస్తున్నారు వీళ్ళు ఇంత గొప్పగా అని ఆలోచిస్తే, వాళ్ళకి సౌఖ్యం కావాలి. అసలు ప్రపంచంలో మానవులందరికీ కావాల్సింది అది ఒకటే కదండి.
1: అంటే ద్వారం ఘరానా అండి, ద్వారం పద్ధతిలో ఈ సౌఖ్యానికి ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యం ఉందంటున్నారా మీరు?
0: సౌఖ్యానికి అందరూ ఇస్తారు ప్రాగ్ఞం. చెప్తున్నాను కదా, మానవుడు అనేవాడికి కావాల్సిందే సౌఖ్యం. కానీ అది సంపాదించుకునే విధానం ఉంటుంది, అనుభవించే విధానం కూడా ఉంటుంది. వ్యక్తిని బట్టి అది ఉంటుంది, వాడి పరిస్థితులను బట్టి ఉంటుంది అనుకోండి, మిగతా వ్యక్తులను బట్టి కూడా ఉంటుంది, సాంఘికంగా కూడా ఉంటుంది. అదే స్కూల్, ఆ ఒక విధమైన ఆనంద స్థితి. దీనికి చాలా మనకి శాస్త్రాల్లో మనం తక్కువ వాళ్ళేం కాదు కదండి, మన శాస్త్రకర్తలు వాళ్ళు చాలా లెవెల్స్ చెప్పారు వీటిని, మన జీవితానికి సంబంధించినవి దృష్టాంతాలతోటి ఈ కాలంకి పనికి వస్తాయో తీసుకుంటున్నారో లేదో తెలియదు కానండి. అందుకని వీళ్ళకి ఆ సౌఖ్యభావం ఎలాగ వస్తుంది వీళ్ళ వాద్యంలో అనేదే స్కూల్.
1: ద్వారం వారి బాణి అనే మాట వచ్చింది అనుకోండి, మీరు ఎట్లా దాని గురించి చెప్పారు?
0: అదే బాణి అంటే వాణి అనమాట, వాణినే బాణి అన్నారు. వాణి అంటే మాటలు. ఆ మాటలు ఏ సందర్భానికి ఏ భావంతో మనం మాట్లాడుతున్నాము, ఇవన్నీ ప్రాంతీయంగా కూడా ఏమిటంటే భాష వ్యక్తీకరణ

0: కానీ అవతల వాడికి చేరాలి కదా, ఆ చేరడానికి ఒక సమగ్రమైన సాంఘిక వాతావరణం ఒకటి ఉంటుంది. అందువల్లే మనం ఆ మాటలను అలా వాడగలుగుతాం. అది ఏ ప్రాంతానికి ఏ వాణి ప్రత్యేక వాణి ఉంటుంది, ఒకే మాటని అనేక విధాల పలికే వాణి, ఇది కూడా వాణిలో భాగమే. దాని ఎక్స్టెన్షనే మా సంగీతం అనుకుంటాం మేము. అయితే దాన్ని కాకు అంటారు కదండి సాహిత్యంలో, అందుకని మా వాళ్ళు కొంతమంది సంగీత కాకు అని వాడడం కూడా ఉంది. ప్రాంతీయత తాలూక ప్రభావం ఉంటుంది ఆ వాణి మీద. ఈ ప్రాంతీయత మాది ఏంటంటే ఉత్తరాంధ్ర అని అనుకుంటున్నాం కదా, పరిస్థితులను బట్టి మొదటి నుంచి వాడుతున్నారు. అది కళింగ ప్రాంతం అంటున్నారు. మహానదులు ఏమీ లేవు అక్కడ. గోదావరి దాటిన తర్వాత ఒక 200 మైళ్ళు మహానది ఏమి లేదు. మా ఉత్తరాంధ్ర దాటిన తర్వాత ఏవో చిన్న చిన్న నదులు మేము ప్రేమించుకునే ఉన్నాయి, నాగావళి, వంశధార, వాటితోటి మేము తృప్తి పడుతున్నాం అనుకోండి. మళ్ళా మహానది ఆ ఒరిస్సా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ మాకు మన మహానది దొరకదు.
1: ఆ నేపథ్యంలో ఏర్పడిన జీవన దృష్టి,
0: ఒక జీవన దృష్టి, ఒక అభిప్రాయం, జనంతో సంపర్కం వల్ల కూడా అది బలపడుతుంటుంది అభిప్రాయం. ఆ అభిప్రాయం అనుసరించి అక్కడ కళలు కూడా చాలా బలంగా పుట్టుకొచ్చాయి.
1: ద్వారంబాణిలో అది ఎలా ఉందంటారు మీరు?
0: ఆయన ఆ పరిస్థితులలోంచి ఒక విధమైన ప్రకటన, అభిప్రాయ ప్రకటన చేసేది సంగీతంలో అయితే సంగీతంలో, సాహిత్యంలో అయితే సాహిత్యంలో. గురజాడ అప్పారావు గారు చేశారనుకోండి, ఏ ఫారం ముట్టుకున్నా ఒక అభిప్రాయంతో చేశారు ఆయన. అది ఆ అభిప్రాయం జనసామాన్యుల్లో బాధగానో ఆనందంగానో ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత అభిప్రాయం జనంలో ఉంటుంది. అది గ్రహించకుండా మన ఇంట్లో కూర్చొని మన కల్పనతోటి మన మనోధర్మంతో సృజన వచ్చేస్తుంది అనుకోవడం, అది కాపీ చేయవచ్చు. నాయుడు గారు ఆయనకి సంగీత కళ అనేది అకాడమీలో ఇస్తే అక్కడేమో చివరి మాట ఏం చెప్పారంటే, విద్వాంసులందరికీ ఒక మనవి చేస్తున్నాను, అందరూ కచేరీ చివరిలో అయినా ఒకటైనా జానపద గేయం శుద్ధంగా పాడండి అన్నారు.
1: శుద్ధంగా,
0: శుద్ధంగా ఏమిటండి జానపద గేయం? శుద్ధంగా ఎలా పాడుతుంది? వాళ్ళు శుద్ధంగా పాడుతున్నారా అనే ప్రశ్న వస్తుంది. మనది ఏదైతే గ్రాంధికం అనుకుంటున్నామో లేకపోతే శాస్త్రీయం అనుకుంటున్నామో అదే ఒక స్థిరమైన శుద్ధమైన ది ప్యూరెస్ట్ అని అనుకోవడానికి అవకాశాలు లేవు. అనంతావై శృతులు ఉన్నాయి, 22 శృతులని మేము ఏదో ఒక శాస్త్రంలో రాసి ఉంటాయి, కానీ వాళ్ళే చెప్తారు మళ్ళీ శాస్త్రంలో అనంతావై శృతులని. ఎందుకు చెప్తున్నారంటే ఎదురుగానే వీడు ఆ గ్రంథం రాస్తున్నప్పుడే ఒక బిచ్చగాడు వెళ్ళి అక్కడ పాడుతూ ఉంటాడు, లేకపోతే ఒక గంగిరెతులు వాడు వచ్చి సన్నాయి వాయిస్తుంటాడు. అందులో శృతులు వీళ్ళకి అర్థం కావు. ఆ శృతులు మనం అది అటెంప్ట్ చేద్దాం అనుకుంటే, వాళ్ళ సంగీతం మనం వాడదాం అనుకుంటే, లేకపోతే ప్రదర్శిద్దాం ఏదో ఒక ప్రైడ్తోటో. ఇందులో గర్వపడాల్సిందేను, పోటీతత్వం ఏమి లేదు కళల్లో. ఏదైతే అక్కడ అందంగా కనిపిస్తుందో దాన్ని అలాగ మనం స్వీకరించగలిగిన సాత్వికత ఉండాలి మనకి. అప్పుడు ఏమవుతుందంటే మీరు దాన్ని జాగ్రత్తగా వింటారని ఉద్దేశం అయింది. మనం విన్నప్పుడే ఒక భేదభావంతో విన్నాం అనుకోండి, మా ఆవిడికి చదువు రాదండి, మా ఆవిడ చదువుకోలేదండి, అది కాదు కదా. ఇది ఒక ఇంటర్టెక్చువల్ వర్క్ అవుతుంది కదా జీవితం. అందుకని ఆ ఉద్దేశంతో ఆయన అన్నారు, దాంట్లో ఒక శుద్ధత ఉందని. గురువులు ఏం చెప్పేవారంటే అండి, మాటి మాటికి మాలాగా మీరు వాయించకండి, మా దగ్గర నేర్చుకోండి. అవి స్కూల్కి సంబంధించినవి, సాంప్రదాయానికి సంబంధించినవి కూడాను, కానీ మా అభిప్రాయం మీ అభిప్రాయం ఒకటి కాదు కదా. మీరు తరాలు అంతరాలు ఉంటాయి, అది కాకుండా ప్రతి మానవుడికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల స్వేచ్ఛకి ఆధారం ఏమిటంటే సాత్వికత. అవతల వాడిని మనం గౌరవించి వాడి అభిప్రాయాన్ని స్వీకరించాలి మనం. ఓరెవరి బండి వాడా వాయిస్తారు, లేకపోతే రంగం వెళ్ళిపోతున్నానే అని వాయిస్తారు. అవి వాళ్ళిద్దరు సంవాదం ఉంటుంది అందులో, అది వాయించి చూపిస్తాను కొంచెం. అప్పుడు సోషల్ కండిషన్స్లో రంగం వెళ్తే కానీ వాళ్ళకి జీవనం లేదు.
1: రంగం అంటే రంగోన్,
0: రంగోన్ ఇక్కడ ఒక ఎక్స్పోర్ట్ బిజినెస్ అప్పుడు స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో ఏంటంటే లేబర్ని ఎక్స్పోర్ట్ చేయడం, నీకు మంచి తిండి దొరుకుతుంది, మంచి నువ్వు ఇంటికి బంగారం పంపించగలవని ఆశపెట్టి ఇక్కడి నుంచి ఎగుమతి చేయడం కూలీల్ని. అలా కోటీశ్వర్లు అయిన వాళ్ళు బిజినెస్ మెన్ ఉండేవారు, అప్పుడు ప్రతి ఊళ్ళోనూ ఉండేవారండి. అందుకని ఇది చాలా పాపులర్ అయింది. అప్పుడు నేను రంగం వెళ్ళిపోతున్నాను, నీకు బంగారం కొని పెడతాను అంటే ఆవిడ వద్దు, నువ్వే బంగారం, నా బంగారం.

ఎక్కడికి వెళ్ళిపోతావు, నేనేం చేయాలి ఇక్కడ కూర్చొని అని ఆవిడ రిప్లై. అది ఉంది అనుకోండి, అది నాయుడు గారు చాలా గొప్పగా వాయించేవారండి, చూపిస్తాను. నాయుడు గారు ఆ వయలిన్ శృతి కూడా మార్చేవారు ఈ కీర్తన కోసం. మధ్యమ శృతిని చేస్తే రెండు స్థాయిల్లో వాయించడానికి ఈజీ అవుతుంది. దిగువ స్థాయిలో వాయించినప్పుడేమో అది మేల్ వాయిస్ ఉంటుంది, పైన వాయించినప్పుడు ఫిమేల్ వాయిస్ లాగా ఉంటుంది. ఆ రెండు రాగాల మిశ్రం కూడా ఉంటుంది అందులో. ఒక దాంట్లో అతను ధీరంగా పలుకుతాడు, నేను ఇంత సాధించుకోవాలి చేస్తాను, అయ్యో నువ్వు వెళ్ళిపోతే నా జీవితం ఏంటని ఆవిడ ఉంటుంది. ఆ తేడా కూడా గమనిస్తారు చూడండి.

0: చాలా బాగుంది.
1: ఇందులో ఆ స్వరాలు ఉంటాయి కదండి, ఇవి సాధారణంగా ఆ కాంబినేషన్ తోటి అంటే ఆ కూటమిగా వాడిన సందర్భాలు కొద్ది శృతులు తేడాతోటి వాళ్ళు పాడతారు. ఆ పాడడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండే యాస, అక్కడ ఉండే భాష, ఆ భాషలో ఉండే ముఖ్యంగా యాస. అందుకనే ఇక్కడేమో ఫోక్ సాంగ్ ఒకలా ఉంటే అస్సాం ఫోక్ సాంగ్ ఇంకొకలా ఉంటుంది. ఇవే స్వరాలు, బెంగాలీది ఒకలా ఉంటే కేరళది ఇంకోలా ఉంటుంది. అది శుద్ధత అన్నమాట. జనంలో ఉంటుందండి శుద్ధత, మనంలో ఏముండదు. ఆ జనంలో ఉన్న శుద్ధతని లేకపోతే వాళ్ళ అవసరాన్ని వాళ్ళ ఆనందాన్ని మనం లెక్కలోకి తీసుకోవాల. ముందు లెక్కలో కంటే ఏమి లేదు, ఇది కావాలి, ఇది కలిపితే ఇది వస్తుంది అనేదే కదా. అందుకని ఆయన ఉద్దేశం అది.
0: కళారంగంలో ఇది గొప్ప ప్రజాస్వామిక దృక్పథం. ఇది కర్ణాటక సంగీత ప్రపంచంలో కూడా ఇది కొంత విప్లవాత్మకమైన ధోరణేమో.
1: ఆయన ప్రారంభించారని కాదు,
0: అని దాన్ని పెంచి పోషించారు, పట్టుదలతో
1: పోషించారు. అనుసరించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
0: ఇప్పుడు మీ గురువుల గురించి చెప్పండి. ద్వారం వెంకట స్వామినాయుడు గారు ఒకరు, మీ తండ్రి గారు మీ గురువు, ఇంకెవరెవరి దగ్గర మీరు ప్రత్యేకంగా నేర్చుకున్నారు, మీలో ఆ గురు పరంపర ఎట్లా సమన్వితమైందని మీకు అనిపిస్తుంది?
1: ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. నాకు 18 ఏళ్ళు రాకుండా మా నాన్నగారు గతించారు. ఆ తర్వాత 4 సంవత్సరాలు నాయుడు గారు ఉన్నారు.
0: మీ నాన్నగారు కూడా విజయనగరం
1: కళాశాలలో లెక్చరర్గా చేశారు, ప్రిన్సిపాల్గా చేశారు. ఆయన పాట బాగా పాడేవారు. ఆయన శిష్యుల్లో నేదునూరు కృష్ణమూర్తి గారు, నూకల సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు.
0: ద్వారం నరసింహరావు గారు,
1: నరసింహరావు గారు. మరి మద్రాసులో మా తాతగారు ఉండేవారు. నాకు 18 ఏళ్ళు.
0: వెంకట స్వామినాయుడు గారు అప్పటికే మద్రాసుకు వెళ్ళిపోయారు.
1: అందుకని నాకు ఉద్యోగం ఇచ్చారు. ఏదో పాపం కుటుంబ పరిస్థితి చూసి, మా నాన్నగారు మరణిస్తే నేనే పెద్దవాడిని కాబట్టి కుటుంబ పోషణ చేసుకోవాలి కాబట్టి, అందుకని నేను కదిలి వెళ్ళి అక్కడికి మద్రాసు వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకోలేను. విజయవాడలో పనిచేశాను 1 ఇయర్. అందుకని రామస్వామి గారు అప్పుడు మాకు సీనియర్ విద్వాంసులు, ఆయన దగ్గర కూడా నేను 1 సంవత్సరం నేర్చుకున్నాను.
0: మరి
1: రామస్వామి గారి దగ్గర తర్వాత మా చిన్నాన్నలు ఉన్నారు, ద్వారం భావనారాయణరావు గారని, ద్వారం సత్యనారాయణ గారని, మా మేనత్త ద్వారం మంగత గారు, వాళ్ళు డైరెక్ట్గా నాయుడు గారి దగ్గర నేర్చుకుని ఆయనతో పక్క వాయిద్యాలు వాయిస్తూ చాలా

0: ఆ శుద్ధతని వాళ్ళు అందులోంచి గ్రహించారు. అందుకని సాధ్యమైనప్పుడల్లా వాళ్ళని నేను గురువుగా స్వీకరించాను. అంతేకాదండి, అదర్ ఘరానాస్ ఉన్నాయి కదా, అంటే స్కూల్స్, నాలుగురు జయరామన్ గారు ఉన్నారు, మరి ఎంఎస్ గోపాలకృష్ణన్ గారు ఉన్నారు, చంద్రశేఖరన్ గారు ఉన్నారు, టిఎన్ కృష్ణన్ గారు, వీళ్ళంతా మహావిద్వాంసులు. సాంప్రదాయం అంతా ఒకటే, ఎందుకంటే ఇది కర్ణాటక సంగీత సాంప్రదాయం. వాళ్ళ స్కూల్స్ డిఫరెంట్గా ఉండవచ్చు. మనం మేము ఏదైతే నమ్మకంగా రోజు కసరత్తుల్లాగా సాధకం చేస్తున్నామో అది వాళ్ళు కంప్లీట్గా విసర్జించవచ్చు. కానీ వాళ్ళ మేధస్సు, వాళ్ళ పరిణతి, మరి వాళ్ళ అభిప్రాయం ఒకప్పుడు చాలా గొప్పగా కనిపిస్తుంటుంది. మరి మా తాతగారు ఒక నాలుగేళ్ళు, నాకు ఇంకో నాలుగేళ్ళు పోయిన తర్వాత వారు వెళ్ళిపోయారు. ఇంకెవరు నాకు చెప్పేది, మా సాధ్యమైనంత వరకు మా కుటుంబంలో, లేకపోతే మారళ్ళకేశ్వరరావు గారు లాంటి ప్రథమ శిష్యుల్లో, వాళ్ళ దగ్గర కూడా కొంత మేము నేర్చుకున్నాం, వాళ్ళతో వాయించాము, నేర్చుకుంటూనే ఉంటాం. ఇది ఏంటంటే చెవి ద్వారా మనకి వచ్చే విద్య, ఇది చదువుకుంటే వచ్చేది కాదు, చూస్తే వచ్చేది కాదు, విని లేకపోతే వాళ్ళతో పాటు సాధన చేసావు, సహకరించో ఏదో చేయాలి. అందుకని అనేక మంది గురువుల దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటాం. కానీ ఎప్పుడైనా సరే ఆ ప్రాథమిక విషయాలు, టెక్నిక్స్ స్కూల్కి సంబంధించినవి, అవి మర్చిపోకూడదు. అవి వాటిని వదిలేసి ఇంకొక వెనకాతల పడితే మన అభిప్రాయానికి, అంతవరకు వచ్చిన మన అభిప్రాయానికి ఆ అభిప్రాయానికి కుదరదు. ఇంకొక విషయం కూడా ఉందండి, ఇందులో సంగీతం నా ఒక్కడినే నేను కూర్చొని వాయిస్తాను, లేకపోతే నేను ఒక్కడినే పాడతాను అనుకుంటే కుదిరేది కాదు. ఎదురుగుండా కూర్చునే శ్రోతలకే ఆనందం కలిగించాలంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా, అభిరుచులు కూడా గమనించి దాంతోపాటు కొంచెమైనా
1: కాల పరిస్థితులు
0: అన్నీ వివిధ కోణాల నుంచి గమనించిన వాళ్ళు విద్వాంసులు ఉన్నారు ఎదురుగా, మనకి పెద్ద విద్వాంసులు.
1: అంటే శాస్త్రీయ సంగీతం ఒక శుద్ధమైన పద్ధతిలో అలాగే కొనసాగుతూ ఉండడం అంటూ ఏమి ఉండదు,
0: ఏమీ లేదు.
1: శ్రోతల అభిప్రాయాలను గమనించడం, దానికి సరిపడేలా రూపుదిద్దుకొని తమ సంగీతాన్ని ప్రదర్శించడం, ఇది కూడా శుద్ధతలో భాగమే
0: తప్పకుండా.
1: మీ ఈ జీవాళి పుస్తకం చదువుతూ ఉంటే అందులో ద్వారం కుటుంబంలో వచ్చిన కళాకారుల గురించి, ద్వారం కుటుంబంలో జరిగిన పెళ్ళిళ్ళు, ద్వారం కుటుంబాలు నడుపుకున్న తీరు, సంగీతం సంప్రదాయం అనేది చాలా ప్రాచీన కాలం నుంచి కుటుంబంలో లేదు కానీ ఒక గొప్ప పరిణతి చెందిన శాస్త్రీయ సంగీత పద్ధతి ఈ కుటుంబంలో వేళ్ళూనుకుంది, నిలబడింది, ఎంతోమంది కళాకారులను తయారు చేసింది. దాన్ని అనేక కోణాల నుంచి గమనించి ఎందువల్ల అది వీలైంది అని చూడటానికి మీరు ప్రయత్నించారు చాలా వ్యాసాల్లో. అయితే ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అంత పెద్ద వయలినిస్ట్, ఆయన పేరే మీకు మీ కుటుంబ సంప్రదాయానికి లేక ఈ ఘరానాకి మానకం లాంటిది. కానీ ఆయన తయారు కావడానికి మీ తాతగారు ద్వారం వెంకటకృష్ణయ్య గారు, ఆయన పేరు చాలామందికి తెలియదు కానీ ఆయన చేసిన కృషి చాలా ఉంది. కొంత శోధన చేసి చాలా పాత విషయాలు తెలుసుకొని బాగానే కృషి చేశారు. ఆ విషయాన్ని మీరు బయటపెట్టడానికే అనిపించింది నాకు.
0: ఒక విధంగా నా చిన్నతనం అంటే నాకు 4-5 ఏళ్ళ దగ్గర నుంచి మా వెంకటకృష్ణయ్య గారు, మా తాతగారి దగ్గరే నేర్చుకున్నాను నేను. ఆయన వాద్యం ఇప్పటికీ నాకు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన అక్కడ కచేరీలు వాళ్ళ గురువు గారితో కలిసి కొన్ని చేశారు. మొదట్లో గురువు గారు అంటే నందిగానం వెంకన్న పంతులు గారు. ఆయన గాత్రం చాలా గొప్ప గాత్రం అయింది.
1: నందిగానం వెంకన్న పంతులు,
0: వెంకన్న పంతులు 40 ఏళ్ళు ఆయనకు వయసు వచ్చాక పట్నం సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి కచేరీ పద్ధతులు అవి నేర్చుకొని, అదొక సాంప్రదాయం అక్కడ నెలకొంది కాబట్టి అది నేర్చుకొని వచ్చి, పట్నం సుబ్రహ్మణ్యం అంటే మద్రాసు, అందుకని పట్నం అనే పేరు యాడ్ అయ్యి ఆయనకి. ఈయన దగ్గర ఒక రకమైన వివరం, స్ఫుటం ఈయన వాద్యంలో, వెంకటకృష్ణయ్య గారి వాద్యంలో అదొక రకమైన శుద్ధత. వెస్టర్న్ మ్యూజిక్ వాయించినా, ఒక హిందుస్థానీ రాగం ఏదైనా ఆయన వాయించినా ఒక రకమైన శుద్ధత ఉండేది.
1: అది చేసే ఉద్యోగం టెలిగ్రాఫ్ ఆపరేటర్.
0: అవును,
1: అది చేస్తూ ఈ ఆసక్తి అంతా ఆయనలో ఎట్లా కలిగి ఉంటుంది?
0: ఎట్లా అంటే గురువు గారే దయ్యది. ఆయనకి గొప్ప గురువు దొరికారు ఆయనకి అనుకోకుండా. నందిగానం వెంకన్న పంతులు గారు ఈయన ఉంటున్న స్వగ్రామంలో ఉండి వైజాగ్లో పనిచేస్తుండేవారు రైల్వేస్లో. ఆ స్వగ్రామం ఏదంటే కశింకోట. కశింకోటలో ఒక జమీందారు ఉండేది. ఆ జమీందారు తను నందిగానం కనపొందరు కానీ తను ఆహ్వానం

0: నుంచి ఆస్థానం దోసగా పెట్టుకున్నారు. అప్పుడు ఆయన ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇలాంటి చారిత్రకమైన చాలా సంఘటనలు జరిగాయి వాళ్ళ గురు శిష్యుల మధ్య. అందుకని ఆయనకు ఒక రకమైన దృక్పథం ఉండేది. అప్పుడప్పుడు కొంతమంది చాలా చనువు ఉండే శిష్యులు నాయుడు గారిని అడుగుతుండేవారు, వెంకటస్వామి నాయుడు గారు. వెంకటస్వామి నాయుడు గారు విజయనగరంలో ఉన్న ఆ దాదాపు 30 ఏళ్ళతో రోజు తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ గురుగారిని సందర్శించుకొని అన్నగారికిను వెంకటస్వామి నాయుడు గారికి 17-18 ఏళ్ళు తేడా అండి. అందుకని అతను కొడుకులాగే అనిపించేవారు. ప్రతిరోజు వచ్చి ఆయన సందర్శించుకొని వాళ్ళు ఏదో కాసేపు ఒకటి 2 మాటలు ఆడుకోవడం వెళ్ళిపోవడం జరిగేది. కొంతమంది శిష్యులు చనువు తీసుకొని నాయుడు గారిని అడిగేవారు అనమాట. పెద్ద గురువు గారు అంటే వెంకటకృష్ణ గారు, పెద్ద గురువు గారు కచేరీ చేస్తే ఎలా ఉంటుందంటారు, ఇప్పుడు మేము వినలేదు కదా, అంటే మనం ఎవరూ చాలమయ్యా అనేవాడు ఆయన తమ్ముడు. ఊరికే అభిమానం కొద్ది అన్నమాట కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాఠం ఫండమెంటల్స్ చెప్పేవారు మాకు. ఒకటి, నాకు పాఠం చెప్పిన తర్వాత మా నాన్నగారికి అప్పచెప్పేశారు. అయితే మా నాన్నగారికి అప్పచెప్పిన టైంలో నాకన్నా 7-8 ఏళ్ళు చిన్నదైన మా చెల్లెలు మనోరమ ఆ అమ్మాయికి పాఠం చెప్పడం ప్రారంభించారు. కానీ దానికోసం ఒక 6 నెలలు ఆయన కృషి చేసి వెంకటకృష్ణ గారు 80 ఏళ్ళు అప్పటికి 82 దాకా బతికారు ఆయన. అప్పుడు ఆయన ఒక కొత్త రకమైన విధానం కనిపెట్టారు వయలిన్లో, అంటే తారస్థాయిలోనే కచేరీ చేయడం. అక్కడే మొదలుపెట్టి వర్ణం కీర్తన రాగం స్వరం అన్నీ వేయాలి. దాని గురించి ఒక 3-4 ఏళ్ళు ఆయన కష్టపడి అమ్మాయికి పాఠం చెప్పి వాళ్ళ తమ్ముడికి ఫస్ట్ టైం వినిపించారు స్టేజ్ మించి అమ్మాయి చేత. ఆయన ఆశ్చర్యపోయారు అనమాట. ఆయన అన్నారు కూడా తర్వాత మాట్లాడుతూ వెంకటస్వామి నాయుడు గారు, తమ్ముడు తమ్ముడే మనోరాలు మనోరాలే, ఆ ప్రేమలో చాలా తేడా ఉంటుంది అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని కూడా అన్నారు పాపం ఆయన. అంటే ఒక రకమైన సర్ప్రైజ్ ఎలిమెంట్ చూపించాలి మన శిష్యుల దగ్గర, ఈ పాసిబిలిటీ ఉంది అని. అంత వయసులో కూడా చేశారంటే ఆయన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి దానికి.
1: ఈ పుస్తకంలో అది చాలా ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవాలి. ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని తయారు చేయడం వెనక ఉన్న వ్యక్తి వారి అన్నగారైన ద్వారం వెంకటకృష్ణయ్య. ఆ చరిత్రను బయటికి రావాల్సిన విషయం మీరు దాన్ని చాలా సమగ్రంగా తీసుకొచ్చారు. జీవాళి అనే శీర్షిక కింద మీరు సంగీత సాహిత్య జీవన అనుభవాలను రాశారు. అంటే చాలా పెద్ద విస్తృతి ఈ వ్యాసాల్లో ఉందని సూచించకనే సూచించారు మీరు. ఇప్పుడు సంగీతము సాహిత్యమే కాకుండా చిత్రకళ, సినిమా, క్రికెట్ వీటి గురించి కూడా మీ కుటుంబంలో ఆయా రంగాల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, మీ మిత్రుల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, గొప్ప సాహిత్యకారుల గురించి రాశారు. కొన్ని విషయాల గురించి మీరు గొప్ప సాహిత్య విమర్శ కూడా చేశారు. ఉదాహరణకి చాసో కథ, మాతృధర్మం గురించి మీరు స్ట్రక్చరలిస్ట్ పద్ధతిలో చేసిన సాహితీ విమర్శ. మీరు రాసిన కూనలమ్మ పదాలు ఇందులో ఉన్నాయి. మీరు చేసిన కొన్ని అనువాదాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర యాసలో మీరు రాసిన 1-2 రచనలు కూడా ఉన్నాయి. మీ కుటుంబంలోని మీ శ్రీమతి, మీ పిల్లలు, మీ మనవలు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలన్నింటినీ కూడా ఈ పుస్తకంలోకి చేర్చారు. ఒక రకంగా ఒక 4 తరాల చరిత్రను పరస్పర అనుబంధం ఉన్న విషయాలన్నిటితో కలిపి ఈ పుస్తకంలోకి మీరు తీసుకొచ్చారు. అయితే మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పుస్తకంలో ఉండే అనేక విషయాల గురించి ఇంకెన్నెన్నో విషయాలు కొన్ని 100 రెట్లు మాట్లాడుకునే అవకాశం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఎంచుకున్నారు ఈ వ్యాసాల్లో ఈ విషయాలను చేర్చుదాము?
0: జీవనానికి సంబంధించిన విషయాలు అని రాశాను, కానీ అదొక్కటే రాస్తే సరిపోను అసలు. మిగతాది సంగీతం, సాహిత్యం అన్నీ జీవనం పర్మిట్ చేస్తేనే. జీవనం అంటే మనదొక్కరిదే కాదు కదండి జీవనం. మనం ఒక ఏదో 2-3 యూనిట్స్ పెట్టుకుంటాం. అంత ప్రపంచం అంతటిని మనకు అవగురించుకొని నడవలేం కదా. మనకి సాధ్యమైనంత కొన్ని సంఘాల మీద ఆధారపడతాం. అందులో బేసిక్ మన కుటుంబం, ఆ తర్వాత స్నేహితులు, ఆ తర్వాత సహ ఉద్యోగులు, ఇలాగ పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుతూ ఉండడంలో దూరం కూడా ఉంటుంది. అత్యంత సన్నిహితంగా భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు. కొంచెం విస్తరిన తర్వాత గురు శిష్య సంబంధం, ఆ గురువులతోటి మనకి ఉండే అనుబంధం అది ప్రధానమైపోతుంది. మనకి చెప్పారు అందరూ గురువు అంటే మనకు బోధన చేసేవాడు, గురువు అంటే తండ్రి, గురువు అంటే పెద్ద అన్న. కుటుంబంలో ఒకరికి పెద్ద అన్న ఎవరైతే ఉంటారో

0: కూడా గురువు అని అంటారని అన్ని అర్థాలు బోల్డ్ ఉంటాయి కదా మనకి. అయితే అసలు గురువు అతని సంసారంలో అతను, అతని వ్యాపకంలో అతను ఉంటాడు. ముఖ్యంగా అతని అభిప్రాయాలు అతను అవి వ్యక్తపరిచే శ్రమలో అతను ఉంటాడు. అందుకని అంతా మనకి ఇచ్చేస్తాడు జ్ఞానం అని అనుకోకూడదు కదా. కానీ మనం ఊహించుకోవాలి, ఊహ కృషి ఇవి రెండూ కలిసిన వాడే మనం మనిషి. మొత్తం మీద ఏంటంటే వాళ్ళ గురించి రాయాలి కదా. వాళ్ళ గురించి రాసినప్పుడు ఏంటవుతుందంటే ఆ వాతావరణం కొన్ని చోట్ల లభ్యమవుతుంది. అనేక విషయాల్లో గురువులుగా కనిపిస్తారు వాళ్ళు, మనకి అభిరుచిని కలిగిస్తారు. ఆ కలిగించడంలో ఏమిటవుతుందంటే వాళ్ళ శిష్యులకు మనం స్వీకరిస్తాం. అందుకని అలాగ నేను వివిధ విషయాల వైపు వెళ్ళడం జరిగింది. అందుకని వాళ్ళ గురించి రాస్తున్నప్పుడు వాళ్ళ ప్రేరణతోటి దాంట్లో చిన్న చిన్న చిన్న ప్రయోగాలు మనం కూడా చేద్దాం అనేది ఎప్పుడు ఉంటుంది కదా. మన గురువుకి వినిపించాలి కదా మనం ఏమి నేర్చుకున్నామో. ఒకప్పుడు ఎలా ఉంటుందంటేనండి, గురువు కూడా శిష్యుల దగ్గర నేర్చుకునేంత ప్రతిభ ఉన్నవాళ్ళు మనకి అదృష్టం ఉంటే దొరుకుతారు. అంత అదృష్టం అనుకోవాలో వాళ్ళ దురదృష్టం అనుకోవాలో తెలియదు, కానీ అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదండి. అందుకని అన్ని విషయాల మీద నాపై నేను ప్రయోగం చేసుకున్న ప్రయోగాలు తప్ప వాటి విలువ ఏమంతకన్నా ఎక్కువ ఉండదు అనుకో.
1: మీతో మాట్లాడుతూ ఉంటే, ఈ జీవాళి పుస్తకం చదువుతూ ఉంటే కూడా తెలుగు సంస్కృతి మీద గొప్ప ప్రభావం చూపిన వాళ్ళు, తెలుగు సంస్కృతి ఆధునిక కాలంలో అసలు రూపుదిద్ది కోణంలో ప్రముఖ పాత్ర వహించిన ఎంతోమంది గురించి, ఒకరని కాదు అంట్యాకుల పైడు రాజు గారు లాంటి గొప్ప కళాకారులు, వాళ్ళందరూ కూడా ప్రత్యక్షమవుతున్నంత కాలుగా మీరు అది ఉబికి వచ్చేలా చేయగలిగారు. ద్వారం దుర్గాప్రసాదరావు గారు తన అనుభవాలు రాసుకున్న ఇంతమంది మహా వ్యక్తుల వాళ్ళ వ్యక్తిత్వాలు కూడా దర్శించుకోవడానికి వీలవుతూ ఉన్నది. అందుకు తెలుగు సమాజం, తెలుగు ప్రజలు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటారు. మీరు సమయం ఇచ్చి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి వచ్చి ఇంత వివరంగా కొన్ని అంశాల గురించి, ఈ పుస్తకం గురించి కొన్ని గంటల పాటు మీతో మాట్లాడుకోవచ్చు. ఇంత ప్రేమగా మీరు వచ్చి మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు.
0: ఒక్క విషయం మళ్ళా గుర్తొచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను.
1: చెప్పండి.
0: ఏం లేదు, కుటుంబరావు గారు చోట రాస్తారు, ఏదైనా రచన ఉందంటే ఆ కాలాన్ని ప్రతిబింబించాలని. అప్పుడు ఎలా ఉండేది ఆకాశవాణి, ఎలా ఉండేది అప్పుడు ఒక ఊర్లో ఒక ఎలైట్ పబ్లిక్ ఎలా ఉండేవారు, ఎలాగ మన్నించేవారు వాళ్ళని మిగతా జనం, సామాన్య జనం కూడా. అది చూపించాలని అది మీరు గమనించి నన్ను ఇంతగా పొగుడుతున్నారు. అది నా దృక్పథంలో ఏదన్నా మా పెద్దల వల్ల నేర్చుకున్న దృక్పథం అయి ఉంటుంది, అదే అక్కడ కనిపించి ఉంటుంది. మా తాతగారికి అంటే వెంకటస్వామి నాయుడు గారికి చాలా ఇష్టమైన కీర్తనలు కొన్ని ఉన్నాయి, మిగతా వాళ్ళు కొంచెం అంతగా మన్నించని కీర్తనలు అవి. ఆయన వద్దని అని ఒక రాగం వాయించేవారు. అందులో ముఖ్యంగా ఏమిటంటే మనస మన సామర్థ్యమేమి అనేది ఒక కీర్తన, త్యాగరాజ స్వామి వారు గొప్ప కీర్తన అది. వర్ధని రాగం కూడా చాలా బాగుంటుంది. నాకు ఎందుకంటే అది ఇష్టం, కొంచెం స్వతంత్రం తీసుకొని ఆ రాగంతో చాలా పాపులర్ రాగం అయిన హిందుస్థానీ పటదీపు ఛాయలు చూపించవచ్చు. అందుకని కొంచెం కూడా అది ఫేవరెట్, కొద్దిగా వాయిస్తాను.

ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో వయోలినిస్ట్ ద్వారం దుర్గాప్రసాద్ రావు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రతి ఇంట ఉంది.
1: దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
4: మీట్ ద స్టార్.
5: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
7: ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో చివరగా రాబోతున్న పాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రం కోసం కార్తీక్ చిన్మయ శ్రీపద పాడిన పాట. సాహితీ సాహిత్యానికి గోపి సుందర్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కర సరస్వతి, ఈశ్వర్ భానుమూర్తి రామశంకర్ నగర్ నుండి కోరుతున్నారు. మాలాస సత్యనారాయణ కవిత భువనగిరి మండలం నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే రాజన సిరిసిల్ల నుండి గంగు మహేందర్, వారి కుటుంబ సభ్యులు కొత్తపేట నుండి రాజేశ్వరి, బుచ్చయ్య హన్మకొండ నుండి వారి కుటుంబ సభ్యులు, అలాగే దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, భోగ మార్కండయ్య, అనిత, సాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం యుఏఈకి

బయలుదేరి వెళ్లారు. యుఏఈతో ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన సరఫరా మొదలైన అంశాలపై సమావేశాల్లో పాల్గొంటారు. నీట్ యూజీ రీఎగ్జామ్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. జూన్ 21న మరోసారి పరీక్ష నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ప్రశ్నపత్రం లీక్ కారణంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని, వారి విధుల విషయంలో కూడా స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మీసేవ, వాట్సాప్ ద్వారా అధికారులు టీజీ డిఈఈ సెట్ హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఈ ఉదయం 10 గంటల నుంచి తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ విద్యా విధానంలో బోర్డు కీలక మార్పులు చేపట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రథమ సంవత్సరంలోనే ప్రయోగ పరీక్షలను ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లలో చెరో 15 మార్కులను ప్రాక్టికల్స్కు కేటాయించనున్నారు. హైదరాబాద్లో ఈఈపీసీ ఇండియా ఆధ్వర్యంలో ఫార్మా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026 రోడ్ షో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. 2030 నాటికి ఫార్మా ఎగుమతులను $130 బిలియన్లకు చేర్చడమే లక్ష్యంగా ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై సగటున 3 రూపాయలు, డీజిల్పై 3 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. కిలో సీఎన్జీని కూడా 2 రూపాయల చొప్పున పెంచాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తోంది. గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అలనాటి మేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మరి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ

అజయ్ స్వాతితో. మరి ఈ రోజు ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామంటే, ఆ సినిమా పేరు వింటేనే చాలు ప్రేమకు అసలైన నిర్వచనం ఇదే అనిపిస్తుంది. ఆ సినిమా గుర్తొస్తే చాలు మంచు బిందువులతో హృదయం తడిసి బరువెక్కుతుంది. ఆ సినిమా వెండితెర దృశ్యకావ్యం, ఆ సినిమా ప్రేమికులకు ప్రేమ కావ్యం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రొటీన్ కథాకథనాల్ని బ్రేక్ చేసి ఇప్పటికీ కల్ట్ క్లాసిక్గా నిలిచిన ప్రేమ కావ్యం ఆ సినిమా. మరి ఈ రోజుకి 37 ఏళ్ళు, అంటే ఈ నెలకి, ఈ సంవత్సరానికి 37 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటున్న ఆ వెండితెర దృశ్య కావ్యం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మరి ఇంత ఇంట్రో ఇచ్చాను కదా, ఇంతకీ ఏ సినిమా అయి ఉంటుంది? గెస్ చేస్తే వాట్సాప్ చేయండి 0402324052 0402240852. క్లూ ఇవ్వనా? మీకోసం ఓ పాట ప్లే చేస్తాను, అందులో హీరోనే ఆ సినిమాలో కూడా హీరో.

ఇండస్ట్రీలో రొటీన్ కథాకథనాల్ని బ్రేక్ చేసి ఇప్పటికీ కల్ట్ క్లాసిక్గా నిలిచిన ప్రేమ కావ్యం ఆ సినిమా. మరి ఈ రోజుకి 37 ఏళ్ళు, అంటే ఈ నెలకి, ఈ సంవత్సరానికి 37 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటున్న ఆ వెండితెర దృశ్య కావ్యం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మరి ఇంత ఇంట్రో ఇచ్చాను కదా, ఇంతకీ ఏ సినిమా అయి ఉంటుంది? గెస్ చేస్తే వాట్సాప్ చేయండి 0404-0825-2-0402-2408-52. క్లూ ఇవ్వనా? మీకోసం ఓ పాట ప్లే చేస్తాను, అందులో హీరోనే ఆ సినిమాలో కూడా హీరో.

0: దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.

వింటున్న వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఉంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 12 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మరి వెండి తెర ప్రేమ కావ్యం అనగానే నిజానికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ మన అంటే టాలీవుడ్ లో వచ్చినన్ని ప్రేమ కథలు ఇంకెక్కడా లేవనుకుంటా. అసలు ఎన్ని భిన్న కథాంశాలు వచ్చాయో ప్రేమ విషయంలో. మరి అలాంటి ప్రేమ కథల్లో ఇది ఒక కల్ట్ క్లాసిక్ అని చెప్పాలి. చాలా మంది గెస్ట్ చేశారు, కొందరేమో రకరకాలుగా పెట్టారు వేరే వేరే సినిమా పేర్లు. ఓకే, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే హై స్వాతి గారు అంటూ. ఓకే, ఎన్నిసార్లు చూసినా తనివి తీరనిది, ఇంతకీ మీరెన్నిసార్లు చూశారు? ఓకే రైట్, కృష్ణవేణి గారు పంపించారు అండ్ ఆల్సో యా బ్రూస్లీ ఫ్రమ్ సూరారం కాలనీ కరీంనగర్ నుంచి రామ్గిరి సత్యంరావు గారు యా రైట్ ఆన్సర్ గెస్ట్ చేశారు కరెక్ట్గా. ఓకే, మరి తెలుగు తెరపై అజరామర ప్రణయ గాథగా 7 నంది అవార్డులను సొంతం చేసుకున్న ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ సినిమా మణిరత్నం డైరెక్షన్లో, అది కూడా తెలుగులో దర్శకత్వం వహించిన వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్, 1989 మే 12 రిలీజ్ అయి ప్రేమకు పట్టాభిషేకం చేసిన సినిమా గీతాంజలి. మరి ఈ సంవత్సరంతో 37 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ ట్రెండ్ సెటర్గా నిలిచిన గీతాంజలి మూవీ గురించి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి గీతాంజలి మూవీ అనగానే మీకు గుర్తొచ్చే జ్ఞాపకాలు ఏంటో నాకు వాట్సాప్ చేయండి 0402324 8 5 2.

0: గీతాంజలి సినిమాతో అందరికీ రిలేట్ అవుతారో లేదో తెలియదు, కానీ ఈ పాటతో మాత్రం పక్కాగా రిలేట్ అవుతారు. ఎందుకంటే ఎవరినైనా భయపెట్టాలన్నా, లేకపోతే నలుగురు గెట్ టుగెదర్ అయినా, లేకపోతే ఎక్కడైనా గ్యాదర్ అయినా, అంత్యాక్షరి ఆడినా ఈ పాట లేకుండా అసలు ఆ గెట్ టుగెదర్ కానీ అంత్యాక్షరి కానీ సంభవం చిన్ననాటి జ్ఞాపకాలు కానీ అస్సలు లేవు అంటే మాత్రం మీరు అబద్ధం చెప్తున్నట్టే కదా. మరి ఎంతమందికి ఈ పాట గుర్తొచ్చింది, ఎంతమంది ఈ పాటని మరి మీ కజిన్స్నో లేకపోతే ఇంకెవరినో భయపెట్టడానికి పాడారు? అయినా హట్స్ ఆఫ్ టు బాలు గారు, ఎంత అద్భుతంగా పాడారు కదా, లాస్ట్లో నిజంగానే దయ్యంలాగా.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: 11:20 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి, మీ ఆర్జే స్వాతితో. లవ్ స్టోరీస్ టాలీవుడ్ కి కొత్తేం కాదు, ఎందుకంటే మనం ఆ పాత సినిమాల నుంచి చూసుకుంటే కూడా ప్రతి సినిమాలో ఒక ఏమంటారు ప్రేమ చుట్టే

కుటుంబ ప్రేమలు కావచ్చు, లేకపోతే టీనేజ్ లవ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ప్రేమ చుట్టే కథలన్నీ అల్లుకొని ఉంటాయి. కొంచెం మనం టైం లైన్లోకి వెనక్కి వెళ్తే అప్పటి రొటీన్ లవ్ స్టోరీస్కి పూర్తి భిన్నంగా వచ్చిన సినిమా అండ్ అలాగే ఆ జనరేషన్కి మాత్రం ప్రేమకు అసలు సిసలు డెఫినేషన్ని ఇచ్చిన సినిమా మాత్రం గీతాంజలి. అంటే అప్పటి వరకు యాక్షన్ అండ్ డ్రీమ్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగార్జునని కంప్లీట్ ఎమోషనల్ రోల్లో చూపించి అసలు యాక్టింగ్లో స్టార్ని చేసిందని చెప్పాలి ఈ సినిమా. మరి మణిరత్నం గారు ఈ సినిమాని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే అప్పటి వరకు మనకున్న తెలుగు సినిమాల్లో ఏంటంటే సరే ప్రేమికులు ఉంటారు, ఎవరో ఒకరికి ఏదో ప్రాణాంతక వ్యాధి ఉంటుంది, ఎవరో ఒకరు పోతారు, సంథింగ్ ఇలా ఉండేది. కానీ ఇది సినిమా పూర్తిగా డిఫరెంట్ కదా. మరి ఇలాంటి కథ నేర్చుకోవడానికి మణిరత్నం గారు చేసిన ఆ ఎక్సర్సైజెస్ ఏంటి అండ్ ఈ సినిమాకి నాగార్జునని ఎలా ఒప్పించారు అండ్ ఇవన్నీ మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. అండ్ మెసేజెస్ అయితే వచ్చేసాయి సినిమా అనగానే. నేను ఈ మూవీని 6 టైమ్స్ చూశాను. ఎందుకంటే హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది కదా, లేచిపోదామా అని, ఆ డైలాగ్ కోసం అంట. ఏమండి ఆ డైలాగ్ కోసం చూస్తే చూసారా? కానీ మిమ్మల్ని కాదు కదా అడిగింది, సో మిమ్మల్ని అనుకొని చూసారా? ఓకే రైట్, జస్ట్ కిడింగ్. ఇలా ఈ డైలాగ్ కోసమే, సీరియస్లీ ఇలాంటి ఈ డైలాగ్ అండ్ అలాగే ఇలాంటి డైలాగ్స్ కోసం అండ్ పాటల కోసం అండ్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ కదా, 6 సార్లు కాదు 60 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. మరి గీతాంజలి మూవీ అనగానే మీకు గుర్తొచ్చే మీ మెమొరీస్ని నాకు వాట్సాప్ చేయండి 0404324085. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

బట్ ఈ యూత్ యాటిట్యూడ్కి ఇదొక జాతీయ గీతం తెలుసా? అసలు ఎక్కడ చూసినా, ఏ కాలేజ్ ఏమంటారు ప్రోగ్రామ్స్లో చూసినా ఈ పాట డాన్స్ లేకుండా కాలేజ్ ప్రోగ్రామ్స్ అనేవి కంప్లీట్ అయ్యేవి కాదనమాట. అండ్ సూపర్గా ఉంటుంది పాట కూడా. బాలు గారు అండ్ కోరస్ పాడిన పాట ఫ్రమ్ ద మూవీ గీతాంజలి. 11:27 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మరి గీతాంజలి మూవీ. ఇప్పుడా అప్పుడా 37 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నా కూడా ఆ సినిమాకి సంబంధించిన ప్రతి జ్ఞాపకం కూడా ఎంత లైవ్లీగా ఉందో ఇక్కడ వస్తున్న మెసేజ్లను చూస్తే అర్థమవుతుంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, పాటలు వినాలనిపిస్తుంది, స్టోరీ సూపర్, హీరోయిన్ సరదా మాటలు, అందమైన ప్రేమ కథా చిత్రం అంటూ కృష్ణకుమారి గారు పంపించారు. అండ్ ఆల్సో డైలాగ్స్ సాంగ్స్ చాలా బాగుంటాయి. గీతక్క నీకెవరో ఫోన్ చేశారు లేచిపోదాం, ఏంటండి అందరికీ లేచిపోదాం అన్న డైలాగ్ మాత్రమే గుర్తుందా? ఇంకెన్ని ఉంటాయి కదా అందులో. కానీ ఏదేమైనా ప్రతి సినిమాలో ఒక డైలాగ్ చాలా ఫేమస్ అవుతుంది. సో అలా ఈ సినిమాలో ఫేమస్ అయిన డైలాగ్ ఏంటి అంటే ఇదిగో ఈ డైలాగే అనమాట. పాపం ఆ సినిమా చూస్తున్నంతసేపు లేచిపోదామా అన్నప్పుడల్లా ఎవరికి వాళ్ళు ఫీల్ అయి ఉంటారా ఏమో నాకు తెలియదు, చూసినా మీకు తెలియాలి.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 11:30 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. గుర్తుకొస్తున్నాయి మీ ఆర్జే స్వాతితో మనం మాట్లాడుకుందాం.

37 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న కల్ట్ క్లాసిక్ మూవీ గీతాంజలి సినిమా గురించి. మరి ఈ సినిమాకి సంబంధించి అయితే మెసేజ్లో అంటే 37 ఏళ్ళుగా అంటే అదేదో సినిమాలో శ్రీలక్ష్మికి ఒక్కసారిగా మాటలు వస్తే ఎలా మాట్లాడుతుంది అలా మెసేజెస్ కూడా వస్తున్నాయన్నమాట. అండ్ ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది మేడం, ఆ పాట వర్షం వచ్చిన ప్రతిసారి ఆ పాటే గుర్తొస్తుంది కదా. నిజం, తర్వాత కాలంలో ఎన్ని వర్షం పాటలు వచ్చినా కూడా ఆ పాటే మ్యాక్సిమం గుర్తొస్తుంది. అండ్ అలా గుర్తొస్తుందని చెప్తే మీరు 80s 90s కిడ్స్ అని అర్థం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నేను ఏజ్ గురించి ఏం మాట్లాడలేదు, జనరల్గానే అన్నాను. ఇంతకీ మరి గీతాంజలి అన్న ఆ పేరే ఎందుకు పెట్టారో తెలుసా మణిరత్నం గారు? 1960 అంటే ఆ టైంలో ఢిల్లీలో ఒక అమ్మాయి రాసిన కవితలు పేపర్లో వస్తూ ఉండేవన్నమాట. అవి చాలా పాపులర్. మరి ఇంతకీ ఎవరు అమ్మాయి అంటే క్యాన్సర్ బారిన పడిన ఓ యంగ్ గర్ల్. తనకొచ్చిన వ్యాధితో తను ఎలా ప్రేమలో పడింది, తనతో పాటే పెరుగుతూ వస్తున్న ఆ వ్యాధిని తను ఎలా భరిస్తోంది, అండ్ ఉన్నన్ని రోజులు లైఫ్ని ఎలా హ్యాపీగా గడపాలో, ఇలా జీవితానికి సంబంధించిన ప్రతి కోణాన్ని తన కవిత్వంలో స్పృశించేదన్నమాట. మరి ఆ అమ్మాయి రాసిన కవితలు రెగ్యులర్గా పేపర్లో రావడం, ఆ తర్వాత ఆ కవితలన్నీ కలిసి ఒక పుస్తక రూపంలో ప్రింట్ అయ్యాయి. మరి ఆ కవితలన్నీ బుక్ ప్రింట్ అయిన ఆ బుక్ పేరు గీతాంజలి, సేమ్ టైం ఆ అమ్మాయి పేరు కూడా గీతాంజలి. మరి అవన్నీ చదివిన మణిరత్నం గారు ఎంత అంటే తనిక ఉండను అని తెలిసిన ఒక అమ్మాయి తన జీవితాన్ని ఎలా అనుభవించాలి అని అనుకుంది, అండ్ ఇప్పుడు ఎలా అనుభవిస్తున్నాను అన్న విషయాన్ని అద్భుతంగా రాసిన తీరు చూసి ఇన్స్పైర్ అయిన మన మణిరత్నం గారు మరి హీరోయిన్కి సేమ్ టైం సినిమాకి గీతాంజలి అన్న పేరు పెట్టారు. నిజంగా ఆ అమ్మాయి లైఫ్కి గీతాంజలి మూవీ అనేది మంచి జస్టిఫికేషన్ అని చెప్పొచ్చు. మరిన్ని కబుర్లు మాట్లాడుకుందాం గీతాంజలి మూవీకి సంబంధించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జీ స్వాతి. మరి మీ అందరికీ గుర్తొచ్చిన ఆ వర్షం పాటే ఇప్పుడు మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

కనిపిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. యా, ఎన్నిసార్లు విన్నాలన్నా విన్నా వినాలి వినాలి అనిపించే పాట కదా ఇది. ఈ పాటకి సంబంధించి ఇంకో మెమొరీ ఎస్పెషల్లీ ఆడపిల్లలకు ఉండుండాలి కదా. ఏంటో తెలుసా? గీతాంజలి డ్రెస్. నిజంగా అప్పట్లో ఆ కైండ్ ఆఫ్ స్కర్ట్స్ వచ్చాయి. నిజంగా దానికి ఆ గీతాంజలి స్కర్ట్స్ అంటే ఇంకంతే. మరి అంతకుముందు ఏ పేరు ఉండేనో కూడా నాకు తెలియదు, కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ తర్వాత మాత్రం ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్కి ఉన్న పేరు గీతాంజలి డ్రెస్ అనమాట. అసలు గీతాంజలి డ్రెస్ వేసుకున్నారంటే ఫుల్ క్రేజ్ ఉండేది తెలుసా అమ్మాయిలకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పాటకి సంబంధించి సంగీతం కావచ్చు, సాహిత్యం, ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ, మన ఇండియన్ చలనచిత్ర అంటే భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఇంతకన్నా గొప్పగా తీసిన పాట ఇంకొకటి లేదు అని చెప్తారు. అంటే ఆ నేపథ్యం కావచ్చు, క్రియేటివిటీ అండ్ స్పెషల్, అసలు హ్యాట్స్ ఆఫ్ టు మణిరత్నం అని ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. అండ్ ఈ పాటలో చెట్టు కింద ఓ ఎద్దుబండి దగ్గర స్లో మోషన్లో గిరిజ పరిగెత్తుకుంటూ వస్తుంది. అసలు ఆ టైంలో ఉన్న ఫోటోగ్రఫీ ఇంకెక్కడా లేదు, మళ్ళీ ఏ సినిమాలో కూడా రాలేదు. అండ్ చాలా వరకు చిత్రలహరిలో ఈ పాట కోసమే వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళట అప్పట్లో. మీకు కూడా ఉండేనా అంటే గీతాంజలి డ్రెస్? నాకు ఐ థింక్ అంటే తర్వాతి కాలంలో తీసుకొచ్చారనమాట. నాకు ఇది నచ్చలేదు నచ్చలేదు అని అంటే, లేదు ఇది గీతాంజలి డ్రెస్ అంటారు దీన్ని, చాలా ఫేమస్ అని. భలే ఉండేది అద్దాలతో స్కర్ట్, గుర్తొచ్చింది కదా. సో ఎవరికైతే గుర్తొచ్చిందో వాళ్ళందరూ కూడా నాకు వాట్సాప్ ద్వారా మీ గీతాంజలి డ్రెస్ ఎమోషన్ని నాతో షేర్ చేసుకోండి. 0402324082. అసలు అంత గొప్ప ఏముంది సినిమాలో? అంత గొప్ప సినిమానా ఇది? కథ కథనం చూసుకుంటే హీరో హీరోయిన్ ఇద్దరు చచ్చిపోతారు. మరి ఇంతకన్నా గొప్ప స్టోరీ ఏంటి? అసలు ఏముంది ఆ సినిమాలో ఇంతగా పొగిడేస్తున్నావు స్వాతి? అంటే ఆ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను ఇప్పటి తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. 11:42 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటాం 37 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న కల్ట్ క్లాసిక్ మూవీ గీతాంజలి గురించి. అసలు కథ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. నిజానికి సినిమా స్టోరీ, హీరోకి క్యాన్సర్, హీరోయిన్కి హార్ట్ ప్రాబ్లం, ఇద్దరూ ఎప్పుడు పోతారో తెలియదు. కానీ అసలు ట్విస్ట్ ఏంటి అని అంటే, ఏ క్షణంలో ప్రాణాలు వదులుతారో తెలియని ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ. అసలు ఎలా ఉంటుంది కదా, ఇది కథ. అంటే డైరెక్టర్ పాయింట్ ఏంటి అని అంటే, ప్రేమికులు చనిపోయినా ప్రేమకి చావు లేదు. ఐ మీన్ ప్రేమ ఎప్పుడూ అమరమన్ అమరం అని చెప్పడమే అన్నమాట ఈ సినిమా సోల్. యునో ఈ సినిమాని బేస్ చేసుకొనంట చాలా సినిమాలే వచ్చాయి తర్వాతి కాలంలో, కాకపోతే గీతాంజలి మ్యాజిక్ని రిపీట్ చేయలేకపోయాయి. అది మణిరత్నం టేకింగ్కి ఉన్న మ్యాజిక్. మరి ఈ సినిమాకి సంబంధించి మరిన్ని కబుర్లు పాడిన తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: 11:47 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. అప్పటి వరకు కవిత్వం చదవడం మాత్రమే తెలుసు చాలామందికి, కానీ ఆఫ్టర్ గీతాంజలి కవిత్వాన్ని పాడటం కూడా తెలిసింది, కవిత్వాన్ని అనుభవించడం కూడా తెలిసింది. ఎలాగంటారా, మరి ఈ సినిమాలోని పాటలన్నీ కూడా రాసింది వేటూరి గారు. ఎంత అద్భుతమైన భావన, ఎంత అద్భుతంగా ఉంటుంది కదా, ప్రతి పదం ప్రతి ట్యూన్కి. అసలు ట్యూన్ రాసాక పాటలు రాశారా, పాటలు రాసాక ట్యూన్ రాశారా, ఎలా రాశారు అన్నది కాదు, ప్రతి పాట విన్న తర్వాత మన నోటి వెంట పలకాల్సిందే. అవునా కాదా? అవును కదా, పాడుకునే ఉంటారు కదా. మరి గీతాంజలి అనగానే బాబో ఎంతమందికి రిలేట్ అయిందో అర్థమవుతుంది. హాయ్ మ్యామ్, నేను కృష్ణమూర్తి గౌడ్ ఫ్రమ్ మోతీనగర్. పెళ్లి కాకముందు నా భార్యకి గీతాంజలి డ్రెస్ ఉండేది అంట కదా. మరి ఇప్పుడు కూడా 37 ఏళ్ళు అయిపోయింది కాబట్టి సినిమా, ఓసారి గీతాంజలి డ్రెస్ ఉంటే కొనిచ్చి మళ్ళీ ఆ డ్రెస్లో మీ ఆవిడ్ని చూసుకోండి, బాగుంటుంది.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో కల్ట్ క్లాసిక్ మూవీ గీతాంజలి గురించి మాట్లాడుకుంటున్నాం. జనరల్గా డ్యూయెట్స్ కోసం ఊటీకి వెళ్తారు సినిమా వాళ్ళు, కానీ ఈ సినిమాని మొత్తం ఊటీలోనే తీశారు మన మణిరత్నం గారు. పొగ మంచులో హీరో హీరోయిన్స్ కనిపించడం, వాళ్ల మధ్య లవ్ ట్రాక్ నడపడం అనేది అప్పటి ఆడియన్స్కి మాత్రం మంచి ఫీల్ ఇచ్చింది. ఇక పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అయితే ఓ మ్యాజికల్ ఫీల్ అనమాట. ప్రతి సీన్ కూడా అంటే మంచులో తీశారు అండ్ అట్ ద సేమ్ టైం ఊటీలో కదా, ప్రతి సీన్ కూడా ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది, కానీ సినిమా జరుగుతోంది అని ఎక్కడా అనిపించదు. మీకు విషయం చెప్పిన, గీతాంజలి మూవీ చూశాక చాలామంది ఊటీని లవర్ స్పాట్ చేసుకున్నారట. అంటే వాళ్ళకి గీతాంజలి రేంజ్ ఫీల్ వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ టైంలో మాత్రం జలుబు దగ్గులు మాత్రం చాలా ఎక్కువైపోయాయట. అరే నిజం, పేపర్లో న్యూస్ కూడా వేశారట, ఆఫ్టర్ రిలీజ్ గీతాంజలి రిలీజ్ అయిన తర్వాత ఈ దగ్గు జలుబుకి సంబంధించిన ట్యాబ్లెట్లు ఎక్కువగా సేల్ అయ్యాయని. అరే నవ్వుతారు ఎందుకండి, సీరియస్గా చెప్తున్నాడు, చాలామంది వెళ్ళారట. నిజంగా నాగార్జున గిరిజ ఫీల్ అయినట్టు ఫీల్ అయ్యి అంటారా? పోనీ మీరు ఎప్పుడైనా వెళ్ళారా, మీరు ట్రై చేశారా? అంటే ఊటికి వెళ్ళిన ప్రతిసారి గీతాంజలి మూవీ గుర్తొస్తుందా? అంటే నాకు ఇలాంటి డౌట్లన్నీ వస్తుంటాయన్నమాట. ఓకే, అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఈ సినిమాకి సంబంధించి ఏంటి అనంటే, ఈ సినిమాకి అంటే ఏమంటారు ఆ మంచు ఎఫెక్ట్ రావాలి కదా, సో ఆ మంచు ఎఫెక్ట్ రావడం కోసం ఒక మిషన్ని తెప్పించారట. సో ఆ మిషన్ ద్వారా ఎవ్రీ టైమ్ ఆ మంచు ఎఫెక్ట్ రావడానికి దాన్ని వాడారట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ హీరోయిన్ని ఎక్కడ సెలెక్ట్ చేశారో తెలుసా? మణిరత్నం గారి పెళ్లిలో. అంటే మణిరత్నం సుహాసిని పెళ్లికి తను వచ్చింది, తను మన

కంట్రీ అమ్మాయి కాదు, సో వేరే కంట్రీ నుంచి వచ్చినప్పుడు ఆ అమ్మాయి యాక్టివ్నెస్ బాగా నచ్చిందట మణిరత్నం గారికి. సో కొత్తగా ఉండాలి, కొత్తగా పరిచయం చేయాలి సినిమాకి సంబంధించి హీరోయిన్ని అనుకున్నప్పుడు మరి ఆవిడ్ని తీసుకొచ్చి మళ్ళీ స్క్రీన్ టెస్ట్ చేసి మొత్తానికైతే గిరిజ అన్న పాత్ర ప్రతి మనసులో అలా ముద్రించుకుపోతుంది కదా. మరి అది మణిరత్నం గారి సెలక్షన్ అంటే అలా ఉంటుందన్నమాట. మరి ఈ సినిమాకి సంబంధించి మరిన్ని కబుర్లు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. చూసారా చూసారా సినిమాకి సంబంధించి అని అంటే హాయ్, నాకు కూడా ఉండేది గీతాంజలి డ్రెస్ ఇప్పుడు వేసుకోనా అంట. ఎందుకో వేసుకోవచ్చు, ఇప్పుడు 37 ఏళ్ళైనా సినిమా ఇంత ఎవర్ గ్రీన్గా ఉన్నప్పుడు ఆ డ్రెస్లో మీరు కూడా చాలా ఎవర్ గ్రీన్గా కనిపిస్తారేమో. వేసుకొని చూడండి, వీలైతే నాకు పిక్ పంపించండి.

ఎన్ని ఎన్నెన్ని జ్ఞాపకాలు కదా గీతాంజలి మూవీతో మనకి. చాలా అంటే చాలా మెసేజెస్ వచ్చాయి. మా నాన్నతో కూడా ఈ సినిమా కలిసి చూశాను, మంచి మెమొరీ ఉంది అంటూ. ఆయన అలాగే మళ్ళీ ఒక్కసారి ఆ కాలంలోకి తీసుకెళ్లారు. ఆయన 1990s మా అక్క మ్యారేజ్ అయితే ఫస్ట్ గిఫ్ట్గా గీతాంజలి డ్రెస్సే ఇచ్చారు. వావ్ సూపర్. అండ్ గీతాంజలి మూవీ విశేషాలు, పాత జ్ఞాపకాలు కదా. అండ్ మీ లైఫ్లో కూడా గిరిజ ఉందా? ఇంతగానో మా చాలా ఏమంటారు కనెక్ట్ అవుతున్నారు. సీరియస్లీ ఉందా? ఉండే ఉంటుందిలేండి. ప్రతి లైఫ్లో ఒక గిరిజర్ లేకుండా లైఫ్ ఎట్లా కంప్లీట్ అవుతుంది? ఎస్పెషల్లీ టీనేజ్ను అస్సలు క్రాస్ చేయలేం కదా. కానీ ఆ గిరిజ కూడా ఆ డైలాగ్ చెప్పిందా, లేచిపోదామా అని. ఓకే రైట్, 11:45 అవుతుంది స్టూడియో క్లాక్లో. మరి ఈ సినిమాకి సంబంధించి అసలు ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే 37 ఏళ్ల తర్వాత కూడా మనల్ని ఇంతలా కదిలిస్తుంది అంటే ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్, ఎవ్రీథింగ్. ఈ సినిమాకి డైరెక్టర్ బలమైతే కథనం పక్కన పెట్టేస్తే లిరిసిస్ట్,

మన వేటూరి గారు అన్ని పాటల్ని అద్భుతంగా రాశారనమాట. అండ్ ఈ సినిమా మొత్తం కూడా ఊటీలోనే షూటింగ్ జరుపుకుంది, 60 రోజుల్లో ఫినిష్ చేసేసారు. అండ్ ఈ మిస్ట్ ఎఫెక్ట్, అంటే ప్రతి సీన్ కూడా మంచులోనే ఉంటుంది కదా, మిస్ట్ ఎఫెక్ట్ కోసం మద్రాస్ నుంచి ఐస్ మిషన్ తెప్పించి వాడారట. అండ్ ఇంకా తర్వాత మన ఒక సాంగ్ ఉంటుంది, లవ్ బ్రేకప్ అయినా అంటే ఫెయిల్యూర్ అయినా వాళ్ళందరికీ కూడా నేషనల్ ఆంతం లాగా ఆ పాటను పాడుకుంటారు, నెక్స్ట్ ప్లే చేస్తారనమాట. అండ్ ఈ పాటను మాత్రం రాజస్థాన్ డిజర్ట్లో ఒంటెల మధ్య తీశారనమాట ఈ పాటని. ఇక ఇంకా ఈ సినిమాకి సంబంధించి పాటల విషయానికి వస్తే ఇందులో పాటలు ఉంటాయి కదా, ప్రతి పాట కూడా సినిమాకి ముడిపడినట్టే ఉంటుంది. ఆ తర్వాత మనం పాడుకోవడానికి కూడా చాలా అంటే చాలా జోవియల్గా ఉంటాయి, ఎప్పుడైనా పాడుకోవచ్చు. అంటే ఆ పదాల కథ ఏమంటారు, కూర్పు ఏదైతే ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. ఓ పాపాలాలి అంటేనేమో అమ్మ పాడినట్టుగా ఉంటుంది, అండ్ ఆమెని పాడవే ఇందాక వేసుకున్నాం నేచర్తో కనెక్ట్ అయ్యే పాట, ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే పెద్ద సిరీస్ అవుతుందేమో, ఎపిక్ హిట్స్ అంటారనమాట వీటిని. అండ్ ఇళయరాజా సంగీతం నా భూతో, అంతకు మించి ఇంకేం చెప్పలేమన్నమాట. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మన గీతాంజలి సినిమాకి సంబంధించిన పాటలు అండ్ అలాగే మాటలు. ఇంకా చాలా చాలా మెసేజెస్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. అండ్ మేము కూడా వెళ్ళాం అప్పట్లో ఊటీ. ఏ హే, నిజంగా గీతాంజలి లాగా ఫీల్ అయినరా, అంటే గిరిజన్ కాదు కదా తీసుకెళ్ళింది. హా,

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు అవుతోంది. చైతన్య స్ఫూర్తి వింటారు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: 12 దాటినా కూడా ఇంకా గుర్తుకొస్తున్నాయంటూ అవే జ్ఞాపకాలు.

0: ని గుర్తు చేసుకుంటున్నారంటే గీతాంజలి ఎఫెక్ట్ మామూలుగా లేదు కదా. చైతన్య స్ఫూర్తి వింటారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో మీ ఆర్జే స్వాతితో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే స్వాతితో. సమయం 12 గంటలు దాటి 11 నిమిషాలు కావస్తోంది. నవడేస్ సక్సెస్ అనే ఈ పదం ఏదైతే ఉందో అది చాలా గట్టిగా వినిపిస్తుందండి. దానికోసమే లైఫ్ అన్నట్టుగా లైఫ్ స్టైల్ కంప్లీట్గా మార్చేసుకుంటున్నారు చాలామంది. ఎంత పెద్ద పేరుంటే అంత పెద్ద సెలబ్రేషన్స్, ఎంత పెద్ద పేరుంటే అంత గొప్ప సెలబ్రిటీ. అసలు రిచ్ లైఫ్ స్టైల్ ఉంటే చాలు, అంత ఎక్కువ రెస్పెక్ట్ కూడా ఇచ్చేస్తుంటారనమాట. అంటే డబ్బు కోసం, పొజిషన్ కోసం, ఇన్ఫ్లుయెన్స్ కోసం

గుర్తింపు కోసం అలా పరుగులు. అసలు నడకే మానేశారు. నిజంగా వీటి కోసం పరిగెత్తుతూ ఉన్న జనమే మన చుట్టూ కనిపిస్తారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ వ్యక్తి దానికి పూర్తిగా భిన్నం అన్నమాట. మరి ఇంతకు ఎవరా వ్యక్తి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, చైతన్య స్ఫూర్తి మీ స్వాతితో.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 12:16 నన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మరి పూర్తిగా అంటే

ప్రజెంట్ ఏదైతే జనరేషన్ నడుస్తోందో పేరు కోసం పాపులారిటీ కోసం రకరకాల ఏమంటారు పనులు చేస్తూ ఉంటారనమాట, సో అందరినీ అట్రాక్ట్ చేయడానికి. కానీ అవన్నీ ఒరిజినల్గా తనకున్నా కూడా పూర్తిగా భిన్నమైన లైఫ్ని లీడ్ చేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. ఆయన బయట ప్రపంచానికి ఒక కార్డియోథెరపిస్ట్, ఆయన కానీ బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఆయన ఒక లివింగ్ ఇన్స్టిట్యూషన్ అంటారందరూ. వారణాసిలో వేలాది మంది పేద రోగులకి ఆయన ఒక డాక్టర్ మాత్రమే కాదు, మనిషి రూపంలో నడిచే ఓ భరోసా అంటారు కదా, వైద్యో నారాయణో హరి అని ఊరికే అనరు. అంటే డాక్టర్లు అనేవాళ్ళు ఏమంటారు, పేదల పాలిట ఎట్ ద సేమ్ టైం వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ పాలిట దేవుళ్ళతో సమానం. అయితే ఈ డాక్టర్ కేవలం డాక్టర్ మాత్రమే కాదు, ఒక టీచర్, ఒక సర్జన్, ఒక మెంటర్. వాటన్నిటికన్నా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఎందుకు అంటే, సక్సెస్ కన్నా ముందు సర్వీస్ని గొప్పగా నమ్మిన ఓ మహానుభావుడైన ఆయనే పద్మశ్రీ డాక్టర్ తపన్ కుమార్ లహరి గారు. మరి ఈయనకి సంబంధించి, ఆయన లైఫ్ స్టైల్కి సంబంధించి, అలాగే డాక్టర్ తపన్ కుమార్ గారి నుంచి మనం అడాప్ట్ చేసుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అది జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూలు గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

12:26 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మరి చదువు అనేది వ్యక్తిగత ఎదుగుదల కోసమని అనుకుంటారు సాధారణంగా, కానీ ఎడ్యుకేషన్ అనేది సొసైటీ మీద బాధ్యత కోసం అని నమ్మిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ తపన్ కుమార్ లహరి గారు. అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ, అలా

చదువుతున్న టైంలో మనకి అడుగుతారు కదా పెద్దయ్యాకి ఏమవుతావని. మరి తపన్ కుమార్ గారిని అట్రాక్ట్ చేసిన ఎడ్యుకేషన్ ఏంటి అంటే మెడిసిన్. అంటే బాధకి ఉపశమనానికి మధ్య అండ్ అలాగే భయానికి బ్రతుకుపై ఆశకి మధ్య నిలబడే అవకాశాన్ని ఇస్తుంది మెడిసిన్ కదా. నిజంగా డాక్టర్లందరికీ చేతులెత్తి నమస్కరించాల్సిందే. ఎలాంటి బాధతో వెళ్ళిన వాళ్ళనైనా పూర్తిగా నయం కాకపోయినా కూడా ఏదేంటో తెలీదు. ఇంటి దగ్గర ఉన్నంత పెయిన్ హాస్పిటల్కి రీచ్ అయినప్పుడు ఉండదు, హాస్పిటల్ నుంచి డాక్టర్ దగ్గరికి రూమ్లోకి వెళ్ళినప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది. అది డాక్టర్కి అండ్ అలాగే మెడిసిన్కి ఉన్న పవర్ అన్నమాట. సో లహరి గారి డెడికేషన్, ఆయన మెడికల్ ఎడ్యుకేషన్తో మొత్తానికైతే పూర్తి చేశారు. మరి ఆ తర్వాత ఎందుకు ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం లహరి గారి గురించి అంటే, ఆయన చదివింది MBBS అడ్వాన్స్డ్ సర్జికల్ స్టడీస్ ఇంగ్లాండ్ నుంచి FRCS. సో దీంట్లో అచీవ్ చేశారనమాట. అయితే ఇది అచీవ్మెంట్ అని అందరూ గొప్పగా చెప్పుకున్నారు, కానీ అప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ కావచ్చు, మరి ఆయన చేసిన పనులు కావచ్చు, ఈరోజు ఆయన్ని పద్మశ్రీ డాక్టర్ తపన్ కుమార్ లహరి గారిగా మన ముందు నిలబెట్టింది. మరి ఇంతకీ తపన్ కుమార్ గారి నుంచి మనం అడాప్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి మాట్లాడుకుందాం ఈ పాటి తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సమయం 12:30 వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. 6 రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో భాగంగా మోదీ యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శిస్తారు. తొలి విడతగా ప్రధానమంత్రి ఈరోజు యుఏఈ

0: చేరుకుంటారు. అక్కడ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇంధన రంగంలో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొంటూ వచ్చే నెల 21న నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14 నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కి ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ సీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఎక్ బార్ కర్నా అంత మే భీ ఎక్ బార్ కర్నా ఉస్మే హమారి విద్యార్థియో కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 से 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తోరింత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 से शुरू హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా. అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలు అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేరళంలో కొత్తగా ఎన్నికైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ముఖ్యమంత్రితో పాటు పూర్తిస్థాయి మంత్రిమండలి కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఎంపికపై 10 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రస్తుతం యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాల మధ్య కొత్త మంత్రులు, వారి శాఖల కేటాయింపులపై తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. రేపటిలోగా మంత్రిమండలి కూర్పుపై స్పష్టత తీసుకురావాలని కాంగ్రెస్, ఇతర కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ఈశాన్య ప్రాంతాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి సిక్కిం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు టెమితార్కులోని సిక్కిం స్టేట్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు పీఎం డివైన్ పథకం కింద బలేందుగా స్కైవాక్ ప్రాజెక్టు, నామ్చి టూరిజం సర్క్యూట్, గ్యాంగ్టక్లోని ఆర్కిడారియం వంటి వివిధ అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పర్యటనలో చివరి రోజైన రేపు నాథులాకు చేరుకుని కైలాస్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి నిర్మిస్తున్న పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తారు. సిక్కింలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక వృద్ధిని, పర్యావరణ హితమైన హరితాభివృద్దిని, ప్రజాస్వామ్య పటిష్టతను సమతుల్యం చేస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని మంత్రి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ఈ అభివృద్దికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని కొనియాడారు. వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించిన వీరు అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77 రూపాయలు, డీజిల్ ధర 90.67 రూపాయలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర 106.68 రూపాయలు కాగా, డీజిల్ 93.14 రూపాయలకు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ 108.74 రూపాయలు, డీజిల్ 95.13 రూపాయలుగా ఉంది. చెన్నైలో గరిష్టంగా పెట్రోల్ ధర లీటర్కు 111.90

0: పైసలు, డీజిల్ ధర 95.35 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మహారాష్టలోని సతారాలో ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మహారాష్టకు 8,368 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించనుంది. అలాగే పీఎం గ్రామ్ సడక్ యోజన కింద 122.98 కోట్ల ఖర్చుతో 35 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 35 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, వాటి ప్రభావం గురించి ఇరువురు నేతలు చర్చించినట్టు జయశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నందుకు అబ్బాస్ అరాక్చీకి డాక్టర్ జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ సుస్థిరతకు ప్రాధాన్యతనిచ్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అలాగే సిక్కిం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: పూర్ పేషెంట్స్ కోసం, హాస్పిటల్స్ కోసం ఎక్కువగా స్పెండ్ చేసేవారు. ఇక 2003లో రిటైర్మెంట్ వచ్చింది. మరి రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా సెక్యూరిటీని కోరుకుంటారు ఎవరైనా కూడా, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని. కానీ కెరీర్ స్టార్టింగ్లో, ఉద్యోగంలో చేరిన రోజు ఏ కమిట్మెంట్తో అయితే ఉన్నారో, రిటైర్మెంట్ తర్వాత కూడా అదే కమిట్మెంట్ని కంటిన్యూ చేశారు డాక్టర్ తపన్ కుమార్ గారు. మరి ఆయన గురించి మరిన్ని వివరాలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: తకిట తక్క

పద్మశ్రీ తపన్ కుమార్ గారి గురించి. అంటే ప్రొఫెసర్ గా ఎన్నో సేవలు అందించారు, రిటైర్మెంట్ కూడా వచ్చేసింది. రిటైర్మెంట్ అనగానే ఇందాక అనుకున్నాం కదా, సెక్యూరిటీ చూసుకుంటారు ఎవరైనా, కానీ పెన్షన్ లో కూడా తనకు రెండు పూటల తిండికి కావాల్సిన డబ్బు మాత్రమే ఉంచుకుని మిగతా డబ్బునంతా కూడా పేషెంట్ వెల్ఫేర్ కోసం, పేదవాళ్ల కోసం ఖర్చు చేశారు తపన్ కుమార్ గారు. అండ్ అంటే ఉంటారు జీవితాన్నే ఇతరుల కోసం ఆయన, అంటే రకరకాల ఆఫర్స్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి అండ్ స్టేట్స్ నుంచి, కానీ అయినా కూడా వాటన్నిటినీ వద్దనుకున్నారు. అంటే నిజానికి ఆయన డబ్బు కాదు పేదల కోసం ఖర్చు చేసింది, తన జీవితాన్నే అని చెప్పొచ్చు. అయితే నిజంగా ఇలాంటి జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అంటూ ఉండారు కదా ఇవన్నీ, అంటే అబ్బా ఇలాంటి మాటలు ఎన్నో చెప్పొచ్చులే స్వాతి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్క మాట, మనం ఇచ్చిన డబ్బు కావచ్చు లేకపోతే ఇంకేదైనా సహాయం గుర్తుంటుందో గుర్తుండదో నాకు తెలియదు, కానీ బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట, మనం ఇచ్చిన చేసిన సహాయం, మాట సహాయం అయినా కావచ్చు, అవి మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అంటారు కదా మానవ సేవే మాధవ సేవ అని, అందులో 100% నిజం ఉంది. మనం రకరకాల, అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి అయినా కూడా రకరకాల చారిటీలు చేస్తూ ఉంటారు మనుషులు, కానీ నేననేది ఏంటంటే ఎదుటి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం చేసే ఆ మాట సాయం కావచ్చు, చిన్నపాటి డబ్బు సహాయం కావచ్చు, ఆర్ గైడెన్స్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటివి వాళ్ళకి నిజంగా వాళ్ళ కెరీర్ని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ నిలబెట్టినప్పుడు వాళ్ళ దృష్టిలో మీరే దేవుడవుతారు. వారణాసి వీధుల్లో చేతిలో నల్ల గొడుగు, భుజంపై చిన్న బ్యాగు, నెమ్మదిగా హాస్పిటల్ వైపు నడిచిన ఆ 84 వైద్యుడు ఈరోజు ఎంతోమంది హృదయాల్లో ఒక దేవుడు, ఒక లైట్ అంతే. ఎందుకంటే చాలామంది జీవితాలని నిలబెట్టారు ఆయన, ఆయన కెరీర్ గైడెన్స్తో కావచ్చు, ఆయన ట్రీట్మెంట్తో కావచ్చు. సో ఆయన చెప్పేది ఒకటే, ఐ విల్ కంటిన్యూ టు ట్రీట్ పీపుల్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. ఎంత గొప్ప సిద్ధాంతం కదా, అదే మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మనం చేసే ఏ ప్రయత్నమైనా కావచ్చు, సరే ఆయన అంటే రిటైర్ అయిపోయారు, ఆయనకున్న వచ్చిన విద్యను పంచారు, సో ఆయన నుంచి మనం అడాప్ట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ట్రై మీ లాస్ట్ బ్రెత్ వరకు కూడా ట్రై చేయండి. నేను ఒకప్పుడు ఇలాగా ఉండేదాన్ని, నేను ఒకప్పుడు అలాగా, అంటే

ఒకప్పటి సంగతి తర్వాత టెక్నాలజీ పెరిగింది, మారిపోతోంది కాలం. సో కాలానికి తగ్గట్టుగా మీరు మారాలి అంటే ఒకప్పుడు నేనున్నా ఇలా కాదు, ఇప్పుడు నువ్వెలా ఉన్నావు అనేది ఆలోచించండి. కాలానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉండండి మీ లాస్ట్ బ్రెత్ వరకు. రైట్, ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 12:52 on Studio Clock. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మీ ఆర్జే స్వాతితో ఈట్ ఫైట్. సో ఇప్పుడు మనకి ఉంటాయి కదా, చిన్నప్పుడు మనకు నేర్పిస్తుండే ఏమని అంటే, కూరగాయల్లో రాజు ఎవరు, కూరగాయల్లో రాణి ఎవరు, గుర్తుందా మీకు? సో అలా సమ్మర్లో కూడా ఒక కింగ్డమ్ ఉంటుంది అన్నమాట, ఫ్రూట్స్ కింగ్డమ్ ఆర్ సమ్మర్ కింగ్డమ్ ఒకటి ఉంటుంది. సో సమ్మర్ అనే కింగ్డమ్కి సుప్రీం అంటే చక్రవర్తి ఎవరు అంటే, దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్, ఇంకా మనం ఏం మాట్లాడతాం, ఆయనే అన్నమాట పెద్ద అయిన సూర్యారావు, మిస్టర్ సూర్యారావు, భాస్కర్ రావు, ఎన్ని పేర్లు చెప్పుకున్నా ఒకటే కదా, సూర్యుడు అనమాట. ఇకపోతే ఆయన చక్రవర్తి అయితే సమ్మర్ కింగ్ ఎవరు చెప్పండి? ఎవరైనా గెస్ చేస్తారా? సమ్మర్ కింగ్ ఎవరో చెప్పనా? ఇంకెవరండి? చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఒక మార్కు క్వశ్చన్ వస్తుండే, గుర్తుందా? మామిడి పండు కదా, మ్యాంగో అనమాట. అండ్ అలాగే సమ్మర్ క్వీన్ ఉంటుంది, అది పుస్తకాల్లో లేదు బట్ మేము పిలుచుకునేటోళ్ళం అనమాట. అప్పుడు సమ్మర్ క్వీన్ అంటే ఎవరు, గెస్ చేస్తారా? గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అవును అవును, ఎగ్జాక్ట్లీ అవును. ఎందుకు చెప్పాలా, ప్రేమలో ఉన్నప్పుడు ఏది తప్పు కాదనిపించదు, అంతా అయిపోయాకే అనిపిస్తుంది, అరేరేరేరే తప్పు చేశామే అని. సో అదనమాట సంగతి. మొత్తానికి అయితే కోచ్ మూవీ నుంచి అనురాగ్ కులకర్ణి అండ్ అలాగే సమీరా భరద్వాజ్ పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఎగ్జాక్ట్లీ 1:00 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మరి చైతన్య స్ఫూర్తిలో ఈట్ ఫిట్ అంటూ వింటున్నారు స్వాతితో. మరి నేను చెప్పాను ఇందాక సమ్మర్ చక్రవర్తి అయితే సూర్యారావు, మరి సమ్మర్ కింగ్ అయితే మ్యాంగో, మరి సమ్మర్ క్వీన్ ఎవరు అని అన్నానమాట. సో చాలా మంది వాటర్ మెలన్ పంపించారు, అఫ్ కోర్స్ నిజమే కావచ్చు, బట్ అప్పట్లో సమ్మర్ క్వీన్ ఎవరు అంటే ఎవరో చెప్పనా, రాగి జావా. నిజం అంటే పాతకాలంలో అసలు రాగి జావ తాగి పనులు చేసుకుంటే అసలు అసట్టే తెలిసేది కాదు. అండ్ ఈ వేడి మనం ఏదైతే సఫర్ అవుతున్నామో, డీహైడ్రేషన్, ఇవన్నీ అవి ఇవి ఉండేవి కాదనమాట. ఇకపోతే పెరగన్నము, వాటర్ మిలాను అండ్ ఏమంటారు సబ్జా గింజలు, ఇవన్నీ ఏంటంటే సైనికులు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎండాకాలం అనే సామ్రాజ్యంలో మనం ఉండాల్సిన ఈ 2-3 నెలలు కూడా మనం వీళ్ళతోనే ప్రయాణం చేయాలన్నమాట. అంతేగాని శత్రురాజ్యాలైన ఫాస్ట్ ఫుడ్లు, కూల్ డ్రింక్ల జోలికి అస్సలు అంటే అస్సలు పోకండి. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. మాకు తెలియదు ఆ స్వాతి అంటే, అవును మీకు తెలుసు, అయినా సరే అవి రారా అని అలా పిలుస్తుంటే వెళ్లకుండా ఉంటామా చెప్పండి. అలా వెళ్ళి అలా గటగటా తాగేస్తాం, తాగిన తర్వాత ఏమవుతుంది, ఏమవుతుంది, దాహం తీరుతుంది అనుకుంటున్నారా, అస్సలు కాదు, మళ్ళీ 10 నిమిషాలకి విపరీతమైన దాహం వేస్తుంది కాబట్టి. సో ప్రస్తుతానికైతే ఎండాకాలం అనే ఈ సామ్రాజ్యానికి వీళ్ళే కింగ్లు, క్వీన్లు, సైనికులు, అంటే మనల్ని కాపాడేవాళ్ళు కాబట్టి వీళ్ళతోనే ట్రావెల్ చేయండి, సేఫ్గా ఉండండి, రైట్.

అది జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: చిత్రకథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1 గంట దాటి 10 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21వ తేదీన తిరిగి నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి పలు వైద్య పరికరాలు అందజేశారు. పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రుల రూపకల్పన చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు వెల్లడించారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరగవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయించి వారి విధులపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. హైదరాబాద్లోని సంక్షేమ భవన్లో పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ వైస్ చైర్మన్ల పదవీ బాధ్యతల స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు. పెరిక కులస్తులు నిర్మించుకుంటున్న ఆత్మగౌరవ భవనానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్లైలయ్య, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని పేర్కొంటూ వచ్చే నెల 21 నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే 14వ తేదీ నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే 7 నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కి ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా, ఆరంభ మే ఏక్ బార్ కర్నా, అంత మే భీ ఏక్ బార్ కర్నా, ఉస్మే హమారి విద్యార్థి కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ, జో 2 సే 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఏక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే, 2 సే శురూ హోగా 5-15 తక్ యే పరీక్షా కి.

0: समय बढ़ाया जाएगा। एडमिट कार्ड, इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा।
1: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలను అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ బాగంబర్పేట్ డివిజన్లలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. అక్కడ ఉన్న సిబ్బందిని కేంద్రాల్లో అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రాల్లో ఆరోగ్య సేవలు పొందే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పలు రకాల వైద్య పరికరాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన బాధ్యతాయుత వనరుల వినియోగం పిలుపుకు అనుగుణంగా తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు జూబ్లీహిల్స్ లో కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెట్రోలో ప్రయాణించారు. రామచంద్రరావు తార్నాక మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ఎక్కి జూబ్లీహిల్స్ కు బయలుదేరారు. అనవసర ఇంధన వినియోగం తగ్గించడం, బాధ్యతాయుతమైన పద్దతులు అవలంబించడం కోసం దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సప్త సూత్రాలను పాటించాలని ప్రజలకు రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని బోర్డు ఖరారు చేస్తుందని టీజీబీఐ కార్యదర్శి చెప్పారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని బోర్డు ఖరారు చేసింది. విద్యార్థులు గమనించగలరు. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 546,000 ఎకరాల్లో 14,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, ఇప్పటి వరకు 7,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 456 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 53,611 మంది రైతులకు మద్దతు ధర చెల్లించి 692 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని, మరో 2-3 రోజుల్లో మరో 400 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ నిధుల మళ్లింపుల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నాంపల్లి ఏసీబీ కోర్టు నిన్న నోటీస్ జారీ చేసింది. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం నిందితులుగా పేర్కొన్న కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను జూలై 31వ తేదీన కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. హెచ్ఎండిఏకు చెందిన 55 కోట్ల రూపాయల నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ అభియోగాలు మోపింది. ఈ విచారణలో భాగంగా 1000కి పైగా కీలక పత్రాలను కోర్టుకు సమర్పించారు. డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం న్యాయస్థానం కేసు విచారణ చేపడుతుంది. ఇందుకు సంబంధించి ఇతర సంస్థలను కూడా నిందితులుగా చేర్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ డీజిల్పై సగటును 3 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 110.78 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 98.90 రూపాయలకు పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో ఈ అత్యాధునిక ఆసుపత్రిని రూపకల్పన చేస్తుందన్నారు. 300 ICU బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నోస్టిక్ సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మించామని, కేసీఆర్ ప్రభుత్వం ఉండుంటే 2 ఏళ్ల క్రితమే ఇది పూర్తయ్యేదని వ్యాఖ్యానిస్తూ ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టూ టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్పారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టును ప్రారంభించిన వారు అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు చేరింది. ఇటీవల గ్రేటర్ కౌన్సిల్ ఆమోదించిన 5,257 కోట్ల ప్రతిపాదనలు సమగ్ర ప్రాజెక్టు నివేదిక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపించడంతో యూసీఎఫ్లో వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేర్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు హనుమకొండ కలెక్టర్ గ్రేటర్ వరంగల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ తెలియజేశారు. పశువుల అక్రమ రవాణా పేరుతో చట్టాన్ని చేతుల్లో

0: తీసుకోవడం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నితికా పంత్ హెచ్చరించారు. గోరక్షణ కమిటీతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ అక్రమ రవాణాను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సరిహద్దుల్లో 14 చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లాలో జరుగుతున్న జనగణన ఇంటింటి సర్వేకు ప్రజలందరూ సహకరించే సర్వేలో పాల్గొనాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ఈ ఉదయం తన నివాసంలో జనగణన ఎన్యూమరేటర్ వద్ద సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా జనగణన చేసుకున్న అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ,
1: ఇంటింటికి డీటెయిల్ హౌస్ లిస్టింగ్ అనేది 11th May నుంచి స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగా ఈ రోజు నా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ద్వారా నా యొక్క హౌస్ లిస్టింగ్ ఒక బ్లాక్ కి ఎన్యూమరేటర్ వచ్చి అండ్ ఎన్యూమరేటర్ సూపర్వైజర్ వచ్చి హౌస్ లిస్టింగ్ అనేది పూర్తి చేయడం జరిగింది. సో ఇలాగే ప్రతి ఎన్యూమరేటర్ కూడా మీ ఇంటికి రావడం జరుగుతుంది. సో మీ యొక్క వివరాలని సేకరించడం జరుగుతుంది. 33 ప్రశ్నలు అయినటువంటి ఈ వివరాలని ఎన్యూమరేటర్ కి సేకరించి అందించాల్సిందిగా ప్రతి ఒక్క పౌరుణ్ణి విజ్ఞప్తి చేస్తున్నాను.
0: తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరగవచ్చునని, ఆదిలాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం అనుబంధమైన సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన స్థానం డైమండ్ జూబ్లీ వేడుకలను, మ్యాంగో మేళాను రేపు ఉదయం ప్రారంభిస్తారు. 16-17 తేదీలో 2 రోజుల పాటు ఉండే ఈ కార్యక్రమంలో రైతులు తమ వద్ద ఉన్న ప్రత్యేకమైన లేదా కొత్త మామిడి రకాలను ప్రదర్శించవచ్చు. మామిడి పళ్లతో తయారు చేసిన ప్రాసెస్డ్ ఉత్పత్తులను కూడా ప్రదర్శించవచ్చు. ఇంటర్ విద్యా విధానంలో బోర్డు కీలక మార్పులు చేపట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరంలోనే ప్రయోగ పరీక్షలను ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చెరో 15 మార్కులను ప్రాక్టికల్స్కు కేటాయిస్తారు. విశేషాలు మరొకసారి. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21వ తేదీన తిరిగి నిర్వహిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. పేదలకు ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్ ఆసుపత్రుల రూపకల్పన చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. షో టైం వింటారు విత్ యువర్ రేడియో జాకీ స్వాతితో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 121 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం పంపించవలసిన నంబర్ 0402324 0852 0423 2408 52. మీకు పాత సినిమాలు గుర్తున్నాయా? పాత సినిమాలో యుద్ధాలు జరిగేవన్నమాట. సో మస్తు మ్యాజిక్ మ్యాజిక్ అనిపిస్తుండే అప్పుడు, ఏంటి అసలు ఎట్లా జరుగుతాయని. ఇట్లా ఇక్కడ నుంచి బాణాలు వేస్తే బాణాలు ఇట్లా స్ట్రైట్గా పోయి అపోజిట్ వాళ్ళని గుచ్చుకుంటాయి అనమాట. అసలు అంత స్ట్రైట్గా ఎట్లా అవుతాయి అని మస్తు డౌట్లు వస్తుండే. అయితే ఆ యుద్ధంలల్లా మీరు ఒకటి గమనించారా? ఏమంటారు, యుద్ధం జరుగుతుంటుంది, ఒక చెయ్యి నరికేస్తారు, అయినా సరే ఇంకో చేయితో యుద్ధం చేస్తుంటారనమాట ఆపోజిట్ వాళ్ళు. అట్లా కొన్ని కొన్ని సినిమాలలో, కొన్ని యుద్ధాలలో ఏంటంటే మొత్తానికైతే హీరో విలన్ని ఏమంటారు కత్తితో నరికేస్తారు, తల ఎక్కడో పడిపోతుంది, మొండెం ఎక్కడో ఉంటుంది, అయినా సరే ఆ మొండెం కూడా ఏదో ఒక ట్రై చేస్తుంటుంది అనమాట యుద్ధం చేయడానికి. గుర్తొచ్చిందా? ఇంత ఎందుకు చెప్పినా తెలుసా? ఎందుకంటే తల లేకుండా సినిమాల్లో అట్లా యుద్ధాలు చేయొచ్చేమో నాకు తెలియదు గ్రాఫిక్స్తో, కానీ తల భాగం లేకుండా వారం రోజులు జీవించగలిగే జీవి ఒకటి ఉందన్నమాట. అది ఎక్కడో ఏ దేశంలోనో ఏ ప్రాంతంలోనో ఉండదు, మన చుట్టే ఉంటుంది.

మనం రోజు చూస్తాం కూడా మాక్సిమం. మరి ఆ జీవి ఏంటి? తల లేకుండా వారం రోజులు జీవించగలిగే జీవి ఒకటి ఉంది, అది ఏంటి? గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి ఆన్ 0402324085252. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

అలా నిజంగా ఈ లిరిసిస్ట్లకి ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే. అసలు ఎంత అద్భుతంగా రాశారు వేటూరు గారి పాటని. సో యంగ్ లవర్ కాబట్టి యంగోత్రి కంగారు పడకు అంటూ గంగోత్రి ఏమన్న పదాలు. అసలు వేటూరి గారి కళానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. 129 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు, ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం వింటున్నారు. అయితే నేను అడిగిన క్వశ్చన్కి చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. మీరు సెర్చ్ చేసి పంపించారా లేకపోతే నిజంగానే చూసారా, అంటే ఎప్పుడైనా చూసారా అలాగా? ఓకే రైట్, మరి ఫస్ట్ అయితే రైట్ ఆన్సర్ ఎవరు పంపించారో వాళ్ళ నేమ్స్ చదివే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ చారి ఫ్రమ్ హైదరాబాద్ అండ్ అలాగే బిక్షపతి నిర్మల వైష్ణవి ఫ్రమ్ హన్మకొండ వరంగల్, నిర్మల ఫ్రమ్ హైదరాబాద్, పోలేపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ రాజన్నపేట, అంకుశాపురం నుంచి దొర్నాల సుదర్శన్ గారు, బుధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అండ్ అలాగే అనిత, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, కేవీరావు అలాగే పీపీరావు ఫ్రమ్ ఖైరతాబాద్. అబ్బా నాకు ఒక చిన్న ఏమంటారు కోరిక ఉంది, ఏంటంటే మీ కేవీరావు పీపీరావు అని ఎప్పుడు రెగ్యులర్గా పంపిస్తుంటావు కదా, పంపిస్తుంటారు కదా, అసలు మీ పూర్తి పేర్లు ఏంటండి, ఎప్పుడైనా చెప్తారా నాకు, నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే రైట్. సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ నుంచి అండ్ అలాగే నెమ్మాని గ్రామం నుంచి, పునః వెంకటేశం అండ్ అలాగే హేమలత, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ అండ్ అలాగే పెడనా నుంచి అప్పలరాజు, అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, ద్రోణం రాజు, సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూర్, రాకేశ్వరి ఫ్రమ్ నందిపేట, దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు, మధుకర్ ఫ్రమ్ నాందిపేట్ అండ్ అలాగే సార్ ఎవరో నాకు తెలీదు బల్కంపేట్ నుంచి మీరు వాయిస్ రికార్డులు పంపిస్తున్నారు. వాయిస్ రికార్డ్ని నేను చదవలేను కదా, వినగలను మాత్రమే, కాబట్టి మీరు ఆన్సర్ని టైప్ చేసి పంపించండి. ఎంఎం శాస్త్రి, ఉమా సుగంధి ఫ్రమ్ పంజాగుట్ట, సహజ సాహితి ఫ్రమ్ బ్యాంక్ కాలనీ నిజామాబాద్, పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, రామకృష్ణారెడ్డి ఫ్రమ్ కర్ణాటక, ఎన్ శైలజ వేణు ధర్మసాగర్ ఫ్రమ్ హన్మకొండ, డాక్టర్ శ్రీపతి బాబు ఫ్రమ్ వైట్ ఫీల్డ్ నుంచి పంపించారు, రమణి సుబ్బారావు ఫ్రమ్ సికింద్రాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ అండ్ కళావతి. ఇంతమంది రైట్ ఆన్సర్ పంపించిన ఆ ఆన్సర్ ఏంటో తెలుసా, ఏంటో తెలుసా, ఏంటో తెలుసా, మన ఇంట్లో ఉంటుంది, రోజు పలకరిస్తుంటుంది మా నన్ను హాయ్ అంటూ. బొద్దింక, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకు బొద్దింక అంటే, బొద్దింక రక్తంలో అంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట, అండ్ చిన్న చిన్న రంధ్రాల ద్వారా అంటే దాని స్కిన్కు ఉన్న రంధ్రాల ద్వారానే ఎక్కువగా అవి బ్రెత్ తీసుకుంటాయి. ఎక్కువగా అంటే ఈ బ్రెత్ తీసుకోవడం అనేది తల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వదు, కాబట్టి తల లేకపోయినా కూడా సుమారు దాదాపు ఒక వారం వరకు హ్యాపీగా బతుకుతాయంట. కానీ ఎప్పుడు చచ్చిపోతాయి అంటే చిలుక ప్రాణం మరి చెట్టు త్వరలో ఉన్నట్టు, మరి వీటి ప్రాణం ఎప్పుడు పోతుంది అంటే నీళ్లు తాగకుండా డిహైడ్రేషన్ అయినప్పుడు చచ్చిపోతాయంట బొద్దింకలు. సో అవి డిహైడ్రేషన్ అయ్యేదాకా మనం చూస్తూ ఉండలేం కదా, మనమైతే ఏవో ఒక స్ప్రేలు అయితే కొట్టుకుంటాం. కానీ ఏది ఏమైనా వారం రోజులు తల లేకుండా ఉండే జీవి బొద్దింక అన్నమాట. ప్రతి ప్రాణికి ఓ చరిత్ర ఉన్నట్టు మనం చుట్టూ రోజు కనిపించే బొద్దింకకు కూడా ఒక ఏమంటారు స్పెషల్ క్వాలిటీ ఉందన్నమాట, రైట్? అందుకని ఎవరిని తక్కువ చేసి చూడకండి, ఈవెన్ బొద్దింకల్ని కూడా. ఓకే, 1:32 అవుతోంది స్టూడియో క్లాక్లో, మీరు వింటున్నారు స్వాతితో షో టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: బ్రహ్మ మూవీ నుంచి సూపర్ ట్రాక్ విన్నారు 138 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ మీ ఆర్జే స్వాతితో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి షో టైంలో అనంటే, అబ్బబ్బబ్బా ఆ కార్డు లేకుండా బయటికి రావడం చాలా కష్టమవుతుంది కదా. సో ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ పెట్టినా ఆ కార్డు మన పాకెట్లో ఉండాల్సిందే. సో వే టు వేర్ అంటే ఏం చేయాలన్నా కూడా ఆ కార్డే మనకి ప్రామాణికమైపోయింది. సో ఇంత గొప్పగా చెప్తున్న ఆ కార్డు ఏంటి అంటే ఎందుకు తెలియదు స్వాతి, ఆధార్ కార్డ్ అంటారు కదా. అవును, ఆధార్ కార్డ్ గురించే మాట్లాడుతున్నాను. సో ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు అందరికీ అంటే ఒక సర్వసాధారణమైన యాక్సెస్ అన్నమాట, ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. మరి ఈ ఆధార్ కార్డ్ని ఫస్ట్ టైం ఎక్కడ అమలు చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0404324082 0402232 0424 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: టింకు టకు టకు టకు టకు టింకు.

శ్రీ కృష్ణారెడ్డి మ్యూజిక్ కంపోజ్ చేయగా జొన్న విత్తలగారు రాశారు. అండ్ బాలు గారు చిత్రమ్మ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ యమలీల. 144 అవుతోంది స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మీ ఆర్జే స్వాతితో మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ చేశారు అని అడిగాను. థ్యాంక్స్ టు గూగుల్ తల్లి అనుకుంటూనే చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. అంటే అందరూ అందులోనే వెతికారని కదా. ఓకే రైట్, ఈ రకంగానైనా అట్లీస్ట్ ఇలాంటి విషయాల గురించి మీరు సెర్చ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఓకే, ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలామంది అంత ఈజీ క్వశ్చన్ అడగొద్దు స్వాతి అందుకని అని నాకు నేను అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటా. ఓకే ఓకే. అండ్ స్వాతి, బొద్దింక గురించి ఇందాక అడిగారు కదా. అవును, బొద్దింకను ఎవరైనా మీ ఇంట్లో చూసారా? అప్పుడు చూసారా లేదా కానీ ఈ రోజు నుంచి మాత్రం అబ్జర్వ్ చేస్తారా? తలకాయ లేకుండా అది బతుకుతుందా లేదా కదా. ఓకే, చూసేయండి, చూసిన తర్వాత నాకు చెప్పండి మళ్ళీ. ఓకే, ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారు అంటే సతీష్, శాంతి, రిషిత ఫ్రమ్ సుచిత్ర సర్కిల్, అండ్ అలాగే భిక్షపతి, వైష్ణవి ఫ్రమ్ హన్మకొండ వరంగల్, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ సురేష్, నేరెడ్మెట్ ఎక్స్ రోడ్ నుంచి పంపించారు. అలాగే వెంకట్రావు గారు అండ్ అలాగే పల్లపరావు, ఓకే పిపిరావు అండ్ కేవీరావు గారా, ఓకే నైస్, థ్యాంక్స్ టు అండ్ థ్యాంక్స్ అండి, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ గజ్వేల్ నుంచి పంపించారు, పేరైతే లేదు. అండ్ ఆల్సో బ్రూస్లీ ఫ్రమ్ సూరారం, అండ్ రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి, భాను ఫ్రమ్ మియాపూర్, అండ్ ఆల్సో మధుకర్ ఫ్రమ్ నందిపేట్ నిమ్మాని గ్రామం నుంచి వెంకటేశం, అండ్ ఆల్సో ఎం కొండారెడ్డి ఫ్రమ్ మహారాష్ట్ర. ఎందుకు ఈరోజు మొత్తం కంప్లీట్గా మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి ఆన్సర్స్ చూడు వింటున్నట్టున్నారనమాట. పులిపాటి వెంకట్ గారు, వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే అంకుశాపురం నుంచి దొర్నాల సుదర్శన్ గారు, ఫిరాజ్తిగూడ నుంచి శ్రీనివాస్, అండ్ అలాగే ఆడపు సంతోష్ కుమార్ ఫ్రమ్ బెల్లంపల్లి. నెక్స్ట్ రైట్ ఆన్సర్ రామకృష్ణారెడ్డి ఫ్రమ్ కర్ణాటక, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట వరంగల్, దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు, అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, అండ్ ఆల్సో మహారాష్ట్ర నుంచి రాకేష్ ఫరీద్ నందిపేట్, ఓకే సుజాత రామారావు గారు ఫ్రమ్ ధర్పల్లి, అండ్ ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, అండ్ వి త్రిశూల్ కుమార్ ఫ్రమ్ మల్కాజ్గిరి అనమాట. అంటే తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేసే చదవడానికి మస్తు కష్టమవుతుంది తెలుసా, రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ చదివేటప్పుడు ఉంటుంది అనమాట. ఓకే, దమ్మోజు వరలక్ష్మి గారు ఫ్రమ్ చిత్రయాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు ఫ్రమ్ ఉమ్మెడ, పంతాడి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మోరిపోలం, జనగాం నుంచి శివనవ్య, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ దాసరిపాలెం పోలు శివదాసరెడ్డి కుటుంబ సభ్యులు ఫ్రమ్ గుంటూరు జిల్లా. ఓకే, ఆన్సర్ వచ్చేసి చాలామంది రైట్ ఆన్సర్ గెస్ట్ చేసి పంపించారు. నో, గెస్ట్ చేసి కాదు, గూగుల్లో హ్యాపీగా సెర్చ్ చేసి పంపించారనమాట. సో ఆన్సర్ ఏంటి అనంటే మహారాష్ట్రలోని తెంబ్లి అనే ఒక గిరిజన ప్రాంతంలోని ఓ మహిళకి ఫస్ట్ ఆధార్ కార్డ్ని ఇష్యూ చేశారనమాట. షీఈస్ రియలీ గ్రేట్ కదా, ఎప్పుడు చరిత్రలో ఉంటుందామే. నాకు ఇంకో విషయం అర్థం కాదు, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫిల్టర్లు వేసుకొని ఉన్న ముఖాన్ని తెల్లగా మేకప్ లేసి స్టేటస్లు వాట్సాప్లలో పంపించుకుంటాం కదా, మరి ఆధార్ కార్డులు ఎందుకు అట్లా వస్తాం మనం? అంటే దానికి వేరే లెన్స్ వాడతారా? సో ఒరిజినల్గా మనం ఎట్లున్న

మనకు తెలుస్తుందా అసలు? నాకు అనిపిస్తుంది ఆధార్ కార్డులో ఉన్న ఫోటోని డీపీగా స్టేటస్గా పెట్టుకున్న వాళ్ళు తోపులబ్బా అనిపిస్తుంది. మీరు తోపు అయితే పెట్టేసుకోండి, ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేకుందాం, మీకోసం వచ్చేస్తుంది మరో పాట. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: 1 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో థాయ్. మరి అల్లరి ప్రియుడు నుంచి పాట అయితే విన్నాడు, మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి, అట్ ద సేమ్ టైం ఈ పాటను రాసింది కూడా కీరవాణి గారే, పాడింది మాత్రం బాలుగారు అండ్ చిత్రమ్మ. 153 అవుతోంది. మరి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎక్కువ టైం లేకుండా ఒక్క నిమిషంలో ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపిస్తారో చూద్దాం, ఓకేనా? ఏంటంటే, మన ఇండియాలో ఫస్ట్ టైం బస్సుని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిపారు? మన ఇండియాలో బస్ని తయారు చేసిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, సో అప్పుడు ఈ బస్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిపారు, అంటే ప్లేస్ వేర్ టు వేర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మియాపూర్ టు ఖైరతాబాద్ లైక్ అట్లా ఉంటుంది కదా, అది కాదు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అంతే. మరి ఫస్ట్ బస్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిపారు, గెస్ చేసి సర్చ్ చేసి వాట్సాప్ చేయండి ఆన్ 0402324085204023284852.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 155 అవుతోంది స్టూడియో క్లాక్ లో, మీరు వింటున్నారు షో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అనంటే, ఇండియాలో ఫస్ట్ బస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిచింది అని చెప్పేసి అడిగాను. చాలామంది రకరకాలుగా అయితే గెస్ చేసి పంపిస్తున్నారు. మరి రైట్ ఆన్సర్ ఎవరు గెస్ చేశారో చూద్దాం. సౌత్ ఇండియాలో అయితే ఒక చోట, మరి నార్త్ ఇండియాలో అయితే ఒక చోట ఉంది. కాబట్టి చూద్దాం ఎవరైతే రైట్ ఆన్సర్ పంపించారో వాళ్ళ పేర్లు చదువుదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఇది నేను ఇక్కడ ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారో చదువుకుంటున్నాను అనమాట. ఓకే, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ వరంగల్, అండ్ ఆల్సో రామకృష్ణరెడ్డి ఫ్రమ్ కర్ణాటక. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే సిహెచ్ హనుమంతరావు గారు ఫ్రమ్ పాపిరెడ్డి కాలనీ, అండ్ కట్ల సతీష్ ఫ్రమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు అంటే చోడవరపు రమాదేవి ఫ్రమ్ గీతానగర్ హైదరాబాద్. అలాగే ఇంకెవరైనా పంపించారా? ఓకే, ఫిదార్తిగూడ నుంచి శ్రీనివాస్, అండ్ వెల్లుల్లా నుంచి జాప భూమేశ్వర్. ఐ మీన్ డ్రైవింగ్ అని నేను ఆన్సర్ చేయలేను అంటూ కూడా మెసేజ్ పంపించారనమాట. అవును కరెక్టే, మరి ఇది ఎట్లా టైప్ చేసి పంపించిండ్రు? ఐ కుడ్ ఆన్సర్ దిస్. ఓకే, నేను డ్రైవింగ్లో ఉన్నా కూడా ఆన్సర్ పంపిస్తానా? ఏంటో నాకు అసలు అర్థమే కాలేదు. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ చూద్దాం. ఇంకెవరైనా పంపించారు? అబ్బా నేను మాట్లాడతాను అంట సురేష్జీ, ఇక్కడ మాట్లాడడానికి లేదు, ఓన్లీ ఏమంటారు నేను ఇట్లా మాట్లాడితే మీరు నేను అట్లా మాట్లాడుకోవడమే తప్ప డైరెక్ట్గా మాట్లాడడానికి లేదు, కాబట్టి టెక్స్ట్ మెసేజ్ టైప్ చేసి పంపిస్తే బెటర్. పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా. సో చాలామంది పంపించారు, బట్ యునో మీరు అందరు పంపించింది కూడా కరెక్టే, కానీ మన దగ్గర మన తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ బస్ ఎక్కడి నుంచి ఎక్కడికి నడిచిందో తెలుసా? బెజవాడ టు మచిలీపట్నం. అందరూ పంపించింది ఏంటంటే ముంబైలో పంపి, ముంబై అని టైప్ చేశారు. ఓకే, ఆ పరంగా చూసుకుంటే ఆన్సర్ కరెక్టే, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బెజవాడ నుంచి మచిలీపట్నం ఫస్ట్ బస్ అనమాట అలా రన్ అయింది. నిజంగా అప్పుడు ఎవరు ఎక్కిండ్రో ఏమో కదా. సో వాళ్ళ లక్కీయెస్ట్

పాటని అప్పుడెప్పుడు రాసిండ్రు కాబట్టి బస్ ఎక్కి వస్తావా లారెక్కి వస్తావా అని రాశారు. ఒకవేళ ఆ పాటని ఇప్పుడు రాసి ఉంటే ఏం రాసేటోళ్ళు? మెట్రో ఎక్కి వస్తావా, ర్యాపిడో ఎక్కి వస్తావా, లేకపోతే ఊబర్ ఎక్కి వస్తావా అని రాసేవాళ్ళేమో నాకు తెలీదు అంటున్నాను అనమాట. ఏదేమైనా ఈరోజు నాకు మంచి మంచి బిరుదులు ఇచ్చారు తొండిష్ట స్వాతి గారు అండ్ తూచిష్ట స్వాతి గారు అంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. మరి టైం అయితే 1:59 క్రాస్ అయింది, మరి కొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15. శక్తిశీలి వింటారు, నేను మీ విశాలి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈ రోజుల్లో ప్రజలు సక్సెస్ గురించి మాట్లాడితే వెల్త్ గురించి మాట్లాడుతున్నారు. అవార్డ్స్ రికగ్నైజేషన్ లగ్జరీతో మెజర్ చేస్తున్నారు. ఎంతమందికి మీ పేరు తెలుసు, ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు అంటున్నారు. అసలు మీ లైఫ్ స్టైల్ ఎంత ఎక్స్పెన్సివ్గా కనిపిస్తోంది అని కూడా అడుగుతున్నారు. నిజంగానే కదా, లైఫ్ మనల్ని చూస్తే మనం చాలా రిచ్గా కనిపిస్తేనే మనతో ఫ్రెండ్షిప్ కూడా చేస్తున్నారు. ఇటువంటి పోటీ ప్రపంచంలో కూడా ఇంకా కొంతమంది వేరే దారి ఎంచుకుంటున్నారు. ఒక నిశ్శబ్ద మార్గం, ఒక కఠినమైన మార్గం, ఒక సేవా మార్గం, అలాంటి మార్గాన్ని ఎంచుకున్న ఒక మహిళ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. శక్తిశీలి వింటున్నారు మీ విశాలితో. ఒక లా స్టూడెంట్, ఒక పబ్లిక్ స్పీకర్, ఒక హ్యూమన్ రైట్స్ డిఫెండర్, ఒక సోషల్ యాక్టివిస్ట్, ఒక ఫౌండర్. ఎప్పుడో ఒకరోజు హెల్ప్ చేస్తాను అని వెయిట్ చేయకుండా ఇప్పుడే ప్రారంభించిన ఒక మంచి మనసున్న మనిషి. ఆమె పేరు ఖుషీ పాండే. చాలామంది ఆమెను మొదట సోషల్ మీడియాలో వైరల్ వీడియోల ద్వారా గుర్తుపెట్టుకున్నారు. రాత్రి సమయంలో రోడ్డు పక్కన నిలబడి ఒక బోర్డు పట్టుకొని ప్లీజ్ మీ సైకిళ్లకు లైట్స్ను పెట్టుకోండి అని చెప్పే ఒక అమ్మాయి. ఎండలో బాధపడుతున్న వాళ్ళకి గొడుగులను పంచుతున్న యువతి.

ఖుషీ పాండే జీవితం ఒక వైరల్ వీడియోతో ప్రారంభం కాలేదు. ఆమె పడ్డ బాధతో, ఆమె అనుభవించిన ఒక సంఘటనతో స్టార్ట్ అయింది. అసలు ఆ సంఘటన ఏంటి? ఖుషీ జీవితాన్ని ఆ సంఘటన ఎలా మార్చిందో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కొత్త బంగారు లోకం సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:29 దాటి 20 సెకండ్లు. శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే విశాలితో. శక్తిశీలిలో ఖుషీ పాండే గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆమె లా మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివి కూడా తన కోసం కాకుండా సమాజం కోసం జీవించాలి అనుకున్నారు. టాక్స్ షోస్లో హోస్ట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ టాపిక్స్పై పేపర్ ప్రెజెంటేషన్లు కూడా ఇచ్చారు. చాలా చిన్న వయసులోనే ఎన్జిఓస్తో పనిచేయటం ప్రారంభించారు. 16 ఏళ్ల వయసులోనే సోషల్ సర్వీస్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. చాలామంది ఆ వయసులో కెరీర్ గురించి ఆలోచిస్తారు, అంతే కదా. ఎవరైనా కూడా ఆ వయసులో ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఆమె మాత్రం నేను సొసైటీకి ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించటం మొదలుపెట్టారు. కొన్ని సంఘటనలు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి సంఘటన ఖుషీ జీవితంలో కూడా జరిగింది. అదేంటో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: Mano Gener Engine.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే విశాలి. ఖుషీ పాండే గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక ప్రమాదంలో ఖుషీ పాండే తన తాతగారిని కోల్పోయారు. ఈ ప్రమాదం ఆమె మనసును కదిలించింది. ఇంకా ఎన్ని కుటుంబాలు తన మనుషుల్ని కోల్పోవాలి? దాని తర్వాత ఆమె ఒక విషయం గమనించారు. రాత్రిళ్ళు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు చాలామంది డైలీ వేర్ వర్కర్సు, డెలివరీ వర్కర్సు, లేబర్సు చీకట్లో చాలా వరకు వీళ్ళు కనిపించరు. ఆ టైంలో రోడ్డు మీద సైకిల్ నడిపే వారి జీవితం కొన్ని క్షణాల్లోనే విషాదంగా మారిపోతుంది. అందుకే ఆమె పాలసీల కోసం వెయిట్ చేయలేదు, ఆమె స్వయంగా యాక్షన్ తీసుకున్నారు. బ్యాటరీ పవర్ లైట్లను సైకిల్కి అమర్చటం ప్రారంభించారు. రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ చాలా చోట్ల వాటిని అతికించి వాటిని వాడటం ప్రారంభించారు. అలా ఓ ప్రాజెక్టు ప్రారంభమైంది, దాని పేరే ఉజల. ఈ ప్రాజెక్టు ఒక దుఃఖంలో నుంచి పుట్టింది, ఒక జ్ఞాపకంలో నుంచి పుట్టింది, ఒక ప్రేమలో నుంచి పుట్టిన ప్రాజెక్ట్ ఇది. మొదట ఆమె ఒంటరిగా ప్రారంభించారు, కానీ నెమ్మదిగా వాలంటీర్స్ జాయిన్ అవ్వటం ప్రారంభమైంది. అది ఈరోజు మిషన్ ఉజల ఒక గ్రోయింగ్ వాలంటీర్ మూమెంట్గా మారింది. దీని గురించిన విశేషాలను ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. శక్తిశీలి వింటున్నారు, నేను మీ విశాలి. ఖుషీ పాండే లక్నోలో ఇప్పటికే వేల సంఖ్యలో రోడ్ల పక్కన రిఫ్లెక్ట్ లైట్స్ను అమర్చారు. ఇక్కడి ముఖ్య విషయం ఏమిటంటే, ఖుషీ తన ఇన్కమ్లో పెద్ద భాగం వీటి కోసం ఖర్చు చేయటం. ఆమె రకరకాల ఉద్యోగాలు చేస్తూ లా స్టూడెంట్స్కి టీచింగ్ కూడా చేస్తున్నారు. నేటి యుగంలో సమాజం నాకు ఏమిస్తుంది అనుకునే ఈ రోజుల్లో ఖుషీ మాత్రం సమాజానికి నేనేమి ఇవ్వగలను అని తనను తాను ప్రశ్నించుకున్నారు. ఈమె ప్రయాణం రోడ్డు దగ్గర ఆగిపోలేదు. హాస్పిటల్ బయట ఆకలితో ఉన్న కుటుంబాలు, చదువు లేకుండా పెరుగుతున్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడే మహిళలు, ఇలా ఆమె ఇప్పుడు ఒక ఇష్యూ మాత్రమే ఎంచుకోలేదు. ఆమె మానవత్వాన్ని ఎంచుకున్నారు. అక్కడి నుండే సప్నోకి ఉదాన్ ఫౌండేషన్ ప్రారంభమైంది. 2021లో లక్నోలో ఈ ఫౌండేషన్ ప్రారంభమైంది. మరి దీని గురించిన విశేషాలను ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:50 దాటి 56 సెకండ్లు. శక్తిశీలి వింటున్నారు, నేను మీ విశాలి. సప్నోకి పాఠశాల అనే ప్రోగ్రాం పేద పిల్లల కోసం ఓపెన్ క్లాస్ రూమ్లు ఏర్పాటు. తర్వాత ప్రాజెక్ట్ అన్నపూర్ణ, ప్రతి వారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆహార పంపిణీ. ఆ తర్వాత ప్రాజెక్ట్ డ్యాగ్, ఆడవారి మెన్స్ట్రువల్ సైకిల్ అవగాహన కోసం. మరొకటి, ఇలా ఎన్నో ప్రాజెక్టులను చేశారు. జీవికా సాతి అంటే టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హస్తకళల్లో నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ అవకాశం. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్న ఖుషి పాండేని చాలామంది వ్యంగ్యంగా, విమర్శగా మాట్లాడారు. కానీ ఆమె ధైర్యం, ఆమె తండ్రి, ఆమె ఫ్యామిలీ సపోర్ట్, ఆమె తండ్రి ఆమెకు ఇన్స్పిరేషన్ కూడా. పబ్లిక్ సర్వీస్కి వయసు అనేది పరిమితం కాదని నిరూపించింది. వెయిటింగ్ కంటే వర్క్ని ఎంచుకుంది ఖుషి పాండే, ఎక్స్క్యూజ్ కంటే యాక్షన్ని ఎంచుకుంది, సైలెన్స్ కంటే సర్వీస్ని ఎంచుకుంది. అందుకే ఖుషి పాండేకి ఒక సెల్యూట్ చేస్తూ ఇది ఈనాటి శక్తిశీలి కార్యక్రమం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఇంతవరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 5:30. సాయంత్రం మా ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం. ప్రసారాల్లో ముందుగా విందాం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం.

చిత్రసీమలో ముందుగా వినబోయే పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ సునీత పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం అందించిన వారు అనూప్ రూబెన్స్.

చిత్రసీమలో ఇప్పుడు విందాం. వన్, నేనొక్కడినే. ఈ చిత్రం కోసం నేహా బేసిన్ పాడిన చంద్రబోస్ గీతం సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

డాకు మహారాజ్. ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా పాడిన అనంత శ్రీరామ్ గీతం సంగీతం అందించిన వారు తమన్ ఎస్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట సెవెంత్ సెన్స్. ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్, కార్తీక్, శాలిని, రీటా పాడిన భువనచంద్ర గీతం. సంగీతం హరీష్ జయరాజ్.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: మీరు వింటున్నారు ఎఫ్ఎం 103.5 మెగాహెర్ట్స్పై చిత్రసీమలు సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం డెవిల్ ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట. గీత రచన ఆర్వి సత్య, సంగీతం అందించిన వారు హర్షవర్ధన్, రామేశ్వర్.

రాజా సాబ్ ఈ చిత్రం కోసం, విశాల్ మెహ్రా, శృతి రంజని పాడిన కృష్ణకాంత్ గీతం సంగీతం, తమన్ ఎస్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
3: చిత్రసీమలో ఇప్పుడు విందాం రాజు వెడ్స్ రాంబాయి. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడిన పాట, గీతరచన మిట్టపల్లి సురేందర్, సంగీతం అందించిన వారు సురేష్ బొబ్బిలి.

పుష్ప 2 ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన చంద్రబోస్ గీతం సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట దశావతారం. ఈ చిత్రం కోసం కమల్ హాసన్ సాధనా సరంగం పాడిన వేటూరి గీతం, సంగీతం హిమేష్ రేష్మియా.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం దృశ్యం. ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన శరత్ గీతం సంగీతం. శరత్

చిత్రసీమలో చివరిగా విందాం వర్షం ఈ చిత్రం కోసం సాగర్ సుమంగళి పాడిన సిరివెన్న సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇంతటితో చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6 గంటలు దాటి 5 సెకండ్లు. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు విందాం ఒక వాణిజ్య ప్రకటన.
1: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: వాణిజ్య ప్రకటన విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 6:05. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: advertising and merchandise services estimated at $80.8 billion in April 2026, registering a robust growth of 13.6% over April last year. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. తెలుగులో ప్రాంతీయ వార్తలు వినబోయే ముందు వాణిజ్య ప్రకటన

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం ఔటర్ రింగ్ రోడ్ ఇరుపక్కల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఢిల్లీలో జరగనున్న ఫామా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను పురస్కరించుకుని ఈఈపీసీ భారత్ ఈరోజు హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు న్యూఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులు కలిశారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యతో గవర్నర్ వేర్వేరుగా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో అత్యాధునిక ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా కేవలం 10 రూపాయల నామమాత్రపు ఛార్జీతో అన్ని రకాల చికిత్సలు అందించేలాగా సుమారు 1300 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది దీన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. హైదరాబాద్లో అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ అదే స్థాయిలో ప్రభుత్వ వైద్యశాలల అవసరం కూడా చాలా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. ముఖ్యంగా బస్తీల్లో నివసించే పేద మధ్యతరగతి ప్రజలు ఇప్పటికీ చికిత్స కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, వారికి అవసరమైన వైద్య సేవలు, పరికరాలు, మందులు అందుబాటులో ఉండాలన్నారు. ఈరోజు హైదరాబాద్లోని పలు డివిజన్లలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పలు రకాల వైద్య పరికరాలను అందజేశారు. రానున్న రోజుల్లో సంగారెడ్డి అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్గా రూపొందుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని తోగర్పల్లిలో 650 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కేజీఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 నాటికి దేశం 3 ట్రిలియన్ల ఆర్థిక ప్రగతిలో భాగంగా తెలంగాణలో కూడా జాతీయ ఉత్పత్తిలో 10% సాధించే దిశగా పరిశ్రమల ప్రగతికి కృషి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు ప్రధాన నగరాలకు అనుసంధానించే హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులతో తెలంగాణ రైజింగ్ 2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్గా అభివృద్ది చెందే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్ అవసరాలకు, పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాల్లో అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందన్నారు. మరోవైపు హైదరాబాద్ పూణే ముంబై హైస్పీడ్ రైలు మార్గానికి డీపీఆర్ సిద్ధమైందని రైల్వే అధికారులు చెప్పారు. సుమారు 671 కిలోమీటర్ల మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, తెలంగాణ రాష్ట్రంలో 93 కిలోమీటర్ల మేరకు భూసేకరణ అవసరం ఉంటుందని వివరించారు. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్, హైదరాబాద్ చెన్నై కారిడార్లో సుమారు 123 కిలోమీటర్ల మేరకు భూసేకరణ అవసరమని అధికారులు పేర్కొన్నారు. భారత ఫార్మా రంగం గత కొన్నేళ్లుగా గణనీయమైన స్థాయిలో విస్తరిస్తోందని హైదరాబాద్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ అక్షయ్ చెప్పారు. సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ఫామా మాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026 రెండో విడతకు సన్నాహకంగా ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈరోజు హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించింది. ఫార్మా యంత్రాలు, ల్యాబ్ పరికరాల రంగంలో భారతదేశాన్ని ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడంపై ఈ కార్యక్రమంలో చర్చాగోష్ఠులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అక్షయ్ మాట్లాడుతూ, ఉత్పాదకులు ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అలాగే ప్రత్యేక యంత్రాల దేశీయ ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయన పరిశ్రమలను కోరారు. ఈఈపీసీ భారత కార్యనిర్వాహక డైరెక్టర్ కార్యదర్శి అధీష్ మిత్రా మాట్లాడుతూ, అమెరికాకు చేసే ఫార్మా ఎగుమతి

0: 2030 నాటికి $130 బిలియన్లకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ రోడ్ షోలో సిడిఎస్సిఓ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ కె నరేంద్రన్, హైదరాబాద్ ఈసీజీసీ సీనియర్ మేనేజర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉమ్మడి రాష్ట్రంలో నమోదయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు సంబంధించిన 9378 కేసులు ఇంకా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలోనే ఉన్నాయని, ఆ ఫైళ్లను ఏపీఎస్హెచ్ఆర్సీకి బదిలీ చేస్తూ కేసుల వివరాలను టీజీహెచ్ఆర్సీ వెబ్సైట్లో ఉంచామని కార్యాలయ అధికారులు చెప్పారు. సంబంధిత ఫిర్యాదుదారులు, ఇతర సంబంధిత పక్షాలు ఇకపై ఆయా కేసులకు సంబంధించిన సమాచారం, తదుపరి చర్యల కోసం ఏపీఎస్హెచ్ఆర్సీ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఎస్ఐఆర్ను హడావుడిగా చేయవలసిన అవసరం లేదని, ఆ ప్రక్రియను ఏడాదిన్నర పాటు జాగ్రత్తగా చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎస్ఐఆర్ అంశంపై పీసీసీ బృందం ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనగణన ప్రక్రియ ఇప్పటికే జరుగుతోందని, జనగణనతో పాటే ఎస్ఐఆర్ నిర్వహిస్తే సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందని మహేష్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గురువారం వరకు 816102 టన్నుల మొక్కలు కొన్నామని, 15 రోజుల్లోనే లక్ష్యం పూర్తి చేసేలాగా పనిచేస్తున్నామని తెలియజేసింది. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు ఇవ్వగా, దానికి అనుగుణంగా నిరంతరంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ డి తిరుపతి రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వం యువతకు శిక్షణ ముగియగానే సత్వరమే ఉపాధి కల్పించేలాగా అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల్లో పలు కొత్త కోర్సులు అందిస్తోందని తిరుపతి రెడ్డి చెప్పారు.
1: ఎలక్ట్రికల్ వెహికల్ మెకానిక్ అని చెప్పేసి ఈ మీద కొత్తగా 6 కోర్సులు వచ్చినాయి. వీటితో పాటుగా మన పాత సాంప్రదాయ కోర్సులు కూడా ఉన్నాయి. మనకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషనిస్ట్, వెల్డర్, కార్ అండ్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ అండ్ కంప్యూటర్, సివిల్, ఇవన్నీ కూడా మనకు పాతతరం కోర్సులు. ఇవన్నిటి ద్వారా మనకు పారిశ్రామిక శిక్షణలో మెండుగా ఉపాధి ఉన్నాయి.
0: పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆదేశ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున నూతన వస్త్రాలు అందజేశారు. రుద్రంగిలో లబ్ధిదారు మంచి సునీత మాట్లాడుతూ సొంతింటి కల నెరవేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
2: ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఇయర్స్ నుంచి రెంట్కుండే వాళ్ళం. ఇప్పుడు నాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు అంతకుముందు రేషన్ కార్డ్ల ఒక్కదానికే వస్తుంది రేషన్. ఇప్పుడు మా సార్ పేరు కూడా పెట్టింది. కరెంటు బిల్లు కూడా 0 బిల్లు వస్తుంది.
0: మధ్యప్రదేశ్లోని భోజశాల ఆలయం కేసులో హిందువులకు పెద్ద విజయం లభించిందని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ఆలయ విముక్తి కోసం హిందూ సమాజం గత 124 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తోందని, కోర్టు వెలువరించిన తాజా నిర్ణయం సనాతన ధర్మానికి, సత్యానికి, న్యాయానికి దక్కిన గొప్ప విజయమని రాజాసింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ పారదర్శకత, జవాబుదారీ తీరణాన్ని పెంపొందించడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, లోడింగ్ ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఈరోజు జూలూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆదివాసీ, గిరిజన, అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ ఇన్క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రాంను సమర్థవంతంగా అమలు చేసి చెంచు, గిరిజన కుటుంబాలను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకువెళ్లాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్ ఇరుపక్కల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి మా శ్రోతలందరి కోసం ప్రసారం చేస్తున్న ఈ పూట మరియు రేపటి కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విందాం. ముందుగా ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ దండు అబ్బసాయిలు బృందం వారి చెక్క భజన వింటారు. అనంతరం శ్రీ ఎరుకల వెంకట నర్సు బృందం వారి పంచాల కథ వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రసారమయ్యే పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో పెసర మినుము పంటలలో మేలైన రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యాకిషోర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం. అనంతరం వివిధ పంటల సాగులో అనుభవాలు రాయపర్తి మండల కేంద్రానికి చెందిన రైతు రాజుగారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాల మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటారు. రాత్రి 9:00 న్యూస్ 8:09 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 10:00 నుండి 11:00 వరకు అంటే ప్రసార సమాప్తి వరకు మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఇక ఇప్పుడు రేపటి అంటే శనివారం ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విందాం. రేపు ఉదయం 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 దేశభక్తి గేయం. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో రంగుల వల నాటిక వింటారు. రచన శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 చిత్రసీమ. రేపు ఉదయం 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రేపు ఉదయం 10:30 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 3:00 నుండి 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రేపు సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా 5:00 చిత్రసీమ. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ అనుముల సమ్మయ్య బృందం వారి గరుడాచల నాటకం యక్షగానం వింటారు. 7:15 కిసాన్ వాణి. 7:45 చిత్రసీమ. రాత్రి 9:00 న్యూస్ 8:09 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. 6:25 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సరే అంత డబ్బు.

0: పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు
2: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
0: అరే,
1: కట్ చేసావా?
2: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
2: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడువుల తామర సైబాల్, బురద పుల్ల
7: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
9: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
3: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
3: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
3: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
2: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
3: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
4: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో విందాం శ్రీ దండు అబ్బసాయిలు బృందం వారి చెక్క భజన. అనంతరం విందాం శ్రీ ఎరుకల వెంకట నరసు బృందం వారి పంబాల కథ. ముందుగా విందాం శ్రీ దండు అబ్బసాయిలు బృందం వారి చెక్క భజన.

0: ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ దండు అబ్బాసాయిలు బృందం వారి చెక్క భజన విన్నారు. ఇప్పుడు విందాం ఒక వాణిజ్య ప్రకటన.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: వాణిజ్య ప్రకటన విన్నారు. జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ ఎరుకల వెంకట నర్సు బృందం వారి పంబాల కథ.

ఓ శాంభవి శారదాదేవి ఎచ్చడు నుండవో ఇచ్చుడరమ్మీ తల్లి నిన్ను ధలంచి పుస్తకం చేతన్ భూని తిన్నీవు నాయుల్లం బంధు అనిల్చి నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం భలుకు మీ నాదు

అష్టాకం కర్మ చేత పూజించిని గద్దే భూతాదింద్రముల చేత ఆ కలుపు తమ్ముణ్ణి మిక్కిలిపోత రాజును నెత్తురు కూటికి పొత్తైన వాడను పశు భండారికి పాలివాడను శాకాంబరి జగద్ధరణి ఆ

తప్పరాదు నిజమాడరాదు సాటికి తమ్ము నీ సరిగా దెవాడనో జగజ్జనని. జనులందరు వినుడి జగమున శక్తి మైమగనుడి.

0: రైలు బండు మునిగే వెనుడిక రాజ్యము లోపలాను,
1: రైలు బండు మునిగే

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇంతటితో జానపద సంగీత కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లోని ఏవియానిక్స్ డివిజన్ 2026-27 సంవత్సరానికి గాను ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 205 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆటోమొబైల్, కెమికల్, మెటలర్జీ,

0: సేఫ్టీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 205 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఎన్సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ ట్రేడ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలు 28, 29, జూన్ 1వ తేదీల్లో నిర్వహించబడతాయి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఐఐబీఎఫ్ నుంచి ఫారెక్స్ ఆపరేషన్ సర్టిఫికేట్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. లేదా ట్రేడ్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత కూడా ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయసు 30 April 2026 నాటికి 23 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ June 2, 2026. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ sbi.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. హైదరాబాద్ హబ్సిగూడలోని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ అయిన సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సిసిఎంబి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగా 23 టెక్నీషియన్ ఖాళీలను, 1 డ్రైవర్ ఖాళీని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 26 May 2026 నాటికి 27 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ccmb.res.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 26 May 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవెల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 123 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 65% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడడం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన వారు సొంతంగా ద్విచక్ర వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం స్త్రీనిధి వెబ్సైట్ www.sreenidhi.telangana.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 7:05. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణా ప్రాంతీయ స్థిరత్వానికి

0: భౌగోళిక ఇంధన ఆహార భద్రత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి ఆయన నెదర్లాండ్స్ బయట వెల్దర్ వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని, జాతీయ భద్రత ఆత్మ నిర్భరతపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన, ఆటంకం లేని నౌకాయానానికి భారతదేశం మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఈరోజు ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఇటీవల యుఏఈపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.
1: आपने जिस संयम करे और विजन का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: తన 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శించిన ప్రధానమంత్రి ఎమిరేట్స్ నాయకత్వానికి, అక్కడి ప్రజలకు భారత్ సంఘీభావం తెలుపుతోందని పునరుద్ఘాటించారు. తనకు లభించిన ఘన స్వాగతానికి యుఏఈ నాయకత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధనం, పెట్టుబడులు, సప్లై చైన్లతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్కు చెందిన ప్రధానమంత్రికి అధికారికంగా ఘన స్వాగతం లభించింది. అధ్యక్షుడు అల్ నహ్యాన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ప్రోటోకాల్లో భాగంగా మోదీ విమానం ఎమిరేట్స్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన F-16 యుద్ధ విమానాలు దానికి తోడుగా వచ్చాయి. యుఏఈ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా నెదర్లాండ్స్కు బయలుదేరి వెళ్లారు. యుఏఈ నాయకత్వంతో చర్చల ఫలితంగా విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలో భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అడ్నాక్ మధ్య దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో 5 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ ఇండియా 2026 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా మలేషియా విదేశాంగ మంత్రి మొహమ్మద్ హసన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ ఏడాది ఆరంభంలో ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల అమలుతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం భారత్ మరింత గొప్ప పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్కు సంబంధించి ఏ సమస్యకైనా సైనిక పరిష్కారం అనేది లేదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా అన్ని నౌకలు ప్రయాణించడానికి సహాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చల ద్వారా కుదిరే ఒప్పందం తప్ప మరో పరిష్కారం ఉండబోదని అరక్చి పేర్కొన్నారు. భారత్ పోషించే ఎటువంటి నిర్మాణాత్మకమైన పాత్రనైనా ఇరాన్ స్వాగతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో కలిసి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ రక్షణ మంత్రి, కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారత్ విదేశాలపై ఆధారపడలేదని, నిజమైన జాతీయ భద్రత స్వయం సమృద్ధిపైనే ఆధారపడి

0: రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
1: ఫ్యూజ్ జో హోతా హై వ కిసి భీ గోలా బారూద్ కా సబ్సే యా ఇంపార్టెంట్ హిస్సా హోతా హై చాహే ఆర్టరీ షెల్ హో బాంబ హో యా కోయి భీ యుద్ధ సామగ్రి హో బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై యహాన్ బన్నే వాలే అత్యాధునిక్ ఫ్యూజ్ హమారీ సేనాఓ కో తాకత్ దేంగే ఔర్ యహ ప్రాజెక్ట్ హమారీ అమ్యూనిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మే సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్తా కా ఏక్ నయా చాప్టర్ జోడేగా.
0: ఆత్మనిర్భర్ భారత్ చొరవతో స్వదేశీ రక్షణ ఉత్పత్తులు తయారయ్యే బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన భారతదేశానికి పునాది అని ఆయన అభివర్ణించారు. భారత్ రక్షణ రంగంలో జరుగుతున్న మార్పులను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయ రక్షణ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 154,000 కోట్ల రూపాయలకు పెరిగిందని

0: కలిగిన భారతదేశానికి పునాది అని ఆయన అభివర్ణించారు. భారత్ రక్షణ రంగంలో జరుగుతున్న మార్పులను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయ రక్షణ ఉత్పత్తి 2014లో 46,000 కోట్లను పెంచి ఇప్పుడు 154,000 కోట్ల రూపాయలకు పెరిగిందని రక్షణ మంత్రి చెప్పారు. రక్షణ ఎగుమతులు 2014లో 600 కోట్ల రూపాయల నుంచి దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని, ఇది భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలకు నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, వచ్చే నెల 21వ తేదీన నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీ నుంచి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చునని చెప్పారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
1: परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, ओएमआर शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारी विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते एनटीए ने तुरंत एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाएं. 2 से शुरू होगा 5:15 तक ये परीक्षा की समय बढ़ाया जाएगा. एडमिट कार्ड, इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा.
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపుకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఈరోజు పలు పొదుపు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా మిసిలినియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పరాశర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారాలు లేదా మిసిలినియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేయబడిన కేసులు, అలాగే పాక్షిక పని దినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటనకు సంబంధించి 3 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్ ఇందిరా ముఖర్జీ, మాజీ డిప్యూటీ కమిషనర్ అభిషేక్ గుప్తాలను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, బాధితురాలి తల్లిదండ్రులకు డబ్బు ఆశలు చూపినందుకు ప్రభుత్వం అనుమతి లేకుండా మీడియా సమావేశాన్ని నిర్వహించినందుకు గాను సస్పెండ్ చేశారు. 2024 ఆగస్టులో ఒక వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళం తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి బ్యాంకాక్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వారు జపాన్కు చెందిన ప్రత్యర్థులను 21-12, 21-13 తేడాతో ఓడించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో లక్ష్యాసేన్ ఈ సాయంత్రం థాయిలాండ్కు చెందిన ప్రత్యర్థితో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలను ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: వరంగల్ ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త శ్రీ సంధ్యా కిషోర్ గారు మన ఆల్ ఇండియా రేడియోకు, మన రేడియో స్టేషన్కు వచ్చారు. వారి విలువైన సమయాన్ని కేటాయించి మనకు మంచి సలహాలు, సూచనలు అందిస్తారు. ప్రస్తుతం పెసర మినుము పంటలు ఏ విధంగా పండించాలి అనే దాని గురించి చెప్తారు. పెసర మినుములో మేలైన రకాలు, యాజమాన్య పద్ధతులు మరియు విత్తనోత్పత్తి అనే అంశంపై మనకు సంధ్యా కిషోర్ గారు సలహాలు అందిస్తారు. నమస్కారం అండి సంధ్యా కిషోర్ గారు.
1: నమస్కారం అండి.
0: సరే, ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్లో పెసర మినుములో ఏ సీజన్లో పండించాలి అనే దాని గురించి రైతులకు మీదైనా సలహాలు అందించండి. మరి
1: పెసర మినుము పంటలు చూసుకున్నట్లయితే వీటిని స్వల్పకాలిక అపరాల పంటలు అని పిలుస్తారు. ఈ స్వల్పకాలిక అపరాల పంటలు అన్ని సీజన్లో పండించుకోవడానికి అనుకూలం. అంటే వర్షాకాలంలో, వానాకాలంలో జూను తొలకలు కురిసిన తర్వాత, అలాగే వర్షాలు తగ్గిపోయిన తర్వాత సెప్టెంబరు 15 తర్వాత, వేసవికాలంలో చలి తగ్గిన తర్వాత జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా మనము పెసర్లు వేసుకోవడానికి అత్యంత అనుకూలం. వేసవిలో చూసుకున్నట్లయితే మనకు జనవరి చివరి నుంచి మార్చి 15 వరకు విత్తుకోవడానికి అనుకూలమైన సమయం. ముఖ్యంగా పత్తి తీసేసిన తర్వాత, మిరప పంట తీసేసిన తర్వాత కానీ, లేదంటే రబీలో తొందరగా మొక్కజొన్న వేసుకున్న రైతులు మొక్కజొన్న తీసేసిన తర్వాత కానీ, ఈ ఎండాకాలంలో స్వల్పకాలిక అపరాల పంటలు సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు, అలాగే భూసారాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు. తద్వారా మళ్ళీ వర్షాకాలంలో వేసే పంటకు భూమిలో ఎక్కువ బలం ఉండడం ద్వారా, భూమిలో ఎక్కువ నత్రజని పోషకాలు అందుబాటులో ఉండడం ద్వారా ఆ తర్వాతి పంట మనకు ఏపుగా పెరిగి అధిక ఆదాయం ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తమ పంటల ప్రణాళికలో భాగంగా పెసర మినుము పంటలను, ఈ స్వల్పకాలిక అపరాల పంటలను ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకున్నట్లయితే భూసారాన్ని పెంచుకోవడంతో పాటు అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెసర మినుము ఈ పంటల్లో విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం మూలాన మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండడం ద్వారా ఈరోజు మార్కెట్లో అధిక ధర గమనిస్తున్నాం. కాబట్టి ఈ అధిక ధరతో మంచి దిగుబడులు సాధించుకున్నట్లయితే ప్రధాన పంటలో ఎంత ఆదాయం వస్తుందో, ఈ సమ్మర్లో ఈ వేసవి కాలంలో వేసే ఈ స్వల్పకాలిక అపరాల పంటల ద్వారా కూడా అంతే ఆదాయాన్ని పొందవచ్చు, అలాగే భూసారాన్ని పెంచుకోవచ్చు.
0: ఈ పంటకు అనువైన నేలలు ఏ విధంగా ఉండాలో చెప్పండి. మరి
1: మనకు ఏ అపరాల పంట అయినా కూడా, కంది కావచ్చు, పెసర కావచ్చు, మినుము కావచ్చు, ఈ పంటలన్నీ కూడా అన్ని రకాల నేలలో పండించుకోవచ్చు. కానీ చౌడు భూములు ఉన్న ప్రాంతాల్లో ఈ అపరాల పంటలు ఏవి కూడా పనికిరావు. మంచి సారవంతమైన నేలలు తీసుకోవాలి, అలాగే మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నేలలు తీసుకోవాలి. అంటే సడన్గా వర్షం వచ్చింది, ఆ నీళ్ళన్నీ చేనులో ఆగిపోయినాయి అనుకోండి, ఈ అపరాల పంటలు నీటి నిలిచున్న ప్లేస్లో తట్టుకోలేవు, ఎండిపోతాయి. కాబట్టి నీరు, మురుగునీరు కావచ్చు, నీరు కావచ్చు, ఒకసారి నీటి తడిచ్చినప్పుడు నీళ్లు కూడా అవి కూడా తొందరగా వెళ్ళిపోవాలి. అటువంటి సౌకర్యం ఉన్న నేలను ఎంచుకోవాలి.
0: ఈ విత్తన శుద్ధి, విత్తన మోతాదు ఏ విధంగా ఉండాలో చెప్పండి. మరి
1: అయితే పెసర మినుము పంటలో చూసినట్లయితే విత్తన శుద్ధి అనేది తప్పనిసరి చేసుకోవాలి. ఎందుకు విత్తన శుద్ధి తప్పనిసరి చేసుకోవాలనంటే, మనం అసలే ఈ అపరాల పంటలు స్వల్పకాలిక అపరాల పంటలు అని పిలుస్తున్నాం. ఈ స్వల్పకాలిక అపరాల పంటల్లో మళ్ళీ ఈ తొలి దశలో చీడ పీడలు కనుక ఆశించి మనకు నష్టం చేకూర్చినట్లయితే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవాలి కాబట్టి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కోసం గాను మొదట శిలీంద్రనాశనం చేసుకోవాలి, తర్వాత కీటకనాశనం చేసుకోవాలి, తర్వాత రైజోబియం లాంటి వాటిని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఫంగిసైడ్ చూసుకున్నట్లయితే కార్బండజిమ్ లేదా మ్యాంకోజిమ్ 2.5 గ్రాములు కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇక రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది తొలి దశలో, కాబట్టి ఖచ్చితంగా మనము ఇమిడాక్లోపిడ్ కానీ థయో

ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో విందాం. పెసర మినుము పంటలలో మేలైన రకాలు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యాకిషోర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.

0: పితాక్సాన్ కానీ లేదంటే మోనోక్రోటోఫాస్ కానీ, ఇది 5 గ్రాములు లేదా 5 ml కిలో విత్తనానికి పట్టించి తప్పనిసరిగా మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే రైజోబియంతో కూడా విత్తన శుద్ధి చేసుకున్నాను అంటే, మనం ఫస్ట్ టైం కనుక పెసర మినుము వేస్తున్నాం, ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు, ఇది కొత్త నేల అనుకుని కనుక మనం ఆలోచించినట్లయితే దాంట్లో ఖచ్చితంగా మనము రైజోబియం కల్చర్తో కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే వేరుబుడిపలు ఎక్కువగా వస్తాయి, ఎక్కువ దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను ఒక ఎకరా విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవడం కూడా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా రైజోబియం కల్చర్ను విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే, మనము ఇంట్లో గంజి కాస్తాం, ఆ గంజి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ గంజిని పైన విత్తనాల మీద చల్లాలి, లేదంటే ఏమైనా బెల్లం పానకం లాంటిది ఏదైనా ఉన్నా కూడా విత్తనాల మీద చల్లాలి. చల్లిన తర్వాత ఈ రైజోబియం కల్చర్ దానికి పట్టియాలి. అప్పుడు ఏంటంటే రైజోబియం కల్చర్ మంచిగా విత్తనానికి పడుతుంది. అది భూమిలో ఒకసారి తేమ ఉన్నప్పుడు ఆ రైజోబియం కల్చర్, అభివృద్ధి చెందిన రైజోబియం కల్చర్ ద్వారా వేరుబుడిపలు పెరుగుతాయి, దిగుబడులు కూడా పెరుగుతాయి. కాబట్టి విత్తన శుద్ధి అనేది ప్రధానమైన అంశం.
1: పెసర మినుములు ఈ కలుపు యాజమాన్యం అనేది ఏ విధంగా ఉండాలి?
0: మనం ఎప్పుడు కూడా వీటిని ఏమంటాం, స్వల్పకాలిక అపరాల పంటలు అంటారు. అంటే ఈ స్వల్పకాలిక అపరాల పంటల్లో ఎప్పుడు కూడా కలుపు ద్వారా కానీ, లేదంటే చీడపీడల ద్వారా కానీ, లేదంటే నీటి ఎద్దడి నీటి కొరత ద్వారా కానీ ఎప్పుడు కూడా సమస్యలు గురి కాకుండా చూసుకోవాలి ఈ అపరాల పంటలు. అట్లా చూసుకున్నట్లయితే మనకు దిగుబడి సాధ్యమవుతుంది. ఎందుకంటే చాలా తక్కువ రోజుల్లో పంట అయిపోతుంది కాబట్టి ఆ తక్కువ రోజులు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే చేస్తుంది. దానికోసం కలుపు యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. మొదటి 25 రోజుల వరకు కూడా మనకు కలుపు లేకుండా ఉండేటట్టు చూసుకున్నట్లయితేనే దిగుబడులు సాధ్యమవుతాయి. కానీ తొలి దశలో కనుక కలుపు ఎక్కువ ఉన్నట్లయితే అది దిగుబడుల మీద గణనీయంగా ప్రభావం చూపిస్తుంది. కలుపు యాజమాన్యం కోసం ముఖ్యంగా మనం విత్తనం విత్తిన తర్వాత నీటిలో తగు తేమ ఉన్నప్పుడు విత్తిన 36 గంటల్లోపు పెండి మితాలిన్ అనే కలుపు మందును 200 ml 200 ml అన్న నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదంటే విత్తిన మొలకెత్తిన తర్వాత 21 రోజుల తర్వాత కలుపు లేత దశలో ఉన్నప్పుడు, 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 300 ml 200 ml నీటిలో కలిపి భూమిలో తగు తేమ శాతం ఉన్నప్పుడు పిచికారి చేసుకున్నట్లయితే వచ్చే కలుపు కూడా నివారించబడుతుంది. తర్వాత అంతర కృషి కూడా చేసుకోవచ్చు. ఒకసారి అంతర కృషి మనం చేసుకున్నట్లయితే భూమి గుల్లబారినట్టయితే కలుపు కూడా ఏమైనా ఉంటే పోయి మంచిగా పంట ఏపుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంట మొదటి 25 రోజుల వరకు కూడా కలుపు ఏం లేకుండా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు సాధ్యమవుతాయి.
1: ఈ రసం పీల్చే పురుగులు నష్ట నివారణ యాజమాన్యాల గురించి చెప్పండి మరి.
0: అయితే మనకు ఈ పంటల్లో తొలి దశలో మొదటి 25-30 రోజుల వరకు కూడా రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తామర పురుగులు అంటారు, తెల్లదోమ అంటారు. తామర పురుగులు అంటే థ్రిప్స్ అంటాం, తర్వాత తెల్లదోమ. ఈ వీటిని నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. మన పొలంలో అక్కడక్కడ జిగురట్టలు పెట్టుకోవాలి. పసుపు రంగు వర్ణంలో ఉన్న జిగురట్టలు, లేత నీలం రంగు ఉన్న జిగురట్టలు పెట్టుకోవాలి. ఎకరాకు 12 నుంచి 15 పసుపు కలరి, 12 నుంచి 15 నీలం రంగి పెట్టుకోవాలి. తర్వాత ఉధృతి ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరం మేరకు రసాయనాలను పిచికారీ చేయాలి. ఫిప్రోనిల్ అంటారు, ఫిప్రోనిల్ 2 ml/L నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది తామర పురుగు నివారణకు. తెల్లదోమ నివారణకైతే ఎసిటామిపిరిడ్ కానీ థయోమిథాక్సాన్ కానీ ఇటువంటి మందులను, లేదంటే వేప నూనె 1500 ppm వేప నూనె 5 ml/L నీటికి ఈ మందులు మార్చి పిచికారీ చేసుకొని మనకు ఈ రసం పీల్చే పురుగులు తర్వాత తెల్లదోమ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ తామర పురుగు కావచ్చు, తెల్లదోమ కావచ్చు, ఇవి రెండు కూడా వైరస్ వాహకాలుగా పనిచేస్తాయి. దాని ద్వారా మనకు పల్లాగు తెగులు, తర్వాత ఏంటంటే మనకు మొవ్వకులు తెగులు, ఇవన్నీ కూడా తెగులను వ్యాపిస్తాయి. కాబట్టి ఇది రాకుండా చూసుకోవాలంటే, వైరస్ రాకుండా చూసుకోవాలంటే వాటి వెక్టార్స్ అంటాం, వాటి వాహకాలు ఏవైతే ఉన్నాయో ఈ రసం పీల్చే పురుగును ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మంచిగా పిచికారీ చేసుకొని లేకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా మనం పల్లాగు తెగులు నొక్కలు గమనించినాం అనుకోండి, పచ్చగా పచ్చబడ్డ ఆకులు ఉంటాయి, అటువంటి పల్లాగు తెగులతో సోకిన మొక్కలు ఉంటే ఇమ్మీడియట్గా మొక్కలు వీకేసి చేనుకు దూరంగా పడేసుకోవాలి. ఇటువంటి పద్ధతులు పాటించు.
1: ఈ కాయతొలిచే పురుగుల నివారణ యాజమాన్య పద్ధతుల గురించి
0: అయితే అన్ని అపరాల పంటల్లో వచ్చినట్టు ముఖ్యంగా కంది, పెసర, మినుములు

0: ప్రధానమైన సమస్య అంటే మారక మచ్చల పురుగు. ఈ మారక మచ్చల పురుగు ఏం చేస్తుందంటే మొగ్గ దశలో లేత కాయ దశలో పూతను ఖాతను ఆకును అన్నింటిని గూడు చేసి ఆ గూడు లోపల ఉంటుంది. గూడు చుట్టు పురుగు అంటారు దీన్ని, మారక మచ్చల పురుగు అంటారు. ఆ గూడు ఓపెన్ చేసి మనం చూసినట్లయితే బియ్యంలో తెల్ల పురుగు ఉన్నట్టు ఉంటుంది, వీపు మీద మచ్చలు ఉంటాయి, వీటిని మారక మచ్చల పురుగు అంటారు. ఈ మారక మచ్చల పురుగు చాలా పెద్ద ఎత్తున మనకు నష్టాన్ని కలిగజేస్తుంది. ఎందుకంటే ఇది ఈ ఈ పురుగు ఎప్పుడు వస్తుంది అంటే జనరల్గా పూత దశలో, ఆ పంటలో పూత దశలో వస్తుంది, అది ప్రధానమైనది. ఆ మబ్బు వాతావరణాన్ని కూడా ఈ పురుగు ఉధృతి బాగా అవుతుంది. కాబట్టి ఈ మబ్బు వాతావరణం తర్వాత మనం ఎప్పుడు కూడా ఈ మొగ్గకు వచ్చినప్పుడు, పంట మొగ్గకు వచ్చినప్పుడు సుమారుగా మనకున్న రకాలు చూసుకున్నట్లయితే పెసర మినుము WGG 42 అనేది 60 రోజుల పంట, అలానే MGG 385, MGG 351 ఇవన్నీ ఏంటంటే 70 నుంచి 75 రోజుల పంట. ఈ 75 రోజుల పంట, ఈ పంటలో మనకు ఏంటంటే మొగ్గకు 60 రోజుల పంట అయితేనో 30 రోజుల తర్వాత మొగ్గకు వస్తుంది, 25 నుంచి 30 రోజుల తర్వాత. ఆ 75 రోజులది 40 రోజులప్పుడు 35 రోజులప్పుడు మనకు మొగ్గ పూతకు రావడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ మొగ్గ పూతకు వచ్చిందో అప్పుడు ఎప్పటికప్పుడు చేను గమనించుకుంటూ ఉండాలి. ఎక్కడైనా మనకు ఆ పురుగు కనబడ్డది, ఎక్కడైనా గూడు కనబడ్డది అని అంటే ఇమ్మీడియట్గా మనం పిచికారికి ముందుకెళ్ళాలి. ముఖ్యంగా రాకుండా ముందుగా ప్రొఫైలైట్గా అంటే ముందు రాకుండా చర్యలు చేపట్టాలంటే మొగ్గ దశలో ఉన్నప్పుడు మంచిగా నీమాయలు 1500 ppm నీమాయలు 5 ml లీటర్ నీటికి కలిపి, క్లోరిఫైర్ఫాస్ 2.5 ml లీటర్ నీటికి కలిపి మొక్క మంచిగా దడిసేటట్టు పిచికారి చేయాలి. అట్లా చేయడం ద్వారా మొగ్గ మీద గుడ్డు పెడుతుంది. ఈ గుడ్డును గుడ్డు దశలోనే నివారించుకుంటే చాలా వరకు మనకు డ్యామేజ్ తగ్గుతుంది. అదొకటి. రెండవది మనం గమనించలేకపోయినాము, ఎప్పుడైనా మన గుళ్ళు అక్కడక్కడ కనబడ్డాయి అని అంటే కనుక క్లోరాంట్రినిప్రోల్ కానీ ఇమామెక్టిన్ బెంజాయిల్, క్లోరాంట్రినిప్రోల్ అయితే కొరాజినిన్ దొరుకుతుంది, అది 0.3 ml లీటర్ నీటికి. ఇమామెక్టిన్ బెంజాయిట్ అయితే 0.4 gram లీటర్ నీటికి. 6 తర్వాత వాటిలో కొద్దిగా బెల్లం లాంటిది కలిపి సాయంత్రం మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ మారక మచ్చల పురుగు నివారించుకున్న వాళ్ళైతుంది. ఇంకా ఎక్కువ మొత్తంలో ఎక్కువ గూళ్ళు అవుతున్నాయి ఇబ్బందికరంగా ఉంది అంటే ఇమామెక్టిన్ మరియు నోవాల్యూరాన్ కాంబినేషన్లో వచ్చిన మందులు కూడా మనం వాడుకొని ఈ పురుగు కంప్లీట్గా నివారించుకున్నట్టయితేనే మనకు దిగుబడులు వస్తాయి. ఆ పురుగు కనుక మన క్షేత్రంలో ఉన్నట్లయితే దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంది.
1: ఈ విత్తనోత్పత్తిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో చెప్పండి. మరి
0: ఇప్పుడు అన్ని పంటల ఉత్పత్తి మాదిరిగానే విత్తనోత్పత్తిలో ఉంటాయి, పెద్దగా తేడాలు ఏమి ఉండవు. అయితే విత్తనోత్పత్తి ఎందుకు చేసుకోవాలంటే విత్తనానికి మంచి డిమాండ్ ఉంది. చాలా చోట్ల పెసర మినుము కావాలని అడుగుతుంటారు రైతులు. ఇవన్నీ కూడా ఆత్మపరాగ సంపర్క పంటలు, అంటే రైతులు తమ స్థాయిలోనే తాము విత్తనోత్పత్తి చేసుకోవచ్చు, పక్క రైతుకు విత్తనాన్ని అమ్ముకోవచ్చు, తద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఈ విత్తనోత్పత్తిలో ఏంటంటే అన్ని పంటల లెక్కనే చేస్తాము, కాకపోతే మేజర్గా చూడాల్సింది మనం పెసర వేసాము, పెసరలో 2 రకాలు వేసాము అనుకుంటే ఆ రకానికి ఈ రకానికి సుమారుగా 3 నుంచి 5 మీటర్ల అంతర దూరం పాటించాలి, అది ప్రధానమైన అంశం. అదొకటి. అంతకుముందు ఆ భూమిలో పెసర విత్తనోత్పత్తి చేస్తే అంతకుముందు ఆ భూమిలో పెసర వేసి ఉండకూడదు, అది రెండు ప్రధానంగా చూసుకోవాలి. మూడవది ఏంటంటే మనకు శాకీయ దశలో మొగ్గ పూత దశలో ఇవన్నీ కూడా బిరుకులు ఏరివేత అంటారు, అది కూడా జాగ్రత్త చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత సరైన సమయానికి అది పంట నీటి ఎద్దడి గురి కాకుండా చూసుకోవాలి. అట్లా చేసుకొని మంచిగా సరైన సమయానికి పంట కోసుకొని చేసుకుంటే విత్తనోత్పత్తి చేసుకోవచ్చు.
1: ఇంకా డాక్టర్ గారు, ప్రధానంగా ఈ విత్తనాల ఎంపిక అనేది, అందులో ఎంపిక చేసిన తర్వాత బెరుకులు అనేటివి చాలా ఉంటాయి. ఈ బెరుకులు వేయడం వల్ల మళ్ళీ మనకు వచ్చేటువంటి పంట కూడా కల్తీ పంట వస్తుంది. ఈ బెరుకులను ఎలా గుర్తించాలో చెప్పండి. మరి
0: వివిధ పంట దశల్లో మనం బెరుకులను చూడాలి. ఉదాహరణకు మనం పంట వేసిన తర్వాత అది మొలకెత్తగానే, షాకీయ మొలకెత్తగానే 2 ఆకుల దశలో ఉన్నప్పుడు, కొన్ని రకాలకి ఏంటంటే మొలకెత్తినప్పుడు కాండం చివరి భాగంలో, భూమి నుంచి బయటకు వచ్చిన కాండం చివరి భాగంలో ఎరుపు వర్ణంలో, ఊదావర్ణంలో ఉంటాయి. కొన్ని రకాలేమో గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ కలర్లో ఉంటాయి. ఆ రంగులో తేడాను బట్టి గుర్తించవచ్చు. తర్వాత శాకీయ దశలో వస్తే ఆకుల ఆకారం, కొన్ని ఆకులు పెద్దగా ఉంటాయి, ఆకుల నిర్మాణం, ఆకులు ఏ రకంగా అమరిక ఉంది, వాటన్నిటిని బట్టి కూడా మనం ఈజీగా రైతు స్థాయిలో వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. రైతులందరూ కూడా చాలా చూడగానే ఇది బెరుకని గుర్తుపట్టేస్తారు. తర్వాత పూత దశలో, పూత

0: ఎక్కడ ఎట్లా పూస్తుంది, గుత్తులు గుత్తులో పూస్తుందా, ఎలా పూస్తుంది ఏంటి అనేది దాన్ని బట్టి పూత దశలో కూడా కొన్ని లక్షణాలను బట్టి మనం చేసుకోవచ్చు.
1: డాక్టర్ గారు మీదైనా విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. పెసర కానీ మినుము కానీ ఏ విధంగా పండించుకోవాలి, ఎలాంటి లాభదాయకంగా జీవించాలనే దాని గురించి చాలా బాగా చెప్పారు. మీదైన విలువైన సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు మీరు పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో పెసర మినుము పంటలలో మేలైన రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యాకిషోర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం. పంట పొలాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం వివిధ పంటల సాగులో అనుభవాలు. రాయపర్తి మండల కేంద్రానికి చెందిన రైతు రాజుగారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
3: రాయపర్తి మండల కేంద్రానికి చెందిన పోగులకొండ రాజుగారు మనతో ఉన్నారు. ప్రస్తుతం పండిస్తున్నటువంటి పంటలు తెగుళ్ళ నివారణ గురించి రాజుగారు మనతో మాట్లాడతారు. నమస్కారం అండి రాజుగారు.
4: నమస్కారం అండి.
3: మీరు ఎన్ని సంవత్సరాలుగా పంటలు పండిస్తున్నారు? ఏ పంటల్లో మీకు ఎక్కువ నైపుణ్యత ఉన్నది? మరి
4: మేము కూరగాయలు పండించేవారం, మిర్చి, టమాటో, పొలం, పత్తి ఇవన్నీ పండిస్తాం మేమండి. ఎక్కువ మేము పొలం నా చిన్నప్పటి నుండి పొలమే చేస్తున్నాం. కూరగాయలు పండించేవాళ్ళం, ఇవన్నీ చేసుకుంటూ చిన్నప్పటి నుండి చేసుకుంటూ వస్తున్నాం.
3: ఇప్పుడు ప్రధానంగా మీరు ఏ పంటలు పెట్టారు? మీరు
4: మేము ప్రధానంగా ఈ సంవత్సరం వచ్చేసి పొలం పెట్టామండి, పత్తి పెట్టాం. పొలం అంటే నీళ్ళు లేక సగం 2 ఎకరాలు పొలం పెట్టి 2 ఎకరాలు పత్తి పెట్టాం. ఈ సంవత్సరం ఇక పత్తి కూడా మొత్తం పీకేసాం, ఎంత రోగం వచ్చిపోయారు తీసేసాం అది కూడా. ఈ ప్లస్ మళ్ళీ మొక్కజొన్న వేద్దాం అనుకుంటున్నాం.
3: రాజుగారు మీరు పంటలు పెట్టాలంటే ఏ సీజన్లో పంటలు పెట్టడానికి సమయత్తం అవుతారు? అసలు పంటలు ఏ పంటను పెట్టాలని ఎట్లా నిర్ణయించుకుంటారు మీరు?
4: ఏ పంటలు అంటే ఇప్పుడు మన వర్షంలో బట్టి ఇప్పుడు మన ఇప్పుడు సమ్మర్ అయిపోయింది, సమ్మర్ వస్తుంది కదా. సమ్మర్ ముందు ఇప్పుడు మొక్కజొన్న వేస్తాం అనుకున్నాం అనుకో, మొక్కజొన్న వేస్తాం లేకపోతే వేరుచెనగ వేస్తాం. ఇప్పుడు వేరుచెనగ తర్వాత మళ్ళీ ఏదన్నా ఇప్పుడు చిన్న చిన్న పంటలు వేసుకోవడం. ఇప్పుడు దిగుబడి బాగా వస్తుంది మొక్కజొన్నది, 3 నెలల పంట అయినా కానీ దిగుబడి బాగా వస్తుంది. ఈ పత్తి కంటే ఈ సంవత్సరం ఇక పత్తికి తక్కువ అయిపోయింది. మొక్కజొన్నది చిన్న చిన్న పంటలు వేసుకున్నా కానీ దిగుబడి బాగా వస్తుంది. ఇక కొన్ని ఒడ్లు కావైతే మాత్రం ఊళ్ళలో మందుల షాప్లో తీసుకెళ్తాం. ఇక పత్తి గింజలు అంటే ఇక్కడ వరంగల్కి వచ్చి తీసుకెళ్తాం.
3: పొలాన్ని ఫస్ట్ మనం ఎట్లా చదును చేసుకోవాలి?
4: పొలాన్ని వచ్చేసి ఫస్ట్ నువ్వు దున్నుకొని ఒక 10 రోజుల దాకా దాన్ని మురుగబెట్టాలి. 3 సార్లు దున్ని మురుగబెట్టాలి. మురుగబెట్టాక లోపల పచ్చిగడ్డి మొత్తం మురిగిపోయాక మళ్ళీ నాటేసే రోజు ఒకసారితో దున్ని మళ్ళీ గొర్రుదోలి అప్పుడు నాటే 15 రోజులకు నాటేస్తామండి.
3: ఇప్పుడు దున్నేటప్పుడు ఎడ్ల నాగలతో దున్నితే బాగుంటుందా లేదంటే ట్రాక్టర్లతో దున్నితే బాగుంటుంది?
4: ఎడ్ల నాగలతో దున్నితేనే తొందరగా గడ్డి మురుగుతూ ఉంటుంది. ఇప్పుడు గడ్డి మొత్తం కిందికి మట్టి మీదకి అయితే ఉంటుంది. ట్రాక్టర్ తోటి గడ్డి మొత్తం పైనే ఉంటుంది, మట్టి కిందికి పోతూ ఉంటుంది.
3: సరే మరి ఇప్పుడు మరి ఎడ్ల నాగాలతో దున్నితే బాగానే ఉంటుందని మీరు అంటారు కదా, మరి ఎడ్ల నాగాలు ఎడ్లు లేవు కదా, మరి ఎట్లా పరిస్థితి?
4: ఎడ్లు లేని వాళ్ళు అంటే కొంతమంది కూలి ఒకసారి ఒక్కసారైనా కూలి పెట్టి దున్నిస్తారు కొంతమంది నాగడితోటి. ఇక అసలే నాగలు కూడా దొరుకుతలేవు అంటే ఇక అప్పటికప్పుడు వాళ్ళ తొందరకి ట్రాక్టర్లతో దున్నిస్తున్నారు వాళ్ళు.
3: అంటే ఈ రెండింటితో దున్నడం వల్ల ఏది ఎక్కువ ఖర్చు వస్తుంది మనకు?
4: ట్రాక్టర్ ఖర్చు ఎక్కువనే వస్తుంది, కాకపోతే అది దున్నుడు కూడా తక్కువ పడుతుంది.
3: తొందరగా అవుతుంది
4: దున్నుడు, తొందరగా అయిపోతుంది. కాకపోతే అది మళ్ళీ గడ్డి కూడా మురగదు, అది మళ్ళీ నాటేసాక కూడా కలుపులు ఎక్కువ అవుతా ఉంటాయి. మళ్ళీ ట్రాక్టర్ దున్నిన దానికి కలుపు గడ్డి కలుపులు ఎక్కువ వస్తుంటాయి. ఇదే నాగడితో దున్నిన దానికి కొద్దిగా తక్కువ వస్తుంది గడ్డి మురిగి.
3: ఈ గడ్డ మీదకి వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? దేంతో దున్నితే బాగుంటుంది మరి ఈ చిలకను?
4: చెలికను వచ్చేసి అప్పుడు ప్లవ్ బండిలు పెడితే లోతు ఉంటుంది అది. ఎడ్లేదంటే మామూలుగా పోతుంది. ఇక ట్రాక్టర్లు అయినా పోయినా కానీ అవి పర్లేదు అప్పుడు గడ్డకి. ఎడ్లంటే ఇక తొందరగా కాలేవు, అవి తొందరగా చేయలేము మనం ఎడ్లతోటి, అది చిన్నగా అవుతుంది వరకు. ఇది గడ్డ పని తొందరగా కావాలంటే ట్రాక్టర్లు పెట్టి దున్నిస్తుంటారు వాళ్ళు.
3: సరే ఇప్పుడు దున్నేటప్పుడు దున్నే క్రమంలో ఫస్ట్ ఫ్లవ్ వేసుకోవాలా లేకపోతే దాన్ని ఏమన్నా ఇంకా వేరే కల్టివేషన్ వేసుకోవాలా, ఎట్లా వేసుకుంటే బాగుంటుంది?
4: ఫ్లవ్ అంటే ఇప్పుడు జవ కొన్ని 10 సంవత్సరాల దాకా అదే అల్లనే చేస్తుంటే అలా ఏం జవ ఉండదు. దాన్ని ఒకసారి ఫ్లవ్ చేసి కింది మట్టి పైకి, పై మట్టి కిందికి అవుతుంది. అప్పుడు కొద్దిగా మళ్ళీ మనం ఏమన్నా ఎరువులు వేసినా కానీ కొద్దిగా జవ ఉంటుంది అది.
3: అట్లయితే బాగానే ఉంటుంది.
4: బాగానే ఉంటుందండి.
3: సరే ఇప్పుడు గడ్డ మీదకి వస్తే ఇప్పుడు మనం దుక్కి దున్ని సాగు చేసుకుంటాం. సాగు చేసుకున్న తర్వాత

0: మళ్ళీ మనం పత్తి గింజలు పెట్టుకోవడానికి అచ్చు పత్తి పెడితే బాగుంటుందా లేదంటే సాల్ పత్తి పెడితే బాగుంటుందా?
1: ఈ అచ్చు పత్తి అంటే కొద్దిగా దిగుబడి, సాల్ పత్తి ఈ మధ్యలో చాలా పెడుతున్నారు, ఇప్పుడు దానికి కొద్దిగా దిగుబడి కొద్దిగా ఎక్కువ వస్తుంది. దానికి మన అచ్చు పత్తి వచ్చేసి కొద్ది దిగుబడి తక్కువ వస్తుంది, సాల్ పత్తి కొద్దిగా దిగుబడి ఎక్కువ ఉంటుంది.
0: అంటే మీరు ఏ రకమైన పంట పెట్టింది మీరు?
1: మేము వచ్చేసి ఒక ఒక సైడ్ చిన్న అచ్చు, ఒక సైడ్ పెద్ద అచ్చు పెట్టామండి. ఈ సంవత్సరం పర్లేదు.
0: అంటే ఒక ఎకరాకు పత్తి గింజలు పెట్టాలంటే ఎన్ని బ్యాగులు పడతాయి?
1: ఎకరానికి సాల్ పత్తి అయితే వచ్చేసి 5 5 బస్తాలు పడుతుందండి. ఇక అచ్చు పత్తి అయితే ఎకరానికి 1 బస్తా 1.5 బస్తా పడుతుంది, 2 బస్తాలు వరకు.
0: 2 బస్తాలు పడుతుంది. ఇప్పుడు ఈ పత్తి గింజలు పెట్టిన తర్వాత, విత్తనాలు నాటిన తర్వాత ఎన్ని రోజులకు మొలక వస్తుంది? మనకు ఆ మొలక ఎప్పుడు ఏర్పడుతుంది?
1: 3 4 5 రోజుల వరకు మొలక వెళ్తూ ఉంటుంది. ఇక మురిగిపోయే వాటి అయితే అది వెళ్ళలు వెళ్ళలు అవి
0: సరే మనకు మొలకలు కనబడతాయి.
1: మొలకలు
0: పోగుంటలను
1: కనపడతాయి.
0: ఎట్లా గుర్తుపడతాం?
1: పోగుంటలు బయటికి మొలకలు వచ్చాక ఇప్పుడు రానికాడ పోగుంటలు అన్నట్టు అవి లోపల గుంజ మురిగిపోతుంది. అది
0: దాన్ని ఏం చేస్తారు మళ్ళా?
1: మళ్ళీ వేరేగా మళ్ళీ పత్తి గింజలు మళ్ళీ నాటుకోవాలి. అందులో మళ్ళీ తొవ్వి కట్టెపుల్లతో దీంతో తొవ్వి నాటుకోవాలి.
0: అప్పుడు కూడా రెండోసారి కూడా పోగుంటలు పోయినప్పుడు ఏం చేస్తారు మరి అందులో?
1: రెండోసారి కూడా పోయితే మూడోసారి కూడా వేస్తా అంటారు. కొంతమంది కందులు వేసుకుంటారు, కొంతమంది
0: కందులు కానీ
1: కందులు
0: మిశ్రమ పంటలు
1: వేరే మిశ్రమ పంటలు వేస్తుంటారు.
0: ఇప్పుడు పత్తి గింజలు పెడతారు కదా, పత్తి గింజలు పెట్టినప్పుడు పత్తిలో అనుకూలంగా మళ్ళీ ఏ పంటలు పెట్టుకోవచ్చు మిశ్రమ పంటలుగా?
1: కంది చెట్లు పెట్టుకోవచ్చు,
0: ఇంకా
1: కందులు పెట్టుకోవచ్చు. కొంతమంది వచ్చేసి బొబ్బేర్లు వేస్తూ ఉంటారు. మరీ పోగుంటలు బాగుంటే మధ్యలో ఆచాలకు ఈచాలకు మధ్యలో నాగడుతో దున్ని బొబ్బేర్లు పెసళ్ళు మినుములు అవి వేస్తుంటారు.
0: పెట్టిన తర్వాత ఒక 5 రోజులకు మనకు మొలక వస్తుంది.
1: అవును.
0: ఇప్పుడు మనకు ఈ మొలక దశ నుంచి వెళ్ళి మనం ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు పంపు కొట్టాలి దానికి?
1: ఫస్ట్ టైం వచ్చేసి 15 20 రోజులలో ఏమైనా పంపు కొట్టుకోవాలి.
0: ఏం కొడితే బాగుంటుంది?
1: దానికి మోనో
0: మోనో కొట్టాలి.
1: మోనో మోనో కొట్టుకోవాలి దానికి.
0: మోనో కొట్టడం వల్ల ఏమవుతుంది మరి?
1: మోనో కొట్టడం వల్ల ఆకు ముడత లేకుండా సాఫ్గా వస్తుంటుంది, ఆకు ముడత ఉండదు దానికి.
0: సరే కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు మోనో కొట్టడం వల్ల దాని తీపి దానానికి పురుగు కూడా ఆశిస్తుంటారు, అది నిజమేనా?
1: మోనో అంటే అది ఎప్పటికీ కొట్టినా కానీ అది మంచిది కాదు, అది పెయిన్ వస్తుంటుంది. ఎప్పటికీ మోనో కొడితే దాన్ని కొన్ని టైం తీసుకొని మళ్ళీ కొట్టుకోవాలి. 1 నెల రోజుల 1 నెల 15 రోజులు 2 నెలలు తీసుకొని కొట్టుకోవాలి మళ్ళీ.
0: సరే 15 రోజులకు 20 రోజులకు మోనో కొడతాం, మరి అడుగు మందు ఎప్పుడు వేసుకోవాలి?
1: అడుగు మందు వచ్చేసి ఇప్పుడు మనం ఎప్పుడన్నా వర్షాలు పడ్డా మనం తడుపుకొని 1 నెల రోజుల తర్వాతకి అడుగు మందు వేసుకోవాలి. మనం
0: ఏం వేసుకోవాలి?
1: 20 20 20 అంటే 20 20 లేకపోతే మన వేరే
0: యూరియా
1: యూరియా అవి కలిపి
0: వేసుకుంటే ఏమవుతుంది?
1: అవి వేసుకుంటే కొద్దిగా చెట్టు పైకి లేస్తుంటుంది, తొందరగా లేస్తుంటుంది.
0: లేచిన తర్వాత ఇప్పుడు మనకు పత్తి గింజలు పెట్టిన తర్వాత మొలుస్తుంది, బాగానే ఏపుగా పెరుగుతుంది. పెరిగిన తర్వాత ప్రధానంగా ఈ పత్తి పంటలో వచ్చేది ఏంటంటే ఈ గడ్డి.
1: గడ్డి
0: గడ్డి అనేది చాలా ఇబ్బందులు పెడుతుంది చాలామంది రైతులను. ఈ గడ్డిని నివారించడానికి కొంతమంది ఏం చేస్తారంటే గడ్డి మందు కొడతారు.
1: గడ్డి మందు కొడతారు.
0: కొంతమంది ఏం చేస్తారంటే ఇసుకల గడ్డి మందు కలిపి చల్లుతారు.
1: చల్లుతారు.
0: అంటే ఇట్లా చల్లడం వల్ల పత్తి పంటకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుందా?
1: అలా చల్లడం గడ్డి బండి అంటే బాగా తుంగిన బాగుంటుంటాయి కొన్ని చెలుకలలో. దాన్ని ఎంత పీకేసినా కానీ మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది అది. ఇక ఇన్ని ఖర్చులు పెట్టే బదులని గడ్డి మందు తీసుకొచ్చి కొడుతూ ఉంటారు. దాన్ని కింద కిందన కొట్టుకుంటూ పోవాలి, చెట్ల మీద పడకుండా. మామూలుగా నేల ఎమ్మడి కొట్టుకుంటూ పోతే ఏం కాదు దానికి.
0: చెట్ల మీద పడదు.
1: చెట్ల మీద పడకుండా.
0: ఇప్పుడు ఒకవేళ చెట్టు మీద పడదనుకో ఏమైంది?
1: చెట్టు మీద పడితే వచ్చే అది కొంచెం ఆకు ఎండి చనిపోతూ ఉంటాయి ఆకులు మండలు.
0: సరే గడ్డి మందు ఒక ఎత్తు అయిపోయింది. అంటే మనం ఈ గడ్డి మందులు కొంతమంది ఏం చేస్తారంటే విత్తనాలు పెట్టేటప్పుడే గడ్డి మందు కొడతారు. ఆ పద్ధతి మంచిది అంటారా? చెట్లు పెరిగిన తర్వాత గడ్డి మందు కొడితే బాగుంటుందా?
1: అది మొలకెత్తినాక కొడితేనే చనిపోతుంది. అది మొలకెత్త ముందుగా కొడితే దానికి పని చేయదు అది. అందులో గింజ గింజ మురుగదు కదా, అది గింజ మురుగదు. గడ్డి గడ్డి మందు అంటే ఇప్పుడు గడ్డి పెరిగంగా కొడితే గడ్డి చనిపోతూ ఉంటుంది. గడ్డి పెరుగే ముందుగా కొట్టుకుంటే అది పనిచేయదు.
0: అంటే మీరు ఏ పద్ధతిని పాటిస్తారు మరి?
1: మేము గడ్డి మొలిచాక కొడతాం.
0: గడ్డి మొలిచినాకనే కొడతారు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు మీరు?
1: నేను వచ్చేసి నా ఒక 6 7 సంవత్సరాలు అవుతుంది. నేను
0: అంటే అంతకుముందు ఏం చేసేది మరి?
1: అంతకుముందు చదువుకునేది.
0: అంటే ఎంతవరకు చదువుకున్నాను?
1: నేను 10th వరకు చదువుకున్నాను.
0: 10th వరకు చదువుకున్నాను. అంటే మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు ఏమైనా చదువుకున్నారా లేదంటే నిన్నే చదివించారు?
1: నన్నే చదివించారు. మళ్ళీ తల్లిదండ్రులు చదువుకోలేదు, నన్నే చదివించారు.
0: నిన్నే చదివించారు. సరే నువ్వు మధ్యలోనే ఆపేసి వ్యవసాయం చేస్తున్నావు?
1: వ్యవసాయం చేసుకున్నాను.
0: అంటే మీ తల్లిదండ్రులు లాగా మీ నువ్వు కూడా వ్యవసాయం చేస్తున్నావు, మరి నీ కొడుకుని బిడ్డలను కూడా వ్యవసాయం చేస్తావు మరి చదివిస్తావు?
1: వాళ్ళని చదివిస్తాను. నా ఇక నేను నాకు లేక ఏదో మా అమ్మ అమ్మ నాన్నకి స్తోమత లేక నన్ను మధ్యలో ఆపేసేవాళ్ళు.

0: నేను ఎంతో చేసైనా వాళ్ళని చదివిస్తాను.
1: రాజుగారు మంచి పంటలు పండించాలంటే, పత్తి కానీ పొలం కానీ వడ్లు కానీ పండించాలంటే, రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పంటను కాపాడుకుంటే మంచి దిగుబడి తీయచ్చు?
0: మరి చెల్లి మనం దున్నుకునేటప్పుడు లోతుగా దున్నుకోవాలి చెలుకని, లేతుగా దున్నుకొని కింద డిఏపి 20-20 యూరియా, మన కొట్టే పై మందులు ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొనుక్కున్నప్పుడు దిగుబడి బాగా వస్తుంది.
1: రాజుగారు మీదైన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారండి. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు తప్పకుండా పాటించి వరి పంటలు మరియు పత్తి పంటలు అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు మీరు పంట పొలాలు కార్యక్రమంలో వివిధ పంటల సాగులో అనుభవాలు రాయపర్తి మండల కేంద్రానికి చెందిన రైతు రాజుగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం. పంట పొలాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 7:45. ఇప్పుడు విందాం వికసిత్ భారత్. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
1: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు, నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: నవీన్ కుమార్ గారు,
2: చెప్పండి సార్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
2: తప్పకుండా.

0: సో ముందుగా మీరు చూసినట్లయితే పిఎంఎఫ్ఎంఈ ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ, దానివల్ల ప్రభుత్వానికి కానీ జీడిపిలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలుపెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా, ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ, ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70 నుంచి 80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచి రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే, ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం, అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
0: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకొని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి, సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమి ఇస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమమ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకు కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సిబిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది

0: గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తరువాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకుని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అన్ని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఎన్పిఏస్ కాకుండా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్నీ మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్టర్

0: ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరం అయిన మెషినరీస్ కానీ, సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు. వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నార్మ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయాన్నిపైన వాళ్ళు చెక్ చేస్తూ ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి, దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:05.

మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం బ్రహ్మ. ఈ చిత్రం కోసం కేజే జేసుదాస్ చిత్ర పాడిన సిరివెన్న సీతారామ శాస్త్రి గీతం. సంగీతం బప్పిలహరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కానుగుల గోపాల్. వీరి కోసం ఈ పాట విందాం.

మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట జయం. ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ సంగీతం సమకూర్చి ఉషాతో గానం చేసిన కులశేఖర్ గీతం. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఇల్లందు నుండి భారత్ లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలి, రాజ్, నందిని, రమేష్ లో, అజయ్, దీక్షిత.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట బంగారు కుటుంబం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం రాజ్ కోటి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనకుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, శంకరి, చిన్మయ్, పత్తిపాక కుమార్, పాపయ్య శాస్త్రి, గట్టన్న, ఎండి రహీం, సోని, సంపత్, మానస వీరందరి కోసం ఈ పాట విందాం.

మనోరంజన్లో ఇప్పుడు విందాం. స్నేహం కోసం, ఈ చిత్రం కోసం రాజేష్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను వినిపించగలరని కోరుతున్న శ్రోతలు జేరుబోతుల బుచ్చయ్య, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. వీరి కోసం, వీరి మిత్రుల కోసం ఈ పాట విందాము.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట పెద్దన్నయ్య. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం అందించిన వారు కోటి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి, పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుండి, ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగ భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, వీరందరి కోసం ఈ పాట విందాం.

ఊసర వెళ్ళి ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్, నేహా బెసిన్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నవారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుండి పూజారి ధనుంజయ, సంజీవులు అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ శంకర్, రామూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి వీరందరి కోసం ఈ పాట

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
3: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మనోరంజని వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం స్వయం వరం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం సత్యం. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న వారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గణ్విత్, హర్షవర్ధన్, అశోక్ కుమార్, సాన్విత, వైష్ణవి, సాయి చరణ్, చాన్విక, దేవరాజు, లక్ష్మి. వీరందరి కోసం ఈ పాట విందాం. మీరు కూడా మీరు కోరిన పాటలు వినాలంటే మా అడ్రస్కు రాయండి. మా అడ్రస్ 2 మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, వరంగల్ కేంద్రం, 5060009.

కోర్ట్ ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పూర్ణాచారి గీతం సంగీతం, విజయ్ బుల్గనిన్. ఈ పాటను కోరుతున్నవారు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి నుండి చింతా శ్రీనివాస్. వీరి కోసం ఈ పాట విందాం.

మనోరంజన్లో ఇప్పుడు విందాం జానీ. ఈ చిత్రం కోసం రాజేష్ నందిత పాడిన సిరివెన్న సీతారామశాస్త్రి గీతం, సంగీతం రమణ గోగుల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి కదిరి సమ్మయ్య, కదిరి మీరా, రమణిక, సాయి రమణ వీరి కోసం ఈ పాట విందాం.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

మనోరంజన్లో ఇప్పుడు విందాం. సరదా బుల్లోడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం సంగీతం కోటి ఈ పాటను మాకోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం ఈ పాట విందాం.

ఈ పాటతో మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం కావస్తుంది 9 గంటలు. ఇప్పుడు విందాం న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్పై మధుర గీతాలు. మధుర గీతాలు ఇప్పుడు వినబోయే పాట పూజా ఫలం. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధుర గీతాలను ఇప్పుడు విందాం. ధర్మాత్ముడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఎం గోపి గీతం, సంగీతం సత్యం.

ప్రేమ్ నగర్ ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట, గీతరచన ఆచార్య ఆత్రేయ, సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

చాణక్య చంద్రగుప్త. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం పెండ్యాల.

దానవీర శూరకర్ణ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం అందించిన వారు పెండ్యాల.

మధుర గీతాల్లో ఇప్పుడు వినబోయే పాట రాము. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఆర్ గోవర్ధన్.

డాక్టర్ బాబు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం అందించిన వారు టి చలపతిరావు.

మీరు వింటున్నారు మధుర గీతాలు. మధుర గీతాల్లో చివరిగా వినబోయే పాట మంచి మనసులు. ఈ చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన దాశరథి గీతం, సంగీతం కేవీ మహాదేవన్.

ఇంతటితో మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 11:27. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు కోరుతున్నాం. నమస్తే. జై హింద్.